0: لني عليك ميين.
1: It is necessary for us to know as to why such terrible and atrocious actions have been going on, committed in the world. It is basically because we have given up selfless service filled with love, and therefore all sorts of desires have started developing in the people.
0: Prema Swarupulara,
1: embodiments of divine love.
0: Amulyamaina kalamunu ara nimishamaina kudanu vrutha cheyaradu.
1: We should not waste even a fraction of a second of the most valuable time.
0: నమ్ముకును జీవన్ని జీవము సత్యమని తమ యొక్క కర్తవ్యాన్ని విస్మరించటం చేత మానవత్వం యొక్క దివ్యత్వమును కోల్పోతూ ఉన్నాడు.
1: మ్యాన్ హెస్ బీన్ లూజింగ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద డివైన్ లైఫ్ దట్ హీ ఈజ్ ఎంటైటిల్డ్ టు బికాస్ హీఈస్ నాట్ థింకింగ్ ఆన్ ద ప్రాపర్ లైన్స్.
0: అర్థము లేనటువంటి మాటల చేత కాలమును వ్యర్థపరచి తాము ఏదియో ఘనకార్యములు ఆచరించినట్టుగా విశ్వసిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ హస్ బీన్ వేస్టింగ్ టైం ఇండల్జింగ్ ఇన్ టాక్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ అట్ ఆల్, క్లెయిమింగ్ దట్ హస్ బీన్ డూయింగ్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్.
0: సేవ ఒక పదువైన కత్తి వంటిది.
1: Service may be compared to a sharp edged knife or sword.
0: ee katti yokka sangati chakkaga gurtinchinatvanti vyakti yokka cheti ande undinappudu idi goppa upakaram gaavistundi.
1: Only when such a powerful sharp instrument is in the hands of people who know how to use it, it would be immensely useful.
0: Kani కత్తి యొక్క స్థితిగతులు గుర్తించినటువంటి వారి చేతిలో ఇది గొప్ప అపకారమే చేస్తుంది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ ఇట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ పర్సన్ హూ డస్ నాట్ నో హౌ టు యూజ్ ఇట్, దే ఇట్ విల్ డూ ఎ లాట్ ఆఫ్ హార్మ్.
0: కత్తిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి?
1: హౌ షుడ్ వన్ మేక్ యూజ్ ఆఫ్ ఎట్ ది స్వోర్డ్?
0: ఎట్టి కార్యములను దీన్ని వినియోగ పెట్టుకోవాలి?
1: ఇన్ వాట్ టైప్స్ ఆఫ్ వర్క్ షుడ్ హీ యూజ్ దిస్?
0: దీనిని ఏ రీతిగా పట్టుకోవాలి అనేటువంటి ఒక విషయాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ హీ హస్ టు రికగ్నైజ్ ఆల్ దీస్ థింగ్స్ అలాంగ్ విత్ హౌ టు హోల్డ్ సచ్ ఎ పవర్ఫుల్ నైఫ్ ఆర్ స్వోర్డ్.
0: కర్మ కూడాను అంతే.
1: ద సేమ్ థింగ్ ఈస్ ట్రూ ఆఫ్ ఈవెన్ యాక్షన్.
0: ఈ కర్మను మనం ఏ విధంగా ఉపయోగపెట్టాలి?
1: హౌ షుడ్ వీ మేక్ యూజ్ ఆఫ్ అవర్ ఓన్ పవర్ టు యాక్ట్?
0: ఏ సమయ సందర్భంలో ఎందుకు దీన్ని సద్వినియోగం చేయాలి?
1: In what circumstances and situation should we use it to justify and sanctify the act?
0: దీని యొక్క మంచి చెడ్డలు ఏమిటి అని చక్కగా గుర్తించినటువంటి వారే ఈ కర్మకాండలో కాలు పెట్టాలి.
1: What are the advantages and disadvantages and merits and demerits of action? Only such people should undertake action.
0: కర్మతత్వాన్ని గుర్తించలేనటువంటి వ్యక్తులు ఇట్టి కర్మకాండ యందు ప్రవేశపడి స్వార్థరహితమైనటువంటి సేవలకు దూరమై పూర్తి స్వార్థము స్వప్రయోజనములందే తమ కాలమును అంకితం గావించడం చేతనే సేవ యొక్క విలువ సన్నగిల్లిపోయింది.
1: పీపుల్ హూ డు నాట్ నో ద సీక్రెట్ ఆఫ్ వర్క్ ఎంటర్ ఇన్ టు వర్క్ అండ్ అండర్ టేక్ వర్క్ అండ్ దేర్ ఫోర్ ది శాంక్టిటీ ఆఫ్ యాక్షన్ అండ్ వర్క్ ఈజ్ స్పాయిల్డ్.
0: కనుకనే సేవకు ప్రప్రథమంలో దానికి తగినటువంటి గుణములు మన యందు ఉన్నవా లేదా అనేటువంటి ఆత్మవిచారణ జరపాలి.
1: It is in this context we must make a self-inquiry to find out whether we have all the requisites and qualifications to undertake service activity.
0: దీనికి ప్రధానమైన పెట్టి గుణములు దయ వినయము త్యాగం.
1: the important qualifications which one should have for undertaking service activities, compassion, humility and courage.
0: ఇట్టి గుణములు ఉండినటువంటి వ్యక్తి మాత్రమే సేవ యందు పాల్గొని స్వార్థరహితమైనటువంటి యొక్క సేవను సలిపి జగత్తుకు ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని అందించగలడు.
1: ఓన్లీ దోస్ పీపుల్ హూ హ్యావ్ దీస్ క్వాలిటీస్ అండ్ క్వాలిఫికేషన్స్ కెన్ అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ అండ్ హోల్డ్ దెమ్సెల్స్ అండ్ దర్ యాక్షన్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద వరల్డ్.
0: అహంకారం చేత, ఆడంబరముల చేత, అభిమానము చేత ఇందులో ప్రవేశించినటువంటి వ్యక్తి ఏమాత్రము కూడాను సేవలు చేయలేడు.
1: ఏ పర్సన్ హూ ఈస్ గివన్ టు ఈగోయిస్టిక్ ఫీలింగ్స్ అండ్ ఆస్టెంటేషియస్ బిహేవియర్ అండ్ అటాచ్మెంట్ కెన్ నెవర్ అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ అండ్ పర్ఫార్మ్ ఇట్ వెల్.
0: అహంకారం చేత మానవత్వాన్ని విస్మరిస్తాడు మానవుడు.
1: మ్యాన్ గివ్స్ అప్ హిస్ వెరీ హ్యూమన్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఈగోయిజం.
0: అభిమానము చేత పశుత్వాన్ని పొందుతాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ అటాచ్మెంట్ హీ డెవలప్స్ ఎనిమల్ ఫీలింగ్స్ అండ్ ఎనిమల్ క్వాలిటీస్ ఇన్ హిమ్.
0: ఆడంబరము చేత కేవలము ఒక విధమైనటువంటి కృత్రిమమైనటువంటి ఒక జీవితంగా గడుపుతాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ షోవీ నేచర్ అండ్ ఆస్టెంటేషియస్ బిహేవియర్ హీ బికమ్స్ ఆర్టిఫిషియల్ ఇన్ హిస్ యాక్షన్స్.
0: కనుక ఆడంబరం ఉండినంత కాలము, అహంకారంలో మానవుని యందు చేరినంత కాలం కూడాను వీనికి ఆత్మవిశ్వాసము లభించదు.
1: సో లాంగ్ యాజ్ ఏ పర్సన్ హ్యాస్ దిస్ ఆస్టెంటేషియస్ బిహేవియర్ అండ్ ఈగో సెన్స్ హీ కెన్ నెవర్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్.
0: ఆత్మవిశ్వాసము లేనటువంటి వానికి అన్నియూ సంజయములే.
1: ఫర్ ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎవ్రీ స్టెప్ హీ ఈస్ ఫేస్డ్ విత్ ఎ డౌట్.
0: ఇలాంటి సంశయములు కలిగినటువంటి వాడు తనను తానే నమ్మలేడు.
1: A person who is given to such doubts can never have faith in himself.
0: Tanantaru nammanaatvanti vyakti itarulu ee reethiga nammagaradu.
1: A person who does not believe himself, how can he have trust in others?
0: Tanunu nammaka itarulu nammaleneatvanti vyakti ee samajamlo sevanu ee reethiga saaginchagaladu.
1: A person who has neither faith in himself nor belief and trust in others, how can he undertake service activity in
0: kanaka motta motta sevalo palgonataku ఉత్సాహపడేటువంటి వ్యక్తులు అహంకారాన్ని నిర్మూలన చేయాలి.
1: Therefore, in the very first instance, this egoism must be destroyed by people who want to undertake
0: ఆడంబరమైనటువంటి వృత్తులకు సమాధి కట్టాలి.
1: They should put an end to this ostentatious behavior and show.
0: అభిమానాన్ని ఆవల నెట్టాలి.
1: They should remove attachment.
0: సేవలో అహంకారం పోవటమే దీని యొక్క ప్రథమ కర్తవ్యము.
1: The very first instance, he has to remove ego sense when undertaking service activity.
0: Ahankaram poyinappude vinayam praptistundi.
1: Only when one gives up egotism, one can develop humility.
0: Vinayavantude samaja sevalo palgonataku adhikare avutadu.
1: Only a person who has humility has the authority to undertake social work.
0: Kanukane prati manavuni yandu undinatuvanti oka divi shakti ఏకత్వమైనటువంటిది అని భావించి ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: వన్ హ్యాస్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ద సేమ్ డివినిటీ ఇస్ ఎగ్జిస్టింగ్ అండ్ విత్ దట్ యూనిఫైయింగ్ సెన్స్ హీ కెన్ అండర్టేక్.
0: ఏకాత్మ భావన లేనంత వరకు కూడా మానవుడు ఈ సేవకు అధికారి కాలేదు.
1: సో లాంగ్ యాజ్ హీ డజంట్ రికగ్నైజ్ ద సేమ్ అండర్లయింగ్ డివినిటీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ వన్ హీ వుడ్ నెవర్ బి ఏబుల్ టు హ్యావ్ ది అథారిటీ టు అండర్టేక్.
0: సేవకుడు కాక నాయకుడు కాలేడు.
1: Without becoming a servant, he can never become a good leader.
0: ee naadu seva vidhanamunu gurtinchaleneatvanti vyaktule nayakulu kavatam chetane lokam ee vidhamainatvanti allakallolamulaku aalavalamayindi.
1: Today the world has become to such a chaotic condition because people who do not know how to serve others have become leaders.
0: Prachina kaalam nundi pavitramaina bharat deshamu అనేక విధములైనటువంటి త్యాగమునకు, యోగమునకు, కర్మలు ఎందుకు అనేక త్యాగములు కలిపి తమ యొక్క నిస్వార్థమైనటువంటి యొక్క జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తులు కోటానుకోటగలరు.
1: ఫ్రమ్ ది టైమ్స్ ఇమ్మెమోరియల్ ఇన్ భారత్ యు హావ్ గాట్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ హూ హావ్ అండర్టేకన్ వర్క్ సాక్రిఫైసింగ్ ఎవ్రీథింగ్ అండ్ సర్వింగ్ ది పీపుల్.
0: కానీ దినదినమునకు ఇట్టి త్యాగతత్వం అనేటువంటిది సన్నగిల్లిపోతున్నది.
1: But gradually and day after day, such kind of sacrificing nature and sense is dwindling.
0: సేవా తత్పరులు అనేటువంటి వారు కరువు అయిపోయారు.
1: పీపుల్ హూ డు నో హౌ టు సర్వ్ దే హవ్ బికమ్ రేర్.
0: సేవ అనేటువంటి పేరుతో తమకు తాము మోసం చేసుకుంటున్నారు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ సర్వీస్ టు అదర్స్ దే ఆర్ డిసీవింగ్ దెమ్సెల్వ్స్.
0: సేవ అనేటువంటి పదం రెండు అక్షరములు అయినప్పటికీ అందులో మహత్తరమైనటువంటి అఖండమైనటువంటి అనంతమైనటువంటి అర్థం కూడి ఉంటున్నది.
1: ద వర్డ్ సర్వీస్ కన్సిస్ట్ ఆఫ్ టూ సిలబల్స్ సే అండ్ వా, బట్ ఇట్ ఈస్ ప్రెగ్నెంట్ విత్ మీనింగ్.
0: తనను తాను మరచి దైవత్వం యొక్క చింతను హృదయమునందు ప్రతిష్ఠింపజేసుకుని సర్వాత్మభావం చేత సలిపినటువంటి క్రియలకే సేవ అని సార్థకం.
1: ఓన్లీ సచ్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ ఫర్గెటింగ్ వన్ సెల్ఫ్ ఎంటైర్లీ, రికగ్నైజింగ్ ది డివినిటీ ఎగ్జిస్టింగ్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ ఎవ్రీ వన్, సచ్ యాక్షన్స్ అలోన్ కెన్ బి కాల్డ్ సర్వీస్.
0: ఎవరికో పరులకు సేవ చేస్తున్నారనేటువంటి భావము మనలో ఏమాత్రము ఉండరాదు.
1: వీ షుడ్ నెవర్ హ్యావ్ ది ఫీలింగ్ దట్ వీఆర్ సర్వింగ్ సమ్వన్ ఎల్స్ సమ్ అదర్.
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి యొక్క భావము చేత త్యాగము చేత సేవలు సలపాలి.
1: విత్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫర్డ్ యాజ్ ఎన్ ఆఫరింగ్ అట్ ద లోటస్ ఫీట్ వన్ హ్యాస్ టు అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ.
0: అయితే అలాంటి త్యాగభావం చేత సేవలు సలిపేటువంటి వ్యక్తులు ఎంతమంది గలరు?
1: హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ హూ పర్ఫార్మ్ సర్వీస్ యాక్టివిటీ విత్ ద సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్?
0: లేకపోలేదు.
1: దేర్ ఆర్ క్వైట్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్.
0: ప్రాచీన కాలము నుండి భారతదేశమును అనేక విధములుగా ఆదుకొని దానికి త్యాగమును చేసి జీవించినటువంటి వ్యక్తుల యొక్క తత్వములు మీకు అర్థమయ్యే ఉంటూ ఉండొచ్చు.
1: యూ మైట్ హావ్ రికగ్నైజ్డ్ ద ఫ్యాక్ట్ దట్ ఫ్రమ్ టైమ్ ఏన్షియంట్ టైమ్స్ దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ హూ హ్యావ్ సాక్రిఫైస్ దర్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ భారత్ అండ్ ఫర్ ఇట్స్ గ్లోరీ అండ్ స్ప్లెండర్.
0: అలాంటి వ్యక్తులను మనం చింతించి స్మరించి వారి ఆదర్శాలను మనం అందుకొని వారి అడుగుజాడల్లో మనం ప్రవేశపెట్టాలి.
1: వీ హ్యావ్ టు రిమెంబర్ దెమ్, థింక్ ఆఫ్ దెమ్ అండ్ టేక్ దర్ ఎగ్జాంపుల్ అండ్ ఇంప్లిమెంట్ దోస్ ఐడియల్స్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
0: అలాంటి సేవాతత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది సెన్స్ ఆఫ్ సర్వీస్, ద మెథడ్ ఆఫ్ సర్వింగ్ అదర్స్ ఇన్ ది ప్రాపర్ వే.
0: ఇలాంటి మార్గం నుండే మనం ప్రవేశించినప్పుడే మనం తలపెట్టినటువంటి, మనం ప్రయత్నించేటువంటి ఈ కార్యములో ఆశించిన ఫలితాన్ని మనం అందుకోగలము.
1: ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ దిస్, ఆల్ దట్ యాక్టివిటీ విచ్ వీ అండర్టేక్, వాట్ ఎవర్ గోల్స్ వీ సెట్ ఫర్ అవర్ సెల్స్ వుడ్ బి ఫుల్ఫిల్డ్.
0: పల్లెల యొక్క సేవ చాలా ప్రధానమైనటువంటిది.
1: సర్వీస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్.
0: ఏ అనుకూలములు లేక అనేక కష్టములకు నష్టములకు గురి అయి ఆరోగ్యములు చెడుకుని తమరు కేవలము ఒక అనాధార స్థితిలో ఉంటుండేటువంటి సమయంలో వారికి సహాయం చేయటము, వారికి సేవలు గావించటము, వారికి తగినటువంటి యొక్క చేదోడు వాదోడుగా మనం నిలచడము, ఇది అత్యవసరము.
1: ఇన్ ద రూరల్ ఏరియాస్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ హెల్ప్లెస్, దేర్ ఇస్ నో వన్ ఇస్ దేర్ హూ వుడ్ అటెండ్ దెన్ రిక్వైర్మెంట్స్. రియలైజింగ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్ అండర్టేకింగ్ యాక్టివిటీ విచ్ వుడ్ బి హెల్ప్ఫుల్ టు దెమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: అయితే ఈ యొక్క సేవలలో వారికి సహాయపడుటకు మనకు మొట్టమొదట మన గుణములను మనం చక్కదిద్దుకోవాలి.
1: బట్ వన్ థింగ్ వీ హావ్ టు రిమెంబర్ ఈజ్ వీ హావ్ టు మేక్ అవర్ ఓన్ క్యారెక్టర్ ఆల్ రైట్.
0: నీతి నిజాయితీలు ఎలాంటివి అని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ వాట్ ఈజ్ ది ఇంపార్టెన్స్ అటాచ్డ్ టు మొరాలిటీ అండ్ ట్రూత్ ఇన్ ది ల్యాండ్ ఆఫ్ భారత్.
0: దేశమునకు దేనినైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుండాలి.
1: వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ది కంట్రీ.
0: దేశమంటే కేవలం మట్టి కాదని మానవులని భ్రమించాలి.
1: వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ వెన్ వీ సే కంట్రీ ఇట్ డజంట్ కన్సిస్ట్ ఆఫ్ మట్,
0: మానవులకు సేవనే మానవ సేవగా మనం భావించాలి.
1: వీ హ్యావ్ టు ఫీల్ దట్ సర్వీస్ టు ది హ్యుమానిటీ ఈజ్ సర్వీస్ టు గాడ్.
0: ప్రాచీన కాలము నుండి కూడాను లోక సమస్త సుఖినోభవంతు అన్నటువంటి సూత్రాన్ని ఆధారం చేసుకుని ఆనాటి ఋషులు, మునులు, పెద్దలు, రాజులు ఇలాంటి సేవలో పాల్గొంటూ వచ్చారు.
1: ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ బిలీవింగ్ దట్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆల్ ది కంట్రీస్ అండ్ ఆల్ ద ల్యాండ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దోస్ సేజెస్, సెయింట్స్ అండ్ కింగ్స్ అండర్టూక్ సర్వీస్ యాక్టివిటీ.

ఉన్నదే మనకు చక్కదనము. పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.

కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికిచ్చిరి పరదేశ నీతుల రసి విచిత్ర స్వేచ్ఛయను విచ్చు.

0: In the most sacred land of Bharat, it is the patience and perseverance which is considered as a very important thing. Among all the vows, the vow of telling truth and character are considered as the greatest vow. Among all the sweet feelings which have been appreciated, love for mother and motherhood have been given a place of prime importance in our land. It is considered in our land that honor is greater than and more important than even life itself. In such a land where all these great values and virtues are held high, what has happened today? We have become absolutely imitative, artificial in our nature. And what has happened to the Bharatiyas? We have become like an elephant which does not know its own extraordinary strength.
1: Kanuka, itti pavitra, vichitra, charitramato kudinatvanti yokka Bharatiyulu ani anipinchukuntu, ee naati Bharatiyulu pai cheppinatvanti ye vishayamunu kudunu sarithugalenatvanti variga tayaravutunnaru.
0: The Bharatiyas today, not recognizing the sacredness and the earlier history of our own selves, we have become very weak in our own understanding and in our own strength.
1: Vaka adambaramaina tundi yokka pracharamulu chetanu prabodhalu chetanu manamu kevalamu minnayani bhavinchukuntunname kaani ee vaka adambaramaina tundi yokka prabodhalanu manam katti pettali.
0: By mere big speeches, high sounding words, we are trying to preach to others. This is not going to save us. We have to put an end to this kind of preaching which is not supported by practice.
1: ఈ కంఠస్థమైనటువంటి ఉపన్యాసాలను చేత ఏమాత్రం కూడా జగత్తు మారలేదు.
0: By speeches which are coming out of memorized texts, we are not going to transform the world.
1: నిరాడంబరమైనటువంటి నిస్వార్థమైనటువంటి యొక్క భావం చేత మనము క్రియల్లో పాల్గొనాలి.
0: We have to undertake and enter into activity with total simplicity and selflessness.
1: Silent, unselfish work.
0: It is silence, unselfish work which will have to be undertaken.
1: ఇది మనం ఆచరించి వారికి ప్రబోధించాలి, కానీ ఆచరించకుండా మైకుల ముందు కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇది ఏనాటికి మన విజయాన్ని సాధించలేము.
0: We have to practice and then undertake telling and preaching others. Then only we can achieve success. Otherwise we can never achieve success.
1: భారత దేశం నందు ఆచరణ ప్రధానం కాని ఆడంబరం కాని లేక ప్రచారం కాని ప్రధానం కాలేదు.
0: In the land of Bharat, practicing is more important than mere talking and ostentatious show.
1: ఆచరణ చేత చాలా సులభంగా లోకాన్ని మార్చవచ్చు.
0: By proper practice we can bring about any transformation in the world.
1: కేవలం ఆడంబరమైనటువంటి యొక్క మాటల చేత తాత్కాలికమైన తృప్తి కలగవచ్చు.
0: By mere showy words of verbose in their nature, you may be able to have some temporary satisfaction.
1: కానీ క్రమక్రమేణా ఇది పతనమునకు మార్గం అవుతుంది.
0: But gradually such trends are going to lead to ruin.
1: భవిష్యత్తును లక్ష్యంలో ఉంచుకోవాలి.
0: We have to remember the future.
1: మనం చేసేటువంటి ప్రతి చిన్న కార్యం కూడా తాత్కాలికమైనటువంటి తృప్తితో మనం జీవితాన్ని వ్యక్తం చేయకూడదు.
0: వాట్ ఎవర్ స్మాల్ యాక్టివిటీ వీ అండర్టేక్, వీ షుడ్ నాట్ రెస్ట్ సాటిస్ఫైడ్ బై మియర్ స్మాల్ యూజ్లెస్ సాటిస్ఫాక్షన్.
1: ఈనాటి తాత్కాలికమైనటువంటి సేవలన్నీ కూడాను కేవలం దీపావళి పండుగ రోజు చిచ్చుబుట్లన్నీ ఉంటాయి చూడండి, బుస్సను పైకి పోవటం, తస్సను దిగిపోవటం. ఈ విధమైనటువంటి యొక్క సేవలలో మనం ఏనాటి కూడా ఫలితాలు సాధించలేము.
0: The service activity undertaken today may be compared to certain types of crackers which are so temporary, which are burnt of course during Deepavali season. Very temporary in nature.
1: Manam ee naadu numbers vesukuntunna anta quantity 20,000 30,000 40,000 5,000 6,000 gramala seva chestunnam ani ee quantity ni manam chudakoddu.
0: Today we are satisfying ourselves only with numbers counting 5,000, 6,000, 20,000 and 30,000. Quantity should not give us the satisfaction.
1: ఈ స్టాటిస్టిక్స్ అంతా కూడా మూల పెట్టాలి.
0: We should put aside all these statistics.
1: ఆచరణ రూపమైనటువంటి క్రియలో మనం నడుము కట్టాలి.
0: We have to గర్డ్ అప్ అవర్ లాయన్స్ అండ్ అండర్ టేక్ యాక్టివిటీ ఆన్ ద బేస్ ఆఫ్ అవర్ ప్రాక్టీస్.
1: ఇన్ని గ్రామములు అన్ని గ్రామములు అనేటువంటి ఒక నంబరే మనం మర్చిపోవాలి.
0: వీ షుడ్ ఫర్గెట్ ది నంబర్ ఆఫ్ విలేజెస్, దిస్ నంబర్ ఆర్ దట్.
1: ఎంత చేతనైతే, ఎంత శక్తి ఉంటే అన్ని గ్రామాలకు మనం చేస్తూ పోవాలి.
0: టు ది ఎక్స్టెంట్ దట్ వీఆర్ కేపబుల్ ఆఫ్ హోల్ హార్టెడ్లీ వీ షుడ్ అండర్ టేక్ ద వర్క్ ఇన్ విలేజెస్ విచ్ ఈస్ అకార్డింగ్ టు అవర్.
1: ఇంతకాలం కూడాను సేవలు జరుగుతూనే ఉన్నాయి, అది సంతోషించవలసినటువంటి విషయమే.
0: సర్వీస్ యాక్టివిటీ హెస్ బీన్ గోయింగ్ ఆన్ ఇన్ ద విలేజెస్ సో ఫార్, వెల్ దట్ వి మస్ట్ బి హ్యాపీ అబౌట్ ఇట్ ఇన్ ఎ వే.
1: కానీ దానితో అంత తృప్తి కలగటం లేదు.
0: బట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ అస్ దట్ అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: మనం కేవలం కరస్పాండెన్స్ కోర్సు మాత్రమే అనుభవిస్తున్నాము.
0: వీఆర్ ఓన్లీ ఫీలింగ్ హ్యాపీ బై ది కరస్పాండెన్స్.
1: మేము ఇన్ని గ్రామాలు చేశాము, ఇక్కడి నుంచి కరస్పాండెన్స్. మేము ఇన్ని గ్రామాలు చేయాలని అక్కడి నుంచి కరస్పాండెన్స్. ఈ కరస్పాండెన్స్ కట్టి పెట్టాలి.
0: వీఆర్ సాటిస్ఫైయింగ్ అవర్ సెల్స్ బై మియర్ కరస్పాండెన్స్ టూ వేస్ ఫ్రమ్ ది సెంటర్ టు ది విలేజెస్ అండ్ ది విలేజెస్ టు ది సెంటర్. దిస్
1: మన దోషాలను మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ రియల్ సర్వీస్.
1: కేవలం సేవలు చేస్తున్నామంటే మన కండ్లు మాత్రమే కాదు, సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాదు, వేల కన్నులతో చూసేటువంటి వారున్నారు జగత్తులో.
0: వీ షుడ్ నాట్ మియర్లీ క్లోజ్ అవర్ ఐస్ అండ్ ఫీల్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఆల్ ది వర్క్ ఈజ్ బీయింగ్ వాచ్డ్ బై థౌజండ్స్ ఆఫ్ ఐస్.
1: మనం చెప్పినటువంటి గ్రామానికి ఎవరైనా పోయి చూస్తే అక్కడ ఏమి జరిగిందంటే ఏమీ లేదు. ఇదే మనం చేయటము.
0: If we merely mention in a report and if someone were to go to a village which we have mentioned as if we have done work, if no work is done, what a sorry state of affairs it would be.
1: ఒక్కటి చేసినా సరే మంచిగా నీటుగా ఇతరులకు గౌరవించే రీతిగా మనకు తృప్తి కలిగే రీతిగా మనం చేయాలి.
0: Even if we do work in a one village, it doesn't matter, it would be sufficient, but it must be done in an ideal way.
1: మొట్టమొదట సాయి సమస్తల లోపల ఈ వాడ ఆడంబరాన్ని కట్టి పెట్టాలి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇన్ సత్యసాయి ఆర్గనైజేషన్స్ వీ షుడ్ పుట్ అన్ ఎండ్ టు ది వర్బోస్ హైలీ ఈగోయిస్టిక్.
1: మాట్లాడేటువంటి వాడు పని చేయడు.
0: ఎ పర్సన్ హూ టాక్స్ మచ్ డజంట్ వర్క్.
1: పని చేసేటువంటి వాడు మాట్లాడు.
0: ఎ పర్సన్ హూ వర్క్స్ డజంట్ టాక్.
1: కనుక ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళు పని చేయని వాళ్లే.
0: Therefore, people who indulge in talking are not doing any work.
1: ఏదో ఈనాడు నాకు ఒక ఉపన్యాసం ఉందనేది, దాన్ని ఒక కంఠస్థం చేసుకునేది, అక్కడిది ఇక్కడిది తీసుకునేది, మైక్ లో వచ్చి చెప్పేది, ఇదే మనం చేయవలసిన సేవ.
0: జస్ట్ బికాస్ వీ హ్యావ్ టు గివ్ ఎ టాక్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఆన్ దిస్ పర్టికులర్ డే, ఇఫ్ యూ మెమరైజ్ థింగ్స్ అండ్ ఇఫ్ యూ గివ్ దట్ పర్టికులర్ దోస్ స్టాటిస్టిక్స్ అండ్ ఫిగర్స్.
1: ఈ పని టేప్ రికార్డు కూడా చేస్తుంది.
0: Would it amount to service? This kind of work can be done.
1: Tape record lo kaadu.
0: This kind of work can be done even by a tape recorder.
1: The type record lo. Adarshani manu vandinchali.
0: We should not become such kind of tape recorder. We should, on the other hand,
1: nijamainatundi sevallo palgunnatundi vyakti nijamainatundi sevakudu.
0: Only that person who practices and undertakes the work is a real worker.
1: Palitam kosam seva chesetundi vaadu pani vaadu avutadu kaani yajamanudu kaadu.
0: A person who tries to satisfy others and works may be compared to a servant, but he is not the master.
1: Kaani ye phalanni kudanu manam aashinchukunda pallo pravesh pettali.
0: We should undertake work without expecting any fruits thereof.
1: Kanuka మనం ఫలితాన్ని ఆశించకుండా నిస్వార్థమైనటువంటి భావం చేత, నిరహంకారమైనటువంటి ఒక తత్వం చేత మనం సేవల్లో పాల్గొనాలి.
0: వీ షుడ్ అండర్ టేక్ సర్వీస్ యాక్టివిటీ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్స్ దేర్ ఆఫ్ విత్ ఎ సెల్ఫ్లెస్ యాటిట్యూడ్ అండ్ అప్రోచ్.
1: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనము సేవకులం,
0: వీఆర్ సర్వెంట్స్.
1: ఈ భావాన్ని మాత్రం మరవరాదు.
0: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్.
1: ప్రతి మానవుడు కూడా సేవకుడే.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ సర్వెంట్.
1: ప్రభువుకు ఒక సర్వెంట్ అని ఉంటాడు.
0: ఫర్ మాస్టర్ దేర్ వుడ్ బి వన్ సర్వెంట్.
1: ఒక రాజుకు ఒక రైతు ఉంటాడు.
0: ఫర్ కింగ్ ఆల్సో దేర్
1: ఒక గురువుకు శిష్యుడు ఉంటాడు.
0: ఫర్ ఎ ప్రిసెప్టర్ దేర్ విల్ బి ఎ డిసిప్లిన్.
1: తల్లిదండ్రులు ఉంటారు.
0: ఫర్ పేరెంట్స్ దేర్ విల్ బి చిల్డ్రన్.
1: వీరు ఎవరు ఉంటే బిడ్డ సేవ చేసేటువంటి తల్లిదండ్రులు, తల్లిదండ్రులు సేవ చేసేటువంటి బిడ్డ.
0: If you take parents and children, parents perform service to the children, children perform service to the parents.
1: Guru seva chese tuntu vaadu shishyudu, shishyuni seva chese vaadu guru.
0: It is guru He is a true guru who serves the shishya. It is a true shishya.
1: Guru anetuvanti sarthaka naamame undadu.
0: Without a shishya or a disciple, there is no need for a guru at all.
1: Kanuka shishyude lekapothe guruku ledu, guruvu lekapothe shishyude undadu.
0: Without a preceptor, there is no disciple. Without a disciple, there is no preceptor or teacher.
1: Tandri lekapothe koduku ledu, koduku lekapothe tandri kaadu.
0: Without father, there cannot be a son. Without son, there is no use.
1: ఈ విధంగా విచారం చేస్తే అందరు కూడా సేవకులే, ఒకరికొకరు సేవకులు.
0: If you try to understand in this context and in this way, everyone is a servant.
1: జగత్ అంతా కూడా సేవక భావంలోనే నిండి ఉంటున్నది.
0: The entire world is filled with the feeling of service.
1: ఈ భావాన్ని మనం హృదయంలో మొట్టమొదట భద్రం చేసుకోవాలి.
0: This particular feeling of service must firmly established. This body has been given to us for the sake of serving others.
1: ఏమిటి ఆ ఉపకారము? వారికి చేతకానటువంటిది మనం చేసి పెట్టడం.
0: What is the service which you can render doing such work which he is not capable of doing?
1: ఈ విధమైనటువంటి సేవ ఎందే మన జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి.
0: We have to sanctify our lives in this kind of service.
1: ఈ సేవాభావం చేతనే మానవుడు ఉన్నతోన్నత స్థితిని అందుకుంటాడు.
0: విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ సర్వీస్ అలోన్ మ్యాన్ కెన్ అటైన్ ద హైయెస్ట్.
1: కనుక మనము నిజముగా ఫలితాన్ని ఆశించి సేవ చేయరాదు.
0: దేర్ ఫోర్ వీ షుడ్ నెవర్ అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: ఈ ఫలితమును ఏనాడు మనము త్యాగం చేస్తామో ఆనాడే మనలో సేవాభావం అభివృద్ధి ఉంటుంది.
0: ఓన్లీ వెన్ వీ సాక్రిఫైస్ ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ డూ వీ డెవలప్ సర్వీస్ సెన్స్ ప్రాపర్లీ.
1: మన స్టేట్ ఒక్కొక్కటి ఒక్కో స్టేట్ గా ఉంటుండాలి. రాష్ట్రము,
0: దేర్ ఆర్ డిఫరెంట్ స్టేట్స్.
1: ఈ రాష్ట్రంలో అనేక పల్లెలు ఎందు సేవలు చేశారు.
0: ఇన్ ఆల్ దీస్ స్టేట్స్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ విలేజెస్ సర్వీస్ యాక్టివిటీ హెస్ బీన్ అండర్ టేకన్.
1: ఈ సేవ అనేటువంటిది కేవలం ఎవరికో చేస్తున్నామనేటువంటి ఒక పిచ్చి భావాన్ని మీ నుంచి దూరం చేసుకోవాలి.
0: వీ షుడ్ రిమూవ్ ఫ్రమ్ అవర్ మైండ్ the bad feeling of the mad
1: meeku meeru seva chestunnam anetundi vishala bhavanni meenu anubhavinchali.
0: That we are doing service to someone else, we'll have to think that service is done for
1: evariki emi ananukulam chesina kaani tanaku taanu anukulamainattuga bhavinchali.
0: Whatever inconvenience is caused to anyone, it must be considered inconvenience caused to
1: aa vidhamainatundi sevalo meeru palgoni,
0: you will have to undertake such kind of service activity.
1: Inni anni anetundi numberlu meeru visarjinchi,
0: you would give up the numbers the thus and thus.
1: Ee na kartavyamu aneetvanti deentlo meer palgonali.
0: You have to consider that as your duty and undertake the service activity.
1: Kanuka ee munmundu ee naadu workshop ani okati start chesaru.
0: Today you had undertaken workshop.
1: Kevalamu manamu shop ante oka show chesetvanti shop.
0: Shop signifies some kind of show.
1: ఈ వర్క్ ను మనం షో చేయరాదు.
0: We should not make work a show.
1: హృదయంతో అనుభవించాలి.
0: We have to experience from the heart.
1: యువకులైనటువంటి మీరందరూ కూడా ఉత్సాహాలతో ఇందులో పాల్గొనాలి.
0: All of you who are youth will have to undertake this activity with a lot of enthusiasm.
1: దీంట్లో ఈనాటి యువకులే భావి భారతోద్ధారకులు.
0: Today's youth are going to be the future citizens of the land and who to
1: అక్కడ దేశంలో ఆవరించినటువంటి యొక్క అభిమాన అహంకారాన్ని దూరము గావించి కేవలము ఒక విధమైన ఆప్యాయత, కరుణ, దయ, త్యాగము అనేటువంటి సత్శీల గుణములంతా కూడాను ఈ యువకులే పెంచాలి.
0: ఇట్ ఈస్ ది యూత్ హూ విల్ హావ్ టు ఫాస్టర్ గ్రేట్ క్వాలిటీస్ లైక్ సాక్రిఫైస్, కంపాషన్ అండ్ సచ్ అదర్ వర్చ్యూస్ అండ్ మేక్ అరోగెన్స్ అండ్ సచ్ అదర్ బ్యాడ్ క్వాలిటీస్ డిస్టెంట్.
1: ఇంకా పైన ప్రతి విలేజ్ కూడాను ఒక పల్లె కూడాను స్టేట్ ప్రెసిడెంట్ గా ఉండేటువంటి వాడు విజిట్ చేయాలి.
0: స్టేట్ ప్రెసిడెంట్ షుడ్ విజిట్ ఎవ్రీ విలేజ్.
1: తాను బాధ్యత వహించటం చేతనే ఎంతైనా కూడా అభివృద్ధి గావించడానికి వీలవుతుంది.
0: ఓన్లీ వెన్ యూ అండర్టేక్ సచ్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఇస్ పాసిబుల్ టు డెవలప్ ద విలేజెస్.
1: అలాంటి చేతగానేటువంటి వాడు మాకు చేతగాదని చెప్పాలి.
0: ఇఫ్ ఎ పర్సన్ ఇస్ నాట్ కేపబుల్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ వర్క్, he has to confess that he cannot.
1: Sai kevalam quality ni korutunnadu gaani quantity ni koratam ledu.
0: Sai always desires quality, he never wants quantity.
1: Kanuka manam munmundanta kudanu utsa protsahamato andulo palgoni taginatvanti yokka dhairya sthayyamulu cheta dinni edurukonataniki prayatninchali.
0: In future we will have to undertake this particular activity విత్ ఆల్ ఎన్థూజియాజం అండ్ ఇన్స్పిరేషన్ అండ్ ఫేస్ ఆల్ ద
1: ప్రాబ్లమ్స్. కావలసినటువంటి సద్గుణములు ఇవే మొట్టమొదటివి.
0: ఫర్ స్వామి దీస్ ఆర్ ద గ్రేట్ వర్చ్యూస్ విచ్ హీ వాంట్స్.
1: జపము, ధ్యానము, యోగము, స్మరణం, పారాయణం ఇలాంటివంతా మనం చేస్తున్నాము.
0: We have been undertaking japa, dhyana and such other worshipful activities.
1: Kani deeniki punadi ainatvanti yokka tyagamu, daya, prema, sahanamu, sanubhuti ivi lekunda ee japamlo emu manam sadhinchagalam.
0: But for all these japa, tapa, dhyana etc., the basis and the foundation is there are virtues like compassion.
1: Motta motta sadgunalni manam penchukunnappude sadhanalo oka manaku taginatvanti yokka sthayini manaku kudurtundi.
0: Only when we develop good virtues, then only we can undertake sadhana successfully.
1: ఆ సద్గుణములు లేకుండా ఎంతసేపు నీవు ధ్యానంలో కూర్చున్నా చంచలత్వాన్ని అనుభవిస్తావు గాని ప్రశాంతిని మీ ఏమాత్రం కూడా పొందలేవు.
0: If you want to sit in meditation without having virtues, you can also only indulge in bad thoughts. You can never have
1: chitta siddhi karmaha. మనం చేసేటువంటి కర్మల వల్ల మన చిత్తశుద్ధి కావాలి.
0: We have to undertake action to cleanse our chitta, purify our chitta heart.
1: Chitta shuddhi valane atma vishwasam kalugutundi.
0: Only by a pure heart you can have self confidence.
1: Atma vishwasam chedane aanandam anubhavistam.
0: You will be able to enjoy bliss only when you have self confidence.
1: Chitta shuddhi kalagata atma vishwasam ela kalugutundi?
0: How can you have self confidence without purity of heart?
1: Kanuka ee naadu manamu kevalamu oka sankuchitamainatundi margallo manam praveshistunnam.
0: Today we are undertaking in a narrow way, narrow activity.
1: Manu vishalamainatundi bhavanni penchukovali.
0: We have to develop broad feelings and broad
1: ఒక అధికారి కూడాను నేను ఈ సత్యసాయి సంస్థలో చేరినందుకు నేను ఏమి చేస్తున్నాను, ఎంతవరకు చేస్తున్నాను, నేను నా తృప్తిగా నేను చేస్తున్నానా లేదా అని తమకు తాము పరీక్షించుకోవాలి.
0: ఎవరీ ఆఫీస్ బేరర్ ఇన్ సత్యసాయి ఆర్గనైజేషన్ హ్యాస్ టు ఇంట్రోస్పెక్ట్ to what extent he has been able to implement things properly.
1: Kevalam ilanti conference time lo matram andaru attend ayipothuntaru tarvata vaalla mohale ganipincham.
0: Only in such occasions where conferences are held all the faces are seen, but later on they are never to be seen anywhere.
1: Kanuka ilanti pravartanalo manam adhikaram ani cheppukotam sigguchetu.
0: If we won't declare ourselves as office bearers in this particular way, it is rather
1: naak samasthalanni nilchipoyina naak santoshame kaani ilanti pravartanalu matram naaku ishtam ledu.
0: I am not going to be happy even if all the wings of the organization are closed, it doesn't matter.
1: But kramakramina ivanni kudanu saayikochi cherutuntai.
0: Gradually and ultimately all these things will reach sai only.
1: Kanukane idi naa baadhyataga untundadi.
0: It is స్వామీస్ రెస్పాన్సిబిలిటీ.
1: ఈ చెప్పడం నా కర్తవ్యము.
0: ఇట్ ఈస్ స్వామీస్ డ్యూటీ టు టెల్ దిస్.
1: మనం చేసే సాధనంతా కూడా మన యొక్క ధన్యత కోసమే.
0: వాట్ ఎవర్ సేవ్ అండర్టేక్ ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ జస్టిఫైడ్ అండ్ ఫర్
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆత్మవిశ్వాసంతో మనం ప్రవేశపెట్టాలి.
0: వీ హావ్ టు డెవలప్ దేర్ ఫోర్ అండ్ అండర్టేక్ యాక్టివిటీ విత్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: సాయి నాకు ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని సాయిని మాత్రమే అంటారు. కానీ సాయికి మీరు ఏమి చేశారు?
0: You go on finding fault with Sai, telling Sai has not done this for me, Sai has not done that for me. What have you done for Sai?
1: నీవు చేసింది నీవు చెప్పు చూద్దాం. ఏమీ చేయటం లేదు. ప్రతి ఏది చేసినప్పటికీ స్వార్థము స్వప్రయోజనము, స్వార్థము స్వప్రయోజనము అంతే తప్ప సాయి చేసిందేటువంటి పని ఏమిటి?
0: ఫస్ట్ యూ టెల్ మీ వాట్ యు హావ్ డన్ ఫర్ సాయి. ఎవ్రీథింగ్ యూ హావ్ డన్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్ సెల్ఫిష్నెస్ అండ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: సాయికి చేయక సాయి నుంచి నీవు ఫలితాన్ని ఏ రీతిగా నీవు పొందగలవు?
0: Without doing anything for Sai, how are you going to get anything from Sai?
1: ఒక షాప్ దగ్గరికైనా పోయి దానికి చెల్లించవలసిన మూల్యం చెల్లించినప్పుడే దాని అందుకోసం వస్తువును మనం అందుకోగలుగుతాం.
0: Even if it is an ordinary object, only when you pay the full price, you would be able to get it.
1: ఆ మూల్యాన్ని చెల్లించక పదార్థాన్ని అందుకోలేకపోతే ఇది ఎంత స్వార్థము?
0: Without paying the proper price, if you want to get the object, how selfish and foolish.
1: Sai ఆశించినటువంటి యొక్క నిస్వార్థమైన సేవను నువ్వు చేయి, నీకు సర్వమును సాయి అనుగ్రహిస్తాడు.
0: You perform the service which Sai wants in a selfless way. Sai is going to confer on you everything that you want.
1: Neevu cheyavalsindi neevu cheyaka Sai nunchi pondadaniki siddhanga untundi edithiga labhistundadi.
0: Without discharging your own duties in the way that you are supposed to do, if you want to get something from Sai, how are you going to get it?
1: Neevu sampadinchinatvanti dhanam nijam kadu.
0: The wealth that you have earned is not true.
1: Nijamainatvanti dhanam daiva anugrahame.
0: It is not a true wealth. The true wealth is only the grace of God.
1: అనుగ్రహాన్ని పొందడానికి అన్ని విధాలకు త్యాగం చేయాలి.
0: ఫర్ గెటింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ యూ హావ్ టు మేక్ ఎవ్రీ సాక్రిఫైస్.
1: సేవ కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ సర్వీస్.
1: కనుకనే ఎన్ని ధ్యానములు చేసినా, ఎన్ని జపములు చేసినా, ఎన్ని తపములు ఆచరించినా, ఎంత వేదాన్ని ఉచ్చరించినా గాని లోపల హృదయం పరిశుద్ధం కాకపోతే ఇవన్నీ కూడా నిరుపయోగమే.
0: వాట్ ఎవర్ జప తప ధ్యాన యు అండర్టేక్, ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు క్లీన్స్ అండ్ ప్యూరిఫై యువర్ హార్ట్, ఆల్ దిస్ ఇస్ ఎ షియర్ వేస్ట్.
1: మీకు తెలుసు అందరికీ,
0: ఆల్ ఆఫ్ యు నో దిస్.
1: ఇడ్లీ సాంబార్ చేసుకున్నాం అనుకోండి తినాలని,
0: లెట్ అస్ జస్ట్ సే వి హావ్ ప్రిపేర్డ్ ఇడ్లీ అండ్ సాంబార్.
1: ఈ సాంబార్ కు చక్కని బెంగళూరు నుంచి అప్పటికప్పుడు ఫ్రెష్ కూరగాయలు తెచ్చి పెట్టుకున్నాం.
0: యూ హ్యావ్ బ్రాట్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఫర్ ప్రిపేరింగ్ సాంబార్.
1: మంచి బేడలు చేశాం.
0: యూ హ్యావ్ బ్రాట్ గుడ్ క్వాలిటీ దాల్,
1: కొత్త చింతపండు కలిపాము.
0: యు హ్యావ్ ఆల్సో బ్రాట్ ఫ్రెష్ టామరిండ్,
1: ఇంకా సాంబార్ తగినటువంటి సామాన్లు అంతా కూడా వేసినాము.
0: ఆల్ ది అదర్ ఆర్టికల్స్ టు మేక్ గుడ్ సాంబార్ యూ హ్యావ్ అసెంబ్ల్డ్ అండ్ యూ హ్యావ్ అక్యుములేటెడ్ దెమ్.
1: కానీ ఆ సాంబారు ఇడ్లీ తిన్నాము, కడుపులో తిప్పింది.
0: అండ్ యు హావ్ టేకెన్ దట్ సాంబార్, యు ఆర్ గెటింగ్ ఎ ఫీలింగ్ ఆఫ్ అన్ఈజినెస్ అండ్ వామిటింగ్ సెన్సేషన్.
1: అన్ని కృతమేని, అన్ని చాలా ఉత్తమమైనటువంటివేని, కానీ కడుపులో తిప్పడానికి కారణం ఏంటి?
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఫ్రెష్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఎ క్వాలిటీ థింగ్, వై ఇస్ ఇట్ దట్ ఐఎమ్ గెటింగ్ ఎ వామిటింగ్ సెన్సేషన్?
1: మనం వండిన పాత్రలో కళాయి లేదు.
0: It is because there is a defect in the vessel.
1: Manamu chakkaga dhyanam chestunnamu.
0: We have undertaken meditation,
1: japam chestunnamu.
0: We are also doing japa,
1: bhajan chestunnamu ragataalalto.
0: We are also doing bhajan in the proper
1: way. Ivanni kooragayalu uppu pulusu kaaram maadri anni tayar chestunnamu. Hrudayam aneetundi paathralo prema aneetundi kalaayam e lekapothe idantha paayasam ayipothundi.
0: All these japa, tapa, etc. may be compared to the various requirements for making sambar. But if you don't have love in your heart, it will be going to make it into poisonous.
1: హృదయం లోపల ప్రేమ అనేటువంటి దాన్ని పెట్టుకోవాలి.
0: Therefore, in the first place, fill your heart with love.
1: ప్రేమ లేక ఏమి చేసినా కానీ అది నిరుపయోగమైపోతుంది.
0: Without love in the heart, whatever action is undertaken is going to be a waste.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: స్వామి ఇంత కఠినంగా చెప్తున్నాడు అనేటువంటి విషయంలో మీరు ఏమాత్రమో బాధపడకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్ ఆర్ హర్ట్ బికాస్
1: నిజముగా మనలోని దోషములు చెప్పేటువంటి వాడే నిజమైన గురువు.
0: బికాస్ స్వామి ఈజ్ టెలింగ్ దీస్ థింగ్స్ హార్ష్లీ, ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ హీఈస్ ఎ ట్రూ గురు హూ టెల్స్ థింగ్స్.
1: మన దోషాలన్నీ కూడా కేవలం కప్పిపుచ్చినటువంటి వాడే మహాద్రోహి.
0: హీ మే బి కన్సిడర్డ్ యాజ్ ఎ ట్రెచరస్ ఫెలో హూ ట్రైస్ టు డిసీవ్ అస్ by hiding our own defects.
1: Kanuka manaku hitamuga meer bhavinchali.
0: You should consider all this as
1: meelo unnatundi soshalanta kudunu dooram cheskovali.
0: You have to make distinct all the defects and
1: inka mundaina kudunu dosharahitamainatundi chittulu kavali.
0: At least in future you should be free from defects.
1: Ee yokka seva vishayam chala uttamainatundi.
0: Service is highly noble in its
1: ఈ వేసినటువంటి ప్లాన్ అంతా కూడా చాలా సక్రమమైనటువంటిది.
0: ఆల్ ద ప్లాన్ దట్ యు హావ్ జస్ట్ లీడ్ ఇస్ ఎక్సలెంట్.
1: కానీ జరపవలసినటువంటి వారు చక్కగా జరపాలి.
0: బట్ వైల్ ఇంప్లిమెంటింగ్ ఇట్ యు మస్ట్ ఇంప్లిమెంట్ ఇట్ ప్రాపర్లీ.
1: ఇందులో ఎవరు ప్రధానమంటే అందరు కూడా దీనికి ఆధారమే.
0: ఇఫ్ యు ఆస్క్ హూ ఈస్ ఇంపార్టెంట్ అమంగ్ ఆల్ దీస్ పీపుల్, ఎవ్రీ వన్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వే.
1: అందరి ఎందుకూడా ఒక విధమైనటువంటి కోఆపరేషన్ అంటారు. దాని చేరిక ఉండినప్పుడే ఇది సరైనటువంటి జరుగుతుంది.
0: ఓన్లీ వెన్ దర్ ఇస్ మ్యూచువల్ కోఆపరేషన్ అమంగ్ ఆల్ పీపుల్ కెన్ ది వర్క్ బి సక్సెస్.
1: వరల్డ్ కౌన్సిల్ వాళ్ళు, స్టేట్ ప్రెసిడెంట్స్, స్టేట్ కన్వీనర్స్, డిస్టిక్ ప్రెసిడెంట్స్, డిస్ట్రిక్ట్ కన్వీనర్స్, సేవాదళం వాళ్ళు,
2: సేవా సమితి వాళ్ళు, భజన మండలి వాళ్ళు అందరూ కూడా ఏకమైపోవాలి. వరల్డ్ కౌన్సిల్ పీపుల్, స్టేట్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, స్టేట్ కన్వీనర్, డిస్ట్రిక్ట్ కన్వీనర్, సేవాదళ పీపుల్, భజన మండలి, ఆల్ ది వింగ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ షుడ్ కోఆపరేట్ విత్ ఈచ్ అదర్.
1: ఈ కోఆపరేషన్ తో, ఈ ఐకమత్యంతో మనం పనిచేసినప్పుడే చక్కగా మనకు అనుకున్నటువంటి ఫలితాన్ని మనం అందుకుంటాం.
0: ఓన్లీ వెన్ వీ అండర్టేక్ దిస్ పర్టికులర్ యాక్టివిటీ విత్ కోఆపరేషన్ అండ్ విత్ సెన్స్ ఆఫ్ యూనిటీ వీ కెన్ అచీవ్ సక్సెస్ ది వే దట్ వీ వాంట్.
1: ఈ కోఆపరేషన్ అనేటువంటిది తీసివేసి ఆపరేషన్ చేస్తే అయిపోయింది, ఇంకా మన పని ఏమీ చేయలేము మనం.
0: ఇఫ్ యు రిమూవ్ కోఆపరేషన్ అండ్ కండక్ట్ ఓన్లీ ఆపరేషన్, వాట్ ఇస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ బై దాట్?
1: కనుక నేటి నుంచి అందరూ ఐకమత్యం చేత ఎవరెవరి యొక్క భావాన్ని ఎవరెవరి యొక్క శక్తిని వారు అనుసరించి శక్తి లోపం లేకుండా శక్తిహీనము కాకుండా మనం ఈ సమాజంలో ప్రవేశపెట్టాలి.
0: ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యూ విల్ హావ్ టు అండర్టేక్ ఆల్ ద యాక్టివిటీ విత్ అ సెన్స్ ఆఫ్ యూనిటీ వితౌట్ కాంప్రమైజింగ్ విత్ వాట్ ఎవర్ కెపాసిటీ యూ హ్యావ్ పుట్ ఇన్ ఆల్ యువర్ కెపాసిటీ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ది
1: కంటెంపరీ సాధన.
0: This may be described as true sadhana.
1: మన జపము ధ్యానము యోగము యజ్ఞం అన్ని కూడా త్యజించండి, సేవలో మీరు పాల్గొనండి.
0: You can give up all japa tapa dhyana yajna and undertake service activity.
1: Nama vidhamainatundi margamulandu seva chala uttamainatundi.
0: Of all the types of activity, service activity is very important.
1: కనుకనే ఈ సేవాభావం చేతనే దైవానుగ్రహాన్ని అందుకుంటకు అర్హులమవుతాం.
0: Through service you would be able to earn the grace of God.
1: సేవ చేయకుండా కేవలము ఒక విధమైన మాటల చేత గాని ఉపన్యాసాల చేత గాని కాలమును వ్యర్థం చేయకూడదు.
0: You should not waste your time by mere words and speeches without undertaking service activity.
1: సేవ చేసేటువంటి వాడు ఉపన్యాసం చెప్పినప్పుడే దాన్ని చక్కగా హృదయానికి అత్తుకుంటుంది.
0: Only when a person who really serves people, when he speaks, it will enter and it will make its impact on the heart of others.
1: చేయక ఉపన్యాసంలో హీరో మాదిరి వచ్చుకుంటుంటే దీనివల్ల జీరో అయిపోతుంది.
0: If you are only great in your own speeches without serving, you are going to become a zero.
1: కనుక మనకు మనము ధన్యులు కావాలి, మేము మేము తరించాలి, నేను సరి అయినటువంటి యొక్క జీవితాన్ని అనుభవించాలి, ఆదర్శవంతమైనటువంటి మానవుడిగా తయారు కావాలనుకుంటే నిస్వార్థమైన నిర్మలమైన నిరహంకారమైనటువంటి సేవలో మనం పాల్గొనాలి.
0: ఇఫ్ యూ వాంట్ రియలీ శాంక్టిఫై యువర్ ఓన్ లైఫ్ అండ్ సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ దిస్ బాదరేషన్స్ ఆఫ్ ది వరల్డ్ దెన్ యూ హావ్ టు అండర్టేక్ సర్వీస్. Only when a person who really serves people, when he speaks, it will enter and it will make its impact on the heart.
1: సేవల మాదిరి చేయక ఉపన్యాసంలో హీరో మాదిరి వచ్చుకుంటుంటే దీనివల్ల

0: clear yourselves from all these botherations of the world, then you will have to undertake service which is free from selfishness, with all humility and with all...
1: ఎవరికి వారు ప్రతి దినం కూడాను ఆత్మవిచారణ సల్పకోవాలి.
0: Every day you should undertake self introspection.
1: నాకు ఇచ్చినటువంటి బాధ్యత లోపల, నేనున్నటువంటి స్థానం లోపల నేను నా పనిని సక్రమంగా చేస్తున్నానా లేదా అని తనకు తానే తృప్తి రావాలి.
0: He has to look into himself to find out whether he has been discharging all the responsibilities given to him properly and to the fullest of his
1: capacity. తనకు తనకి తృప్తి లేనటువంటి వాడు ఇతరులు ఏ రీతిగా తృప్తి పరచగలడు?
0: If he does not have satisfaction for himself, how is he going to give satisfaction for others?
1: కనుక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అత్యవసరము.
0: Therefore, self-satisfaction is very important.
1: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కు పూర్వము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆత్మవిశ్వాసం కలగాలి.
0: Before you have self-satisfaction, you should have self-confidence.
1: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఈ త్యాగము చేసినప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ దిక్కుతుంది.
0: When you make self-sacrifice, then only you get self-realization.
1: మనం అనేక కష్టములకు, నష్టములకు, దుఃఖములకు కూడా ఎదుర్కొని దాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
0: We should face all types of problems, difficulties and situations and solve the problems.
1: Mukhyamga mana satya sai samastalayandu ye samastayena kani ahankaramu aadambaramu abhimanamu ee moodu unte manam pan cheyalemu.
0: Primarily and basically, in all the wings of satya sai organization, we should be free from all egotism, all show and all attachments.
1: ఈ మూడింటిని త్యాగం చేసినటువంటి వాడే సరి అయిన సేవలో పాల్గొనడానికి అధికారి అవుతాడు.
0: ఓన్లీ దట్ పర్సన్ హూ సాక్రిఫైజెస్ ఆల్ దీస్ థింగ్స్ కెన్ గెట్ ది అథారిటీ టు అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ.
1: కనుక స్వామి చెప్పినటువంటి విషయములంతా కూడాను మా మంచి కోసమనేటువంటి భావమును మీరు తలంచుకుని, తద్వారా జరిగిపోయినటువంటి వంట మరచి రాబోయేటువంటి యొక్క జీవితానికి తగినటువంటి ఆదర్శంగా మీరు నిరూపించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Whatever Swami has said is in the best interest and the welfare of all of you, and you will have to take this in this particular spirit. Forget the past mistakes and past life, undertake the activity keeping in view all that Swami has just said in future, and sanctify your life. Thus Swami is getting his discourse to a close.

प्रशांति नहीं हरि भजन बिना सुख शांति नहीं।

0: మరణము కూడాను వాక్కు చేతనే సంభవిస్తూ ఉంటుండాలి.
1: డెత్ ఆల్సో హ్యాపన్స్ బికాస్ ఆఫ్ ది స్పీచ్.
0: వాక్కే మానవులకు ప్రాణం.
1: దిస్ టాక్ ఇస్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్.
0: వాక్కే జీవితమునకు వెన్నెముకలు.
1: ది సెన్స్ ఆఫ్ టాకింగ్ ఇస్ ది బ్యాక్ బోన్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: వాక్కు మహత్తరమైన శక్తి కలిగినటువంటిది.
1: స్పీచ్ హ్యాస్ మైటీ పవర్.

0: నాలుక రసగ్ని. మధురమైన పుట్టి రసము కలిగిన జాలము నీవు.
1: ఓ టంగ్, యు ఆర్ ఆల్ స్వీట్నెస్.
0: మధుర ప్రియత్వం, చాలా ప్రియమైనటువంటి దానము నీవు.
1: ఓ టంగ్, యు ఆర్ వెరీ డియర్ వన్.
0: సత్యం హితం త్వా. ఈ సత్యములు కూడాను హితము గను మితము గను కలిగేటువంటి దానము.
1: యు స్పీక్ ట్రూత్ ఇన్ ఎ ప్యాలెటబుల్ వే.
0: ఓ సత్యమా, నీ యొక్క నాలుక, నీవు పరదూషణ ఎందు కాని పర విమర్శలు ఎందు కాని పరలను ఆశాస్పదము గావించుట ఎందు కాని నీవు ప్రవేశించకూడదు.
1: ఓ టంగ్, డు నాట్ యువర్ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్ ఇన్ స్లాండర్, క్రిటిసిజం అండ్ మేకింగ్ ఫన్ ఆఫ్ అదర్స్.
0: దివ్యమైన మధురమైన భగవత్ నామాన్ని చక్కగా స్మరించు, భగవత్ నామాన్ని పరులకు తెలిపించు, మంచి మాటలాడు, మధురమైన మాటలాడు, ఉద్రేకముగా మాట్లాడద్దు.
1: యు చాంట్ డివైన్ స్వీట్ నేమ్ ఆఫ్ ద లార్డ్, టాక్ స్వీట్లీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ.

0: హితముగ సత్యముగా మితముగా నీవు మాట్లాడు.
1: యు స్పీక్ ఆల్ ద ట్రూత్ ఇన్ అన్ యాక్సెప్టబుల్ వే ఇన్ ఎ లిమిటెడ్ వే.
0: దురదృష్టవశాత్తు ఈనాడు అతి పవిత్రమైన మధురమైన దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి వాక్కులు కోల్పోవట చేతనే
1: unfortunately as the sacred sweet novel divine talk is fast disappearing,
0: ఈనాటి సమాజము అస్తవ్యస్తమై అశాంతికి నిలయమై
1: the present day society is in total confusion and restlessness.
0: సమాజమును సతమతము చేయుచున్నది.
1: The whole society is confused.
0: పెచ్చు పెరిగిన నాగరికత వల్ల హద్దులో మీరి నీతి నియమాలను మంటగలిపి ఈనాడు సమాజము కేవలము ఒక అగ్నిగోళముగా మార్చుతూ ఉన్నది.
1: The present advancement of civilization is beyond all limits. There is no discipline and morality, and the whole society has transformed into fire.
0: ఈనాడు సమాజములు అనేక రూపములుగా అనేక రీతులుగా దీన్ని చిన్న భిన్నము చేసి ఐకమత్యమును కోల్పోయి అనైక్యతను పెంచి సమాజము ఇది అశాంతికి గురి అవుతున్నది.
1: ద సొసైటీ ఇస్ డివైడెడ్ ఇంటు మైన్యూట్ ఫ్రాగ్మెంట్స్, ద యూనిటీ ఇస్ టోటల్లీ లాస్ట్ అండ్ సో ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: కుల మతముల భేదము చేతను
1: because of the differences of caste and
0: rantiya duradhamanam chetanu
1: because of regional attachments
0: inka aneka rakamulain pinti yokka vanchana chetanu
1: various kinds of desires
0: garshanalu
1: conflicts
0: raktavahamulu
1: bloodshed
0: cheta samajamulu kevalam smashananga marustunnadi.
1: All these things made the society a graveyard.
0: ఈనాటి మానవత్వము సత్యమిత్యమైనటువంటి తత్వాన్ని విస్మరించి అనిత్యము అసత్యము అస్థిరమైనటువంటి యొక్క భోగభాగ్యములను ఆశించి కేవలము ప్రాకృతమైనటువంటి జీవితంలో కూడాను శాంతి లేకుండా జీవిస్తున్నాడు.
1: ఇన్ ది ప్రెసెంట్ డే హ్యూమన్ సొసైటీ the eternal truth is forgotten and mankind is treading along that ephemeral transient physical worldly pleasure and therefore it is totally restless.
0: Manavudu bhautikanga vaigyanikanga ento pragatini sadinchadu.
1: Man has progressed from the worldly point of view and in science
0: kaani naitikanga క్షుద్ర విమర్శలను కేవలము అసూయా సంపత్తితో కూడినటువంటి యొక్క మాటల చేత మానవులను బాధించి ఇది తన యొక్క స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై జీవితమును వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: బట్ ఫ్రమ్ ది మోరల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎథికల్ పాయింట్ ఆఫ్ వ్యూ హీ ఇండల్జెస్ హిమ్సెల్ఫ్ ఇన్ మీన్ క్రిటిసిజం down in jealousy and harms everybody and spends his life in selfishness and self-interest.
0: దేనిని ప్రేమించిన తన స్వార్థ నిమిత్తంగా ప్రేమిస్తున్నాడు.
1: Whatever man loves, it is only for his own self.
0: వస్తు నిమిత్తమై వస్తువును ప్రేమించటం లేదు మానవుడు, తన నిమిత్తమై వస్తువును ప్రేమిస్తున్నాడు.
1: Man doesn't love anything for the object's sake, he loves it for his own self.
0: Aanu biddalu tallidandrulu saitamu tana nimittamai taanu premistunnadu kaani aanu biddala nimittamu tallidandrulu nimittamu maanavudu vaarini preminchatam ledu.
1: Man loves the wife and children, mother and father, only in his own selfishness, not for their sake.
0: Sarvatra swarthamu swaprayojaname taandavam aaduchunnadu.
1: Everywhere the selfishness and self interest is dancing.
0: Yedi talachina yedi cheppina yedi choochina ఏది విన్నా అన్నింటికి నీ వెనుకల స్వార్థము కదులుతూనే ఉంటున్నది.
1: Whatever is said, whatever is done, whatever is heard, it is full of selfishness.
0: ఈ నాటి మానవుడు స్వార్థమునకు సేవకుడై స్వార్థం చేతిలో కీలుబొమ్మ వలె జీవిస్తున్నాడు.
1: Man has become a slave to selfishness and he has become a puppet in the hands of selfishness.
0: స్వార్థమే లేకుండా స్వప్రమయోచనమే లేకుండా ఒక్క అడుగైనా ముందుకు వేయడు.
1: He doesn't step ahead even a single step if he has no selfishness.
0: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రము విరివిగా పెరిగినది.
1: Today you find the advancement in the field of technology.
0: ఇది ఒక వైపున పెరుగుతున్నటువంటి ఒక వైజ్ఞాన శాస్త్రం.
1: This is an increase in the field of science.
0: Plastic, electronic, computers అనేటువంటి దాని వల్ల మహా అద్భుతమైనటువంటి ఒక శక్తులను సాధిస్తూ ఉంటున్నాడు.
1: Man has advanced in the field of electronics and computers.
0: అణుశక్తి చేత అనేక యంత్రములను సృష్టించి మహా విచిత్రమైనటువంటి యొక్క రూపము ధరిస్తుంటాడు.
1: Out of atomic power, he has invented so many machinery and instruments.
0: అంతరిక్షయానములో విజయాన్ని సాధిస్తున్నాడు.
1: He is victorious in space travel.
0: మరొక వైపున రాజకీయ ఆర్థిక కల్లోలము.
1: On the other hand, there is political and economic agitation.
0: Kula, mata, prantiya, durabhimanamulu.
1: There is misdirected attachment towards the region and religion.
0: Vidyarthula allakalmoolamulu.
1: Student agitations.
0: Ee vidhamuga paraspara viruddhamaina ee rendinti abhiruddhulaku moola kaaranam emani vicharinchavali.
1: He is not bothered to think the reason behind this mutual conflicting, contradicting aspects going on in life.
0: ee naati manavuni yendu naitika viluva chana chanamulaku digajari pothunnadi.
1: The modern man is losing the moral value moment to moment.
0: Naitika dharmika aadhyatmikamulandu manavuni yokka bhavamu ati ghoranga maaripothunnadi.
1: In the field of ethics, righteousness, spirituality, his feelings are wrong along the wrong side.
0: Sakala shastra puranamulo chalina panditulu kudunu,
1: a scholar who have gone through all sacred texts,
0: satya dharmamulo pracharamu gaavinchetuvanti yokka mahaneeyulu kudunu,
1: noble souls who propagate the principles of truth and right,
0: ee sankuchi hrudayam chetane aneka vidhamulaitti vaadopavaadamulo cheta kalahamulaku kaalu duvutunnaru.
1: Because of narrow mindedness and narrow feelings, they enter indulge in argumentation and lead into conflicts.
0: Itti ganulainatunti vaaru kudanu vidyavantulainatunti vaaru kudanu vivekavantulainatunti vaaru kudanu medhavulainatunti vaari gendu kudanu ee sankuchita bhavamulu aavibhavinchi nee matamu naa matamu nee siddhantamu naa siddhantamu nee guruvu naa guruvu aneekunti bhedamulu cheta జగత్తునందున్నటువంటి ఏకత్వాన్ని భిన్నత్వంగా రూపొందింపజేస్తున్నారు.
1: The mighty people, educated people, men of excellence, intellectuals, they argument and fight among themselves in the name of religion and theory. In this world they say, this is my religion, this is my theory, this is my principle. Thus they divide the world.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి ఘనులు మేధావులు అభివృద్ధి అవుతున్నారే కాని అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించేటువంటి పవిత్రులు ఈనాడు జగత్తులో కాలరాకపోతున్నారు.
1: There are many, many intellectuals who view multiplicity in unity, but there are very few sacred people who can understand unity in that.
0: పూర్వం కంటే ఈనాటి మానవుని యందు దుర్బుద్ధులు దురాలోచనలు దుర్గుణములు దుర్ప్రవర్తనలు కూడాను అధికమైపోతూ వచ్చున్నాయి.
1: And today the wicked feelings, wicked thoughts, wicked actions are ever on the rise.
0: దీనికి కారణం ఏమిటి?
1: What is the reason behind it?
0: దీనిని చక్కగా లోతులోకి విచారించిన మానవుని యందు పశుత్వం ఇంకా శేషించి ఉండటమే దీనికి మూల కారణమని అర్థమవుతున్నది.
1: When we investigate clearly, we will understand the remnants of animal behavior in man is responsible.
0: Kaalam chaala pramaanamainatundi pradhaanamainatundi.
1: The time is the standard and very important.
0: Pavithramainatundi ee kaalamunu ara nimishamainapudu vyartham cheyakunda jeevithaanni saaginchetundi vaade nijamainatundi maanavudu.
1: He is only true man who will not waste a moment of time which is sacred.
0: ee viluvainatundi kaalamu ఎవరికి స్నేహితుడు కాదు.
1: దిస్ వాల్యుబుల్ టైమ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ నన్.
0: దీని యొక్క కాలచక్రం ఎవరి వల్ల కూడా మార్చుటకు వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు చేంజ్.
0: కాలమును అందరూ అనుసరించవలసిందే కాని కాలం ఎవరిని అనుసరించదు.
1: ఎవ్రీ వన్ విల్ హ్యావ్ టు ఫాలో టైమ్. టైమ్ విల్ నెవర్ ఫాలో ఎనీబడి.
0: కాలకాల ప్రపన్నానాం కాల కింద కరిష్యతి. కాలమును కారుడు మింగుతున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ ద మాస్టర్ హు స్వాలోస్ దిస్ టైమ్.
0: కాలము కాయాన్ని మింగుతుండాలి.
1: ఇట్ ఇస్ ద టైమ్ దట్ కన్స్యూమ్స్ ద బాడీ.
0: కనుక కాయమునకు అధిపతి కాలము, కాలమునకు అధిపతి కారుడు.
1: దేర్ఫోర్ ద మాస్టర్ ఆఫ్ దిస్ బాడీ ఇస్ టైమ్ అండ్ ద మాస్టర్ ఆఫ్ ద టైమ్ ఇస్ కనుక
0: ఆ కాలుడే దైవ స్వరూపుడు.
1: ద టైమ్ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ డివినిటీ.
0: ఈనాటి మానవుడు అట్టి కాలస్వరూపుణ్ణి విస్మరించి కేవలం భౌతిక లౌకికమైనటువంటి సుఖ సంతోషం నిమిత్తమై కాలమును వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: మ్యాన్ హెస్ ఫర్గాటన్ ద టైమ్ విచ్ ఇస్ వెరీ మచ్ డివైన్ అండ్ ఈస్ వేస్టింగ్ ఇట్ టైమ్ ఇన్ వరల్డ్లీ ప్లెజర్స్.
0: పారమార్థికమే ప్రాతిభాషికమునందు వ్యావహారికమునందు ప్రతిబింబిస్తూ వస్తుండాలి.
1: హీ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ the reflections in his paramarthika vyavaharika.
0: Samudram leka alalu levu.
1: Without ocean you don't find waves.
0: Alalu leka nurugu ledu.
1: When there are no waves, no foam either.
0: Ee nurugu alalu aasrayinchi untundadi.
1: The foam is associated with the wave.
0: Alale lekunda nurugu ledu.
1: When there are no waves, no foam.
0: Samudram lekunda alalu levu.
1: Without ocean, no waves at all.
0: సముద్రము అలలు నురుగు అని మూడు విధములుగా మనం భిన్న భిన్నంగా మనం విభజిస్తున్నామే కాని మూడింటి యందు ఉన్నది నీరు ఒక్కటే.
1: We classify as three different states, the ocean, waves and foam.
0: నీరు యొక్క గుణము కూడా ఈ మూడింటి యందు ఒక్కటే.
1: The quality of water is present in all the three.
0: చల్లదనము తెల్లదనము మాధుర్యము ఇవి నీటి యొక్క గుణములు.
1: The qualities of water are cold and also sweet.
0: ఇవి అన్ని కూడా పారమార్థిక నుండి ఆవిర్భవించినటువంటివి.
1: They all come out of spiritual aspect, paramarthika.
0: అనుగ్రహం అనేటువంటి సత్యస అనగా సత్చిత్ ఆనందం అనే సాగరం నుంచి ఆరంభమైనటువంటివి ఈ జీవులు.
1: Out of this ocean of Satchidananda, beings the waves originate.
0: ఈ జీవుల యొక్క ప్రాణమే దివ్యత్వం.
1: It is only the life of these beings that is the divinity.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమును మనం గుర్తించినప్పుడే నిజమైనటువంటి ఆనందమును మనము అనుభవించగలం.
1: When we understand the unity in all these three, we can experience the true bliss.
0: దీనిని జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని పిలుస్తూ వచ్చారు.
1: They are called waking state, dreaming state and the deep sleep.
0: జాగ్రత్త అని అనుభవించేటువంటిది ఒకే వ్యక్తి.
1: The one who experiences the waking state is same one.
0: దృశ్యంలో అనుభవించేది కూడాను అదే వ్యక్తి.
1: The dreamer is the very same individual.
0: సుషుప్తియందు ఆనందించేది అదే వ్యక్తి.
1: The one that delights in the deep sleep is the very same one.
0: సుషుప్తిలోని కాలము, స్థానము, అనుభూతులు వేరువేరు అయినప్పటికీ వ్యక్తిత్వం ఒక్కటే.
1: The position and the time and experiences differ in waking state, dreaming state and deep sleep, but the individual is very same.
0: కాని పారమార్థికమును విస్మరించి కేవలము లౌకికమైనటువంటి యొక్క జీవితమునే ఆశించి
1: ఫర్గెటింగ్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్ అండ్ టేకింగ్ దిస్ వరల్డ్ యాజ్ వెరీ ట్రూ.
0: ఈ వ్యవహారమే సరి అయినటువంటి యొక్క జీవితమని విశ్వసించి కేవలము స్వప్న దృశ్యమును చూచి భ్రమించినట్టుగా ఉంటున్నది.
1: టేక్ ఆల్ దట్ ఈస్ అపేరెంట్ హియర్ యాజ్ ద మెయిన్ అండ్ ది ఎండ్.
0: ఈ స్వప్న దృశ్యములు ఏనాటికి నీ సత్యము కాదు.
1: All this scenario of a dream is not true.
0: కలలో చూచిన మేడలు మిద్దలు కన్నులు విప్పిన లేవు కదా.
1: All the mansions and the buildings that you see in a dream, you don't see them in the waking state.
0: Adhe vidhamugare.
1: Similarly,
0: ee vyavaharikamaina jeevithamlo anubhavinchetundi sukhadukhamulanni kudanu swapna drushyamule.
1: Likewise, all the pleasure and the pain and the happiness and the misery in this world
0: are the dream of a dream. పారమార్థికం నుంచి ఆవిర్భవించినటువంటివి.
1: దే ఆల్సో ఒరిజినేట్ అవుట్ ఆఫ్ పారమార్థిక స్పిరిచువల్.
0: కనుక వ్యావహారికము పారమార్థికము వేరే భావించకూడదు.
1: Therefore we should not take world and spiritual.
0: రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడే మానవత్వం అర్థమవుతుంది.
1: When you understand the underlying unity between the two, we can understand the purpose,
0: nature of man.
1: It is only the mind that puts man to pleasure and pain.
0: Manase moola karanam.
1: Mind is mainly responsible.
0: Manigeva manushyanam karanam bandhamochayuhu.
1: It's the mind that binds man and gives liberation.
0: Ee bandhamochamunaku manasu karanamainappudu mana yokka vimukti kudanu manase karanam.
1: Mind is responsible for the freedom and the bondage. It is also responsible even for liberation.
0: Ee naati prapanchamunandu ఈ అశాంతి నియమం చేసి నిత్య సత్యమైనటువంటి ప్రశాంతి తత్వాన్ని ప్రజలు అందుకోవాలంటే దీనికి ఏ విధమైనటువంటి నవ సమాజము యువ సమాజము స్థాపింపనక్కరలేదు.
1: టు బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ దిస్ రెస్ట్లెస్నెస్, టు ఎస్టాబ్లిష్ దిస్ ఎటర్నల్ ట్రూత్, ఎ న్యూ ఆర్డర్, ఎ న్యూ సొసైటీ ఇస్ నాట్ రిక్వైర్డ్.
0: దీనికి కొత్త మతము అక్కరలేదు.
1: New religion is not needed.
0: Kotta vidhanam akkaraledu.
1: New procedure not necessary.
0: Kani okkati matram satyam aa kavali.
1: But the truth is new, one truth is necessary.
0: Pavitramainatti manogunamulu kaliginatvanti okka stree purushulu avasaram.
1: Men and women with sacred minds are very essential.
0: Pavitra manohrudayulainatti stree purushulu undinappude aa rajyamu divyamainatti rajyanga దివ్యమైనటువంటి పరిపాలనంగా జరుగుతుంది.
1: When there are men and women with sacred hearts, the entire kingdom will be divine and will prosper.
0: అయితే ఆ రాజ్యమును చిత్తశుద్ధి చీల సంపత్తి రెండు ఉండినప్పుడే ఈ సద్గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులు నిలవగలరు.
1: In that country, these noble souls, men and women can thrive. Where there is purity and character.
0: ఈ చిత్తశుద్ధి సౌశీల్యము అభివృద్ధి కావాలన్నా తేజవంతము కావాలన్నా వికసించాలన్నా దీనికి ఆధారము నీతి.
1: If this purity of the mind and character are to shine or to be brilliant, the morality is needed.
0: ఆధ్యాత్మికమే లేకుండినా నీతి దీపించదు.
1: When there is no spirituality, the morality cannot sustain.
0: కనుక ఆధ్యాత్మికమైనటువంటి పునాది నుండి నీతి అనే గోడలు కడుతూ రావాలి.
1: Therefore, on the foundation of spirituality, the mansion of morality is
0: నీతి అనే గోడలపైన చిత్తశుద్ధి శీల సంపత్తి అనే రూపును మనం వేసుకోవాలి.
1: On this wall of morality, we should lay down the roof of purity.
0: అదే లైఫ్ యొక్క భద్రత.
1: That is the procedure of life.
0: గోడలు కట్టినంత మాత్రం చాలదు.
1: Is not enough by raising walls.
0: పునాదులు త్రవ్వినంతా మాత్రమే చాలదు.
1: Is not enough if you dig foundation.
0: రూఫ్ వేసినప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది.
1: When you put the roof, the life is complete.
0: కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ ఫౌండేషన్.
1: And so self confidence is the foundation.
0: Self satisfaction is wall.
1: Self satisfaction is the wall.
0: Self sacrifice is roof.
1: Self sacrifice is the roof.
0: Self realization life.
1: Self realization is life.
0: కనుక ఇట్టి జీవితాన్ని మనం అనుభవించవలనన్నా
1: ఎక్స్పీరియన్స్
0: మొట్టమొదట పునాది భద్రంగా ఉంటుండాలి, ఆధ్యాత్మికం సుదీగా ఉండాలి.
1: వీ షుడ్ లే డౌన్ ద ఫౌండేషన్ స్ట్రాంగ్ ది స్పిరిచువాలిటీ.
0: మన భారతదేశం యొక్క గౌరవ కీర్తులన్నీ కూడాను ఆధ్యాత్మికం చేతనే పెరుగుతూ వచ్చింది.
1: ద రెప్యుటేషన్, ద గ్లోరీ ఆఫ్ భారత్, దే ఆర్ బేస్డ్ ఆన్ ది స్పిరిచువాలిటీ.
0: అనాది కాలం నుండి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఆధ్యాత్మిక సంపత్తిపైనే ఆధారపడి ఉంటుంది.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద రెప్యుటేషన్, ద గ్లోరీ ఆఫ్ భారత్ రెస్టెడ్ ఆన్ స్పిరిచువాలిటీ.
0: అనేక మంది మహనీయులు, అనేక మంది ఉత్తమ స్త్రీలు, పతివ్రతామ తల్లులు, పవిత్ర హృదయులు, దివ్యభావం కలిగినటువంటి యొక్క పుత్రులు, జన్మించటం చేతనే భారతదేశమునకు ఈ విధమైనటువంటి సార్థక నామమును అందుకోగలుగుతూ వచ్చింది.
1: The Bharat earned such a great name because of noble souls, women of chastity and character, the great sons of this country.
0: వారు ఈనాడు లేకపోయినప్పటికీ వారి ఆదర్శాలు మాత్రం ఈనాడు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి.
1: We may not find them today, they are not alive, but their ideals are shining forth eternally.
0: Nirata satya praudhi dharani nelina harishchandrudi darabasi chanagaleda.
1: Harishchandra, who ruled this entire kingdom, holding on to the truth completely with all passing all problems, has he not left this world?
0: Yella lokamulelu yosaku srinalaraju tana venta bhumini gonuchuchanana.
1: King Nala, who ruled the whole world, could he carry with him even a fraction of
0: land? Gambunaku krutayugamunaku meru chekuchu అలరాజు తన వెంట ఏమి గునియే.
1: ద కింగ్ ఆఫ్ కృతయుగ, వాట్ ఈజ్ దట్ హీ హస్ టేకెన్ అలాంగ్ విత్ హిమ్?
0: ఎవ్వరు కూడా ఏమీ తీసుకుని పోలేదు.
1: నో వన్ హాస్ టేకెన్.
0: ఆదర్శాలు మాత్రం మనుషులకు అందించిపోయారు.
1: బట్ దే హావ్ పాస్డ్ ఆన్ ఐడియల్స్ టు హ్యుమానిటీ.
0: ఇంకా స్త్రీలయందు,
1: దెన్ అమంగ్ విమెన్,
0: తమ యొక్క జీవితమును సమాజంలో అంకితం గావించి ఆదర్శవంతమైనటువంటి స్త్రీ నారీమణులుగా కూడాను పోషిస్తూ వచ్చారు.
1: ద విమెన్ ఆల్సో సాక్రిఫైస్డ్ అండ్ డెడికేటెడ్ దేర్ లైఫ్స్ ఫర్ సొసైటీ అండ్ హావ్ సచ్ ఎన్ ఐడియల్.
0: సత్యవతి అనగా లోకమునందు సత్యమునే ప్రధానముగా భావించి పతియే సత్యమని విశ్వసించి పతి ప్రాణమును కూడా తిరిగి సంరక్షించుకున్నటువంటి సావిత్రి యొక్క తర్కము తత్వము స్త్రీలకంతా అందిస్తూ పోయింది.
1: సత్యవతి, హూ జస్ట్ స్టూడ్ ఫర్ ఆల్ సత్య ద ట్రూత్, కుడ్ ఆల్సో సేవ్ ద లైఫ్ ఆఫ్ హర్ హస్బెండ్, బ్రాట్ హిమ్ బ్యాక్ అలైవ్.
0: ఎన్ని కష్టములు సంభవించినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి అనానుకూలములు సంభవించినప్పటికీ, పతి యొక్క తత్వాన్ని హృదయమునందు నింపుకుని 10 నెలలు లంకలో కాలము కలిపి నారీమణులకంతా కూడా ఆదర్శవంతమైనటువంటి స్త్రీగా నిరూపిస్తూ వచ్చింది సీత.
1: In spite of all problems, anxieties, inconveniences, she could bear all the suffering.
0: ఈనాడు ఈ పవిత్రమైన హృదయాన్ని ఏమాత్రం కూడా ఎవరు యోచించటం లేదు.
1: Today is no one is bothered of the sacred heart.
0: శీల సంపత్తిని ఎవరు కూడా చింతించటం లేదు.
1: No one is mindful of character.
0: కేవలం భౌతికమైనటువంటి యొక్క ధనం అత్యవసరము.
1: Only this worldly money is needed.
0: నిజముగా భౌతికమైనటువంటి యొక్క ధనమే సత్యమైనప్పుడు మానవుడు ఎందుకు సుఖించకూడదు, శాంతిని పొందకూడదు?
1: ఈ వరల్డ్లీ మనీ ఈజ్ నెసెసరీ. హౌ ఇస్ ఇట్ దట్ మ్యాన్ ఈజ్ నాట్ పీస్ఫుల్? వై ఈజ్ హి నాట్ హ్యాపీ?
0: ధన కనుక వస్తు వాహనాదులు మానవులకు శాంతిని అందించటం లేదు.
1: ద కంఫర్ట్స్ అండ్ ద ప్లెజర్స్ విల్ నాట్ కన్ఫర్ పీస్.
0: కేవలము మానసిక శాంతి తన యొక్క దివ్యమైనటువంటి భావమును ప్రకటించినప్పుడే శాంతి మనకు చేకూరుతుంది.
1: When one expresses the divine feelings, one will have peace in mind.
0: ఈనాటి మానవుడు ప్రతి దీనిని కూడాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానని పలుకులు ఉచ్చరిస్తుంటాడు.
1: Man today says that he loves, he loves.
0: నిజముగా ఈ ప్రేమ అంటే ఏమిటో కూడాను వారు అర్థం చేసుకోవటం లేదు.
1: They don't understand the meaning of love.
0: ఎవరిని ప్రశ్నించినప్పటికీ మా పిల్లలు కూడాను రాస్తుంటారు, I love you, I love you, I love you.
1: You ask anyone, our students also write, I love you, I love you.
0: Emti I love you, emti ee love,
1: what is this love?
0: Tellavari modalu ratri varundana parundananta varakunu prakinti vaadu swasvaroopamto kanipistu undinappudiki vaanini preminchakunda kanipinchinatvanti paramaatmani premistunnamante idi emaina nammadaginatvanti vishayamena?
1: Right from the bed, right from the time we get up from the bed and then go back to bed. If we don't love our neighbor,
0: vyaktulani manam preminchatam ledu.
1: We don't love our very own parents.
0: Vyaktulanu preminchinappude shaktini preminchina vaadu avutavu.
1: When you love individuals, you can also love the mighty power.
0: Prati vyakti endukunu antarbhutamai undinatvanti oka daivathamu okkade.
1: The very divinity is in all individuals is one.
0: Ekovasi sarvabhutantaratma.
1: There is only one present in all beings.
0: Kanuka andariyandu unnadu bhagavantudu.
1: God is present in all.
0: నీవు ఎవరిని ద్వేషించవద్దు.
1: Don't hate anyone.
0: అద్వేష్ట సర్వభూతానాం.
1: Don't hate anybody.
0: కనుకనే ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత.
1: So Upanishads declared, arise, awake, stop not till goal is reached.
0: జాగ్రత్తగా ఉంటుండు.
1: Be careful.
0: సర్వభూత నమస్కారం కేశవం ప్రతి గచ్చతే, ఎవరికి నమస్కరించినా కేశవునికే పోయి చేరుతుంది.
1: Whomsoever you salute, pay obeisance, will go to God.
0: అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతి గచ్చతే, ఎవరిని విమర్శించినా దూషించినా అది కూడా భగవంతునికే చేరిపోతుంది.
1: Likewise, whomsoever you accuse, criticize, will reach God.
0: భగవంతుంటే ఎవరు?
1: Who is God?
0: ఏదో ఒక దేవాలయమునందు, ఏదో ఒక క్షేత్రమునందు మాత్రమే ఉన్నాడని కాదు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు.
1: God is not separately present in a temple or in a pilgrim center. Body is the temple, the indweller is God.
0: దేవుడనగ వేరు దేశమందు లేడు.
1: God is not present in a foreign land.
0: దేవుడనగ తనదు దేహమందే.
1: God is present in his body.
0: ఇటువంటి దేహమును మనము అలక్ష్యం చేస్తున్నాము.
1: We are neglecting such a body.
0: దేహం అనేది ఇల్లు, దినదినమును ఊడ్చి అరికి పూసి మెత్తి నినుపు వరచి.
1: You have to clean and decorate the body.
0: దేవుడనగా వేరు దేశమందు లేడు, దేవుడనగా తనదు దేహమంది.
1: God is not present in a foreign land, he is present one's own body.
0: ఇట్టి సత్యాన్ని గుర్తించేటువంటి ఒక తత్వాన్ని మానవుడు ఈనాడు విచారించాలి.
1: Man has to investigate the nature of such a truth.
0: ఇట్టి సత్యభావమును నిత్యభావమును మానవుడు విస్మరించటం చేతనే ఈనాడు తన యొక్క జీవితము చాలా అశాంతి పాలవుతున్నది.
1: As this eternal fundamental truth is forgotten, the life today is
0: ఉదయములో ఈ ప్రకాశం ఉండినప్పుడే మానవుడు ప్రవర్తించేటువంటి సమస్త కర్మలు కూడాను సక్రమమైనట్టుగా ఉంటుంటాయి.
1: When this truth shines brilliantly within, all our actions are bound.
0: ఈనాడు మానవుడు వేసే ప్రతి అడుగు కూడాను అధర్మములో పడుతుంటాది.
1: ఎవ్రీ స్టెప్ ఆఫ్ మ్యాన్ టేక్స్ హిమ్ టు అన్‌రైచస్నెస్.
0: పలికే ప్రతి పలుకు కూడాను సత్యమును విస్మరిస్తుండాలి.
1: వాట్ ఆల్ హీ సేస్ హీ ఫర్గెట్స్ ట్రూత్.
0: చూచే ప్రతి చూపునందు కూడాను ప్రేమ అయోమయమైపోయింది.
1: ఎవ్రీ లుక్ డజంట్ క్యారీ విత్ ఇట్ ద లవ్.
0: ఆలోచించే ఆలోచనలు దూరదృష్టి నశించిపోయినది.
1: ఇన్ ఆల్ థింకింగ్ There is absence of vision.
0: కోరే ప్రతి కోరిక కూడాను స్వార్థము స్వప్రయోజనమైపోయినది.
1: All desires are full of selfishness and
0: మానవుని లేని చైతన్యం చల్లబడిపోయినది.
1: The awareness in man has calmed down.
0: ఇంద్రియములు స్వేచ్ఛా విహారం సలుపుచున్నవి.
1: Senses are dancing freely.
0: నిజముగా చెప్పవలనన్న మానవత్వమే నిర్మూలమైపోయినది.
1: To say the truth, the mankind human quality is ruined.
0: ఇంద్రియములను నిగ్రహం చేసుకునేటువంటి యొక్క విధానాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: One has to know the procedure to have sense control.
0: దానిని గుర్తించే వర్తించడానికి ప్రయత్నించాలి.
1: One has to recognize and conduct one's own self.
0: ప్రతి చిన్న దానికి కూడాను ఉద్రేకములు.
1: In every simple thing, agitation.
0: ద్వేషములు,
1: hatred,
0: అసూయలు,
1: jealousy,
0: అహంకారములు,
1: ego.
0: అబ్బా, చెప్పడానికి వీలు లేనటువంటి దుర్గుణములతో నిండిపోతున్నాడు ఈనాడు మానవుడు.
1: Man is full of these wicked qualities beyond all known measure.
0: మానవత్వం ఎట్లవుతుంది?
1: How can you call it a human life?
0: మానవుడు కరుణామయుడిగా ఉండాలి.
1: Man should be one of compassion.
0: ఆ కరుణే తన యొక్క హృదయంగా ఉండాలి.
1: The compassion should be his
0: హృదయం యొక్క ప్రతిబింబమే ప్రపంచంగా కనిపించాలి.
1: The whole world should be the reflection of his heart.
0: ఈ విశ్వ వ్యాసమైనటువంటి యొక్క తత్వము ఒక హృదయం నందే ఉంటున్నది.
1: This entire principle of the universe is in one.
0: దీని యొక్క అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: We have to understand the meaning clearly.
0: హృత్ ప్లస్ దయా హృదయ.
1: హృత్ ప్లస్ దయా ఇస్ హృదయ.
0: దయ కలిగినటువంటిదే హృదయము.
1: దట్ ఈస్ ద హార్ట్ విత్
0: కరుణ.
1: దట్ ఈస్ కంపాషన్.
0: ఆ కరుణ లేనటువంటి హృదయము కఠినమైన హృదయమే.
1: విదౌట్ కంపాషన్ ద హార్ట్ ఈస్ ఎ స్టోన్.
0: ఈ కఠినమైన హృదయం లోపల కఠినమైనటువంటి భావాలే ఆవిర్భవిస్తాయి.
1: ఇన్ ద స్టోనీ హార్ట్స్ ఓన్లీ స్టోనీ హార్ట్ ఫీలింగ్స్ ఒరిజినేట్.
0: పులి లోపల మేక గుణములు పుడతాయా?
1: In a tiger, do you expect the qualities of a goat?
0: Kura mruganamunandu kura gunamule puttuntai.
1: You find only wicked qualities.
0: Adi kura tattvanni anubhavistundi.
1: They only spend the wicked.
0: Tana pravartanamta kudalo kurangane untuntadi.
1: The entire behavior is wicked.
0: Aakali konna deyani puliki manam puri chapati isthe adi bhujistunda?
1: A tiger which is hungry If you feed it with puri and chapati, will it eat?
0: Maamsame daniki ruchi.
1: It delights, it tastes only meat.
0: Karukane bhautikamainatunti yokka ee praaptamainatunti yokka ee jeevitaniki ee anithyamainatunti sukhamule nija sukhamuluga bhavistunnaru.
1: In this physical world, the temporary happiness is taken, mistaken as true.
0: Sukhamulu kaadu.
1: That's no true
0: happiness. Andukosamane tyagala cheppa nidhi chaala sukhama ishvara sannidhi chaala sukhama nijamuga telupu manasa ani question vesukunnadu.
1: Shagarasu has put a question to himself, O mind, let me know which gives happiness.
0: Alanti tyagaraju kudanu konni paristhitulu yendu konni baadhalu yendu konni sankatamulu yendu kontha manasu chelinchindi.
1: But even Tyagaraju, mind wavered in times of problems and difficulties.
0: Bharinchukoleni baadhalu sambhavinchayi.
1: He could not bear the suffering.
0: Prana samanamga aaradhinchutunnatundi Sita Ramula vigrahamu kanipinchukunda poyindi.
1: He could not find the idols of Sita Rama.
0: Nenindu vedakudurani aneka paryayamulu aneka chotlakanta vedikadu.
1: He started searching for those idols. Where shall I search for you?
0: Visugettindi manasu.
1: The mind was disgusted.
0: Inka krodham aavirbhavinchindi.
1: Then he was angry.
0: వచ్చి రామా నీవు గొప్ప శక్తివంతుడని నేను భ్రమించాను.
1: రామా, ఐ వాజ్ డెల్యూటెడ్ బై ద ఫీలింగ్ దట్ యు ఆర్ మైటీ పవర్ఫుల్.
0: కానీ నీలో శక్తి లేదు.
1: బట్ యు హావ్ నో పవర్.
0: లేక నాలో శక్తి లేదా?
1: ఆర్ యామ్ ఐ పవర్లెస్?
0: నా శక్తి నాకు తెలుసు.
1: ఐ నో మై పవర్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకు రామచింతనే చేస్తున్నాను.
1: At all times, at every place, I think of Rama.
0: Satatam Ramachintanaha.
1: I always chant Rama's name.
0: Karaku nano shakti ledanti nenu oppukonu.
1: I don't accept that I have no power.
0: Neelone shakti ledu.
1: You have no power.
0: Neelo shakti lekapovatam chetane naa baadhanu neevu nivaranam cheyalekapothunnavu.
1: Because you are powerless, you are not able to relieve me from this suffering.
0: Aa aveshanalo, aa asantriptilo, aa niraashalo, aa nispruhalo aneka vidhamulaga Ramunnu విమర్శించాడు.
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, డిసప్పాయింట్మెంట్ అండ్ డిసాటిస్ఫాక్షన్ హీ క్రిటిసైజ్ లార్డ్ రామ.
0: కానీ తరువాత తన దోషమును తాను గుర్తించాడు.
1: లేటర్ హీ రికగ్నైజ్డ్ హిస్ మిస్టేక్.
0: రామ, నీలో నీ శక్తి లేకపోతే ఈ విధమైనటువంటి వ్యక్తులంతా నిన్ను ఆశ్రయించేటువంటి వారా?
1: రామ, ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ యూ, విల్ సచ్ పీపుల్ సర్వ్ యూ?
0: Kapivaradi datuna.
1: Will that monkey able to cross the ocean?
0: Kalikirotagattuna.
1: Will it be possible to tie it up the mortar?
0: Lakshmi Devi valachuna.
1: Will the consort Lakshmi serve you?
0: Lakshmanundu kolachuna.
1: Will Lakshmana worship you?
0: Sucha.

0: With that highly intelligent noble Bharata will serve you, will worship you, you have got mighty power.
1: Nee andare kudunu ee vidhanga raavalanukunte nee shakti lekapothe veerandaru ninnu aashrayinchetuvanti vara.
0: These people followed you, worshiped you, served you because you have got power.
1: Ee okka vishayamlo meer artham chesukovachunu.
0: In this respect you can understand here.
1: Sailo shakti lekapothe ee America, ee London 89 108 దేశాల నుంచి కూడా నువ్వు వచ్చి పడిపోతున్నారు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ సాయి, హౌ డు యు ఎక్స్పెక్ట్ పీపుల్ ఫ్రమ్ 108 కంట్రీస్?
1: ఏక వాళ్ళకి పోవచ్చునా?
0: ఆర్ దే ఇన్వైటెడ్ హియర్?
1: వారు అమాయకులా?
0: ఆర్ దే ఇన్నోసెంట్?
1: ఏక మూర్ఖులా?
0: ఆర్ దే ఫూలిష్?
1: కాదు కాదు, గొప్ప గొప్ప మేధావులు.
0: వెరీ హై ఇంటెలెక్చువల్.
1: మేధాశక్తి ఉండినంత మాత్రం చాలదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ వన్ ఇస్ ఎన్
1: దివ్య భావం కూడా నువ్వు అందులో ఆవిర్భవించాలి.
0: డివైన్ ఫీలింగ్ ఇస్ నెసెసరీ.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వము ఈ గణకనక వస్తువాహనాలతో తూచడానికి వీలు కాదు.
0: దేర్ఫోర్ డివినిటీ ఇన్ మ్యాన్ కెనాట్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్వీనియన్స్.
1: ప్రేమను ప్రేమతోనే తూచాలి.
0: ఇట్ హాస్ టు బి మెజర్డ్ అప్రోప్రియట్లీ.
1: అట్టి ప్రేమతత్వాన్ని ఈనాడు మానవుడు గ్రహించాలి.
0: దట్ లవ్ ఈస్ టు బి నోన్ బై ద మోడర్న్ మ్యాన్.
1: ప్రేమనే ఉండినా ద్వేషమే ఉండదు.
0: Where there is love, there is no hatred.
1: Vesame lekundina samajamlo ashanti ki avakashame undadu.
0: When there is no hatred, there is no scope for restlessness.
1: Samajam shanti badalto tulutuvagavalanna.
0: In order to have peace and security in society,
1: prema tattvanni penchukovali.
0: One has to develop the nature of love.
1: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: వన్ హాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద డివినిటీ ఇన్ హ్యూమానిటీ.
1: అట్టి పూర్ణత్వమైనటువంటి మనస్తత్వాన్ని మనం పొందాలి.
0: వన్స్ హూ హ్యావ్ దట్ ఫుల్నెస్ బ్రాడ్ మైండ్.
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. ఇది వేదవాక్యం.
0: ద వేద సేస్ మూన్ ఈస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ మైండ్.
1: మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
0: మూన్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మైండ్.
1: అటువంటి చంద్రుడు పరిపూర్ణుడైనప్పుడే ఇది చంద్ర అనగా పూర్తి పూర్ణ చంద్రము అని చెప్పవచ్చు.
0: When the moon is full, we can say it is total.
1: దీన్నే ఫుల్ మూన్ అన్నారు.
0: This is called full moon.
1: పూర్ణిమ
0: పూర్ణిమ.
1: ఈ పూర్ణిమ అనేటువంటిది ఎట్లా వచ్చింది దీనికి పేరు?
0: What is it due to the name? పూర్ణిమ, full moon.
1: ఎక్కడ ప్రారంభమవునో అక్కడికి పోయి ఇది చేరినప్పుడే పూర్ణమవుతుంది.
0: The place of origin, if it goes back to the place of origin,
1: ikkada prarambhamai tirigi chutti chutti chutti chutti vachi akkadane cheri povali, adhe purnamu.
0: It starts at one point, circumambulates and starts and stops at the point of origin.
1: Kanuka ee purnam aneetundi ekka undalante poorthi oka vidhamainatundi gundranga untundadi.
0: This fullness, totality should be a circle.
1: Ee purnamunu kontha varaku ardhanga chedipinappudu ఇది సెమీ సర్కిల్ గా ఉంటుంటది.
0: ఇఫ్ యు ఇరేజ్ ఎ సర్కిల్ ఇట్ విల్ బి సెమీ సర్కిల్.
1: ఆ సెమీ సర్కిలే ఈ ప్రాకృతమైనటువంటి జీవితం.
0: ది సెమీ సర్కిల్ ఈస్ దిస్ వరల్డ్లీ లైఫ్.
1: సి అనేటువంటి రూపంలో ఉంటుంది.
0: ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లెటర్ సి.
1: దీనినే సైన్స్ అన్నారు.
0: దిస్ ఇన్కంప్లీట్ లెటర్ సి.
1: ఒక దగ్గర ప్రారంభమై ఇంకొక దగ్గర నిలిచిపోతుంటుంది.
0: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ అండ్ స్టాండ్స్.
1: ఈనాడు ప్రారంభమైనటువంటిది రేపటికి పాతదైపోతుంది, రేపు తిరిగి క్రొత్తది ప్రారంభమవుతుంది.
0: That which is new today becomes old tomorrow and tomorrow and starts.
1: ఈ పూర్ణం అట్టిది కాదు.
0: This totality is not that.
1: నిరంతరము పూర్ణంగానే ఉంటుంది.
0: It's full continuously.
1: అనగా మన మనసును పూర్ణమైనటువంటి యొక్క ప్రేమతో నింపుకున్నప్పుడే ఈనాడు పూర్ణిమ అని చెప్పడానికి రైట్ వస్తుంది.
0: When we fill our mind with love, we can call it full moon day, పూర్ణిమా.
1: కనుకనే గురు పూర్ణిమా.
0: It is Guru Purnima.
1: Guru anaga peddani artham.
0: Guru means big.
1: Ajnanamunu roopamapeyatundi deni kudano maroka artham.
0: Now the meaning is the one.
1: Gukaram ajnanam. Gukaram tannivaranam.
0: The one who dispels the darkness of ignorance.
1: Anaga Purnima dinamu cheekate undadu.
0: Meaning in full moon day there is no darkness.
1: Cheekatini dooram cheseetundi de Purnima.
0: పూర్ణిమా ఫుల్ మూన్ ఇస్ దాట్ దట్ డిస్పెల్స్.
1: అనగా అజ్ఞానమును దూరం చేసేటువంటి యొక్క పరిపూర్ణ హృదయమే ఈ గురు పూర్ణిమ. కనుక మన యొక్క హృదయమునందు పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వాన్ని నింపుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: అది పూర్ణమైనప్పుడు ఇది కూడాను పూర్ణం కావాలి.
0: వెన్ దట్ ఇస్ ఫుల్ దిస్ హాస్ టు బి ఫుల్.
1: అప్పుడే రెండింటికి నీ సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ దెర్ బి ఇంటిమేట్ రిలేషన్.
1: దీనిని పురస్కరించుకునే ఈ వేదము పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఆ పరిపూర్ణతత్వాన్ని మీరు గుర్తించాలనుకుంటే, పరిపూర్ణతత్వాన్ని మీరు అనుభవించాలనుకుంటే పరిపూర్ణ హృదయులు కావాలి మీరు.
0: In order to comprehend the totality, the fullness, you have got to be full.
1: Adiye nijamainatundi bhakti prapattulu yokka prabhavam.
0: That is the effect of true devotion and surrender.
1: Kaani ee naadu mandi paripurnanga ledu.
0: Today ours is not full.
1: Aithe ee vidhanga undi.
0: How is it?
1: Edo kontha koratha galigi untundali.
0: There is shortage to certain extent.
1: Ikkada prarambhamaindi ikkadiki vachi nilchindi madhyalo pedda agadhamainatundi అర్థరహితమైనటువంటి ఒక లోయ ఉంటుండాలి.
0: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ ఎండ్స్ ఎట్ డిఫరెంట్ పాయింట్ ఇన్ బిట్వీన్ దేర్ ఇస్ ఎ బిగ్ వ్యాలీ.
1: కనుకనే పరిపూర్ణము కానటువంటి దానికి ఫలితం కూడా పరిపూర్ణంగా ఉండదు.
0: సో దట్ విచ్ ఇస్ నాట్ ఫుల్ ద రిజల్ట్ ఆల్సో విల్ నాట్
1: పరిపూర్ణ హృదయమునకు పరిపూర్ణ ఫలితమే ఉంటుంటుంది.
0: ఫర్ ఎ ఫుల్ హార్ట్ ద రిజల్ట్ విల్ బి ఫుల్.
1: కనుకనే పరిపూర్ణంగా మనము డే అండ్ నైట్ మనం వర్క్ చేసినప్పుడు ఆఫీస్ లోపల అతనికి మంత్లీ పేమెంట్ ఇస్తారు.
0: When we work with all fullness in our hearts, you will receive total pay.
1: వారికి పెన్షన్ ఇస్తారు.
0: They also receive pension.
1: వారికి డిఎన్ఎస్ అలవెన్స్ కూడా ఇస్తారు.
0: They also receive DNS allowance.
1: కానీ పార్ట్ టైం డివోటీస్ కు పార్ట్ టైం వర్క్స్ కు ఈ ఫుల్ పేమెంట్ రాదు.
0: But part-time devotees, part-time workers will not receive these benefits.
1: కేవలం పేమెంట్ రాకుండా పోవటమే కాకుండా వాళ్ళకి పెన్షన్ కూడా లేదు.
0: They don't receive pension also.
1: డిఎన్ఎస్ అలవెన్స్ కూడా ఇవ్వరు.
0: They don't receive dearness alone.
1: Anaga purnamaina hrudayanga undinatunte valiki bhagavantuni yokka anugraham paripurnanga untuntadi.
0: Meaning the one with fullness in his hearts.
1: Kanukune navamita margamlo praveshinchi
0: he receives full grace.
1: Ee margamlaina oka darini paripurnam gavinchukotamu sadhakulu yokka pradhanamainatunte yokka satya tattvamu.
0: He follows one of the paths of devotion and attains that fullness. That is the nature of truth.
1: ఏమిటి ఈ నవవిధ మార్గములు?
0: What are these nine paths?
1: శ్రవణం,
0: listening,
1: కీర్తనం,
0: singing,
1: విష్ణు స్మరణం,
0: chanting,
1: పాదసేవనం,
0: service,
1: వందనం,
0: salutation,
1: అర్చనం,
0: worship,
1: దాస్యం,
0: service,
1: స్నేహం,
0: friendship,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్.
1: స్నేహం, స్నేహం చాలా అవసరం.
0: ఫ్రెండ్షిప్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: ఎట్టి స్నేహం?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్?
1: ఈనాటి కలియుగ స్నేహం. ఆ స్నేహము
0: ఈజ్ ది ఫ్రెండ్షిప్ ఆఫ్ కలియుగ.
1: పాకెట్ లో మనీ ఉంది, ఫాదర్ పొజిషన్ చక్కగా ఉంటుంది, అందల మంది హలో హలో హలో అని వచ్చి చూస్తారు.
0: వెన్ దేర్ ఇస్ మనీ ఇన్ ద పాకెట్ and father in position, everyone will say hello to you.
1: Pocket lo money ledu.
0: There's no money in the pocket.
1: Father retired.
0: Ek
1: minister tappipoyindi.
0: He lost the position.
1: Attuvanti vaani evaru kodlu daggariki vachi goodbye anu kuda chepparu.
0: No one will come to me and say at least goodbye.
1: Ilanti sneham snehala.
0: Can that be a friendship?
1: Idi kevalamu తాత్కాలికమైనటువంటి ఒక సంబంధము.
0: దిస్ ఓన్లీ టెంపరీ రిలేషన్.
1: భౌతికమైన లౌకికమైనటువంటి వాంఛనతో కూడినటువంటి స్నేహము.
0: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫిజికల్ వరల్డ్లీ డిజైర్స్ అసోసియేషన్.
1: నిరంతరము సత్యనిత్యమైన నీ వెంట జంట ఇంట ఉండి కంటివలే కాపాడేటువంటి స్నేహం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ఫ్రెండ్షిప్ దట్ ఫాలోస్ యూ లైక్ ఎ షేడ్ ఆఫ్టర్ యూ విత్ యూ ఆల్వేస్.
1: ఇంట వెంట కంట జంట ఉంటుండి చూసుకునేటువంటి స్నేహితులు ఒక్క భగవంతుడు ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫ్రెండ్ గాడ్. Who is with you continuously like an eyelid follows you.
1: Aa bhagavantunto manamu friendship cheyali.
0: So we have to develop friendship with God.
1: Sarva vidhamulainatundi badalu kodanu nivarana kagalavu.
0: He will cure all sorts of problems.
1: Ee sneham chesinappudu rendu kudunu ekamaipothundi.
0: Out of this friendship both become one.
1: Kanukane Jesus kudanu modalu thanu samajamlo praveshinchinappudu I am the messenger of God annadu.
0: So Jesus, when he stepped into society, he said, I am the messenger of God.
1: Anaga aa bhagavantuniki naaku etti sambandham ledu, athani aagnanu maatram sirasavahistunnanu.
0: I have no direct relationship with God. I follow his command.
1: Kaani athaniki samipanga poyetundi vidhanamunu gurtinchi sadhana salipi tarvata kalukunnadu. I am the son of God. అతనికి నాకు రిలేషన్షిప్ ఉంది, అతను తండ్రి నేను కొడుకు అన్నాడు.
0: హీ కుడ్ అండర్స్టాండ్ ద పాత్ టువర్డ్స్ నియర్నెస్ అండ్ ప్రాక్సిమిటీ అండ్ ఫాలో దట్ పాత్ ఆఫ్ సాధన అండ్ దెన్ కుడ్ అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ అండ్ సెడ్ దట్ ఐ యామ్ ద సన్ ఆఫ్ గాడ్.
1: తదుపరి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
0: లేటర్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: మనం కూడాను ప్రకృతి స్థితి లోపల అందరూ మెసెంజర్స్.
0: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆల్ అవర్
1: ప్రతి వ్యక్తి కూడాను దివ్యత్వాన్ని, సత్యత్వాన్ని, ప్రేమతత్వాన్ని జగత్తులో చాటాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ ప్రాపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: మన భారతదేశం ఆధ్యాత్మికం పైన ఆధారపడినటువంటిది.
0: ద భారత్ డిపెండ్స్ ఆన్ స్పిరిచువాలిటీ.
1: ప్రేమ స్వరూపులారా, ఈ విషయాన్ని మీరు చక్కగా గుర్తించుకోవాలి.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ అండర్స్టాండ్.
1: భారతదేశంలో ఆధ్యాత్మికమే నశించిన భారతదేశమే క్షీణించిపోతుంది.
0: వెన్ వన్స్ ది స్పిరిచువాలిటీ ఇస్ లాస్ట్ భారత్ విల్ బి
1: భారతదేశమే నశించిన ప్రపంచమే శూన్యమైపోతుంది.
0: వెన్ భారత్ ఇస్ పుట్ టు రూయిన్స్ ద హోల్ వరల్డ్ విల్ బి రూయిన్స్.
1: కాబట్టి యావత్ ప్రపంచమంతా కూడాను భారతదేశం పైన ఆధారపడి ఉంటుంది.
0: దేర్ఫోర్ హోల్ వరల్డ్ డిపెండ్స్ ఆన్ భారత్.
1: కనుక ఈ భారతదేశం యొక్క విశిష్టతను చక్కగా గుర్తించాలి మీరు.
0: దేర్ఫోర్ యూ షుడ్ అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్
1: ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని వీధి వీధి కూడా చాటాలి.
0: యూ షుడ్ ప్రాపగేట్ స్పిరిచువాలిటీ టు ఎవ్రీ స్ట్రీట్.
1: ఆధ్యాత్మిక విస్మరించడం చేతనే
0: బికాస్ స్పిరిచువాలిటీ
1: అనేక రకమైనటువంటి అశాంతులు మన చుట్టూ ఆవరించుతూ వచ్చాయి.
0: వీఆర్ సరౌండెడ్ బై ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: మనలో ప్రేమనే శూన్యమైపోయింది.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ లవ్.
1: మానవత్వమే నశించిపోయింది.
0: ద హ్యూమన్ క్వాలిటీస్ గో.
1: ఆకారం మానవునిగా కనిపిస్తున్నామే కానీ ఆచరణలో ఏమాత్రము మానవత్వం లేదు.
0: వీఆర్ ఓన్లీ హ్యూమన్ ఇన్ ఫామ్ బట్ నాట్ ఇన్ బిహేవియర్.
1: మానవులు అవుతాము.
0: When do we become humans?
1: మంచి మనసు, పరిపూర్ణమైనటువంటి మనసు పెట్టుకున్నప్పుడు అప్పుడు మనం మానవుడు.
0: When we have good mind and a total mind, then we are human being.
1: కాబట్టి అట్టి మైండ్ నుంచి పుట్టినటువంటి వాడే మ్యాన్.
0: Therefore, man is the one born out of such mind.
1: కనుకనే మను జా, మను నుంచి పుట్టినటువంటి వాడు జా, పుట్టడం వాడు మనుజుడు.
0: సో ఈజ్ బోర్న్ టు దట్ మను. సో హిజ్ నేమ్ ఇస్
1: మను.
0: హు ఇస్ మను?
1: అతనే సర్వధర్మములను, సర్వ న్యాయమునకులను దేశమునకు అందించి ఈ న్యాయధర్మములను ప్రచార ప్రబోధన కల్పించి మానవత్వాన్ని సార్థకం చేసుకుని బోధించాడు.
0: మను ఇస్ ద వన్ హూ ప్రాపగేటెడ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ద కోడ్ ఆఫ్ జస్టిస్.
1: ఈనాడు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వారు చెప్పేటువంటి న్యాయాలంతా కూడాను మనుధర్మాలు కానే కావు.
0: ద జస్టిస్ అండ్ లా as you find in high court and supreme court is not in a modern dharma
1: bodhisthunnaru. aa kaalanni patti, paristhitini patti, prabhavanni patti, dhanamunu patti nyayam bodhisthuntuntaru.
0: The justice today depends on the time, the situation, environment,
1: kaali nyayam desha kala paristhitina prabhavaniki atheetamainatundi.
0: But the justice in those times transcended all environment.
1: ee manu yokka vishayanni kodu ee naadu marchipoyinaam manam.
0: And today Manu is totally forgotten.
1: Kautinyudu, ee Kautinyudu arthashastrani bodhinchinatundi vaadu.
0: Then Kautilya, who taught economics.
1: ee arthashastram anetundi danni ee naadu manam marchipoyinam. Economics ani pettukoni dantlo aneka allakallolu jarigipothuntunnayi.
0: We call
1: dhanamunu patti nyayam bodhisthuntuntaru.
0: The justice today depends on the time, the situation, environment,
1: kaali

0: కల్లోలము జరిగిపోతుంటున్నాయి.
1: వి కాల్ అర్థశాస్త్ర యాజ్ ఎకనామిక్స్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్ టుడే.
0: ఈనాడు ఈ ఎకనామిక్స్ యొక్క దోషము చేతనే బ్యాంకులంతా లూటీలు అయిపోతున్నాయి.
1: బికాస్ ఆఫ్ దిస్ ఎకనామిక్స్ ఆల్ బ్యాంక్స్ ఆర్ బ్యాంక్
0: ఆ కౌంటిన్ యొక్క తత్వాన్ని ఈనాడు మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌటిల్య.
0: సత్యవాక్ పరిపాలన,
1: అడిరెన్స్ టు ట్రూత్.
0: హరిశ్చంద్రుడు తన ఆడబిడ్డలు లేనప్పుడు త్యాగం చేసి సత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాడు.
1: హరిశ్చంద్ర సాక్రిఫైస్ వైఫ్ అండ్ సన్ టు అప్హోల్డ్ ట్రూత్.
0: ఇలాంటి మహాపవిత్రుడైనటువంటి యొక్క వ్యక్తులు భారతదేశం బిడ్డలుగా ఉండినప్పటికీ వారిని మనం అనుసరించలేక, వారిని ఆదర్శంగా తీసుకోలేక, వారి యొక్క ఆజ్ఞను శిరసా వహించలేక మనము కేవలం ఒక విధమైనటువంటి యొక్క నిర్వీర్యులుగా తయారైపోయినాం.
1: దో దేర్ ఆర్ సేక్రెడ్ నోబుల్ సోల్స్ ఇన్ భారత్, వీ డోంట్ ఫాలో దేర్ కమాండ్, వీ డోంట్ ఫాలో దేర్ ఐడియల్ అండ్ ఎగ్జాంపుల్, అండ్ దేర్ ఫోర్ వీ హావ్ బికమ్ వీక్.
0: అధ్యాపకులారా,
1: టీచర్స్,
0: మీరు బాల వికాస్ విద్య అధ్యాపకులుగా ఉండేటప్పుడు పిల్లలకంతా కూడా మన ప్రాచీన మహర్షుల యొక్క తత్వము, మహనీయుల యొక్క తత్వము, పతివ్రతల యొక్క తత్వము, సత్యశీలం యొక్క తత్వాన్ని ఆ పిల్లలకు చక్కగా బోధించాలి.
1: బాల వికాస్ గురుస్ యూ షుడ్ టీచ్ క్లియర్లీ ది ఎన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్, ద స్టోరీస్ అండ్ ద మెసేజ్ ఆఫ్ ద నోబుల్ సోల్.
0: భక్తి యొక్క శ్రవణ కుమారుడు ఏ విధంగా చేశాడు.
1: The devotion to parents has demonstrated by Shravana Kumar.
0: పేరు మాత్రం శ్రవణాన్ని పెట్టుకుంటే ప్రయోజనం లేదు.
1: There is no use in
0: having తల్లిదండ్రులను గౌరవించేటువంటి వాడిగా ఉంటుండాలి.
1: He has to conduct himself.
0: ఎలాంటి తన స్వార్థాన్ని త్యాగం చేసి తల్లిదండ్రుల యొక్క జీవితానికి సుక్షేమాన్ని అందించేటువంటి పుత్రుడిగా ఉండినప్పుడే అతను సత్పుత్రుడు.
1: He sacrifices his own self for the sake of the parents. He is a good son.
0: కులములో ఒకండు గుణవంతుడుండెను, కులము వెలయు వాని గుణము వెలయు.
1: If there is one of noble character in the entire community,
0: velayu valamulona malayajam unnattu okka adavi lopala okka malla chettu untundeke chalu aa malla pushpam yokka sugandhamu sarvatra vyapimpa chestundi.
1: In a forest if there is one jasmine plant, the fragrance will spread all over.
0: Kaluka tallidandrulu yokka bhaktini శ్రవణ కుమారుడు ప్రపంచానికి బోధిస్తూ వచ్చాడు. ఆ శ్రవణ కుమారుడు యొక్క తత్వాన్ని మన పిల్లలకు బోధించాలి.
1: Devotion to parents is demonstrated by Shravana Kumara. We have to teach it example clearly.
0: Inka guru bhakti lopala ekalavyudu.
1: Devotion to teacher ekalavya.
0: Alanti paristhiti lopala deninainappudu tyagam chesi mana loka samrakshana kosamani, ee samaja kshemam kosamani, loka kalyanam kosamani aa vidhamainatvanti oka shakti samarthyamulu tyagam cheyali.
1: One has to sacrifice for the welfare and the progress of the country. And he should be prepared.
0: Daiva bhaktulo prahladudu.
1: And devotion to God prahlada.
0: Elanti paristhitulu endeyakudalo.
1: Under any circumstances.

0: Though he was put to all sorts of suffering by demons, Prahlada never complained. He was always praying to that
1: large eye.
0: The demons were hurting, harming him with an eye.
1: Kani aa chinna barudu. Amma appa ani kuda angedu. Narayan, Narayan, Narayan.
0: That young boy didn't say mother, father. He said Narayana.
1: Ichacharul poduva daitya kumarudu. Mati mati kim. Pannagasai. Doe bhagavantuda.
0: He said, oh God.
1: Ani nutinchenu kani.
0: He praised him.
1: Ta kannula neeru tedu.
0: He never shed a tear.
1: కనుల నీరు ఏమాత్రమో తేలేదు.
0: హీ నెవర్ సెడ్ ఇట్ హియర్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: ప్రాకృతమైనటువంటి దుఃఖమునకు కంటి నీరు నింపకూడదు అనేటువంటి సత్యాన్ని ఆ ప్రహ్లాదు లోకానికి చాటాడు.
0: ప్రహ్లాద టాట్ ద ట్రూత్ దట్ వన్ షుడ్ నాట్ సెట్ హియర్
1: లౌకికమైన అనిత్యమైన అశాశ్వతమైనటువంటి ఈ లోక సంపదల కోసం మనం కంటి నీరు నింపకూడదు.
0: వీ షుడ్ నాట్ సెట్ హియర్ ఫర్ దిస్ టెంపరీ ఎఫీమరల్ ట్రాన్సిషన్.
1: ఎవరి కోసం కంటి నీరు నింపాలి?
0: ఫర్ హూస్ సేక్ షుడ్ వీ సెట్ హియర్?
1: దైవానికి ఆనంద భాష్పములుగా అర్పితం చేయాలి.
0: We should shed the tears of joy for God.
1: Kanukane naramulu anaga neeru.
0: So naramulu means water.
1: Nayanamulu anaga kannulu.
0: Nayana or the eyes.
1: Sari aa neerunu kannulu tho

0: అప్పుడు నారాయణములు అయిపోయింది. నారాయణ అంటే ఏంటి? నయనముల నుంచి ఆనంద బాష్పములు నారాయణకు వదలటమే, ఇదే నారాయణ తత్వం.
1: నారాయణ మీన్స్ ద వన్ హూ షెడ్స్ టియర్స్ ఆఫ్ జాయ్ అవుట్ ఆఫ్ ద ఐస్ ఇస్ నారాయణ.
0: ఎందుకోసము?
1: వాట్ ఫర్?
0: ఆ నారాయణకు మనకు సన్ని సంబంధ బాంధవ్యము చాలా కాలం నుంచి ఉంటుందని.
1: There is an intimate relationship between you and Narayana.
0: ధరించినంత మాత్రమే మనం నూతనులు కాదు.
1: For the simple reason, you have a body, you are not new.
0: పురాతనులము కాదు.
1: You are not an ancient one either.
0: సనాతనులమే.
1: You have been eternal.
0: ఆ సనాతన ధర్మమే మన మానవ ధర్మము.
1: That quality of sanatana is a quality.
0: మానవ అని పిలుస్తూ వచ్చారు.
1: So you are called మానవ.
0: మా కాదు.
1: మా నో.
0: ఏది కాదు? నవ, కొత్తది కాదు.
1: నవ న్యూ, నాట్ న్యూ.
0: కనుక మనం కొత్తవారు కాదు.
1: సో వర్ నాట్ న్యూ.
0: పాతవారమే.
1: వేర్ ఓల్డ్.
0: కానీ పాతవారమైనటువంటి సనాతనం మనం ఈనాడు రోతవారుగా తయారైపోయినాం.
1: దో వేర్ ఓల్డ్ అండ్ ఏన్షియంట్, వేర్ రాటన్ టుడే.
0: ఏనాడు భగవంతుతో సంబంధం కూలిపోయిందో విడిపోయిందో అది మనం రోత జీవితమే.
1: ద మూమెంట్ ద అసోసియేషన్ ఇస్ లాస్ట్ విత్ గాడ్, అవర్ లైఫ్ ఇస్ రోటన్.
0: దైవంతో మనం సన్నిహిత సంబంధ బాంధవ్యం పెట్టుకున్నప్పుడే మనం నిజమైనటువంటి సనాతనులము.
1: వెన్ యూ హ్యావ్ ఇంటిమేట్ అసోసియేషన్ విత్ గాడ్, వీఆర్ రియలీ సనాతన.
0: కనుకనే దైవత్వమే సర్వమునకు మూల కారణము.
1: Divinity is responsible for everything.
0: ఇలాంటి దైవత్వాన్ని మనం ఈ లోకంలో చాటాలి.
1: వీ షుడ్ ప్రాపగేట్ దట్ డివినిటీ.
0: ఏ అమెరికన్స్, ఏ ఇతర దేశం వాళ్ళు ఒక నోట్లు పైననో ఒక కాయిన్స్ పైననో ట్రస్ట్ ఇన్ గాడ్ అని రాస్తుంటారు.
1: అమెరికన్స్ ఆన్ కాయిన్స్ అండ్ ద నోట్స్ దే ప్రింట్.
0: కానీ దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం అలాంటివి కూడా చేయటం లేదు.
1: బట్ అన్ఫార్చునేట్ అవర్ గవర్నమెంట్ ఈస్ నాట్ డూయింగ్ సచ్ థింగ్.
0: ఎందుకని ప్రశ్నించే, సెక్యులర్ స్టేట్.
1: ఇఫ్ యు ఆస్క్ వై, ఇట్ ఇస్
0: అర్థం లేని పదం. ఇది అంటాను,
1: ఇట్ ఇస్ ఎ మీనింగ్లెస్ వర్డ్.
0: నీ పవిత్రమైనటువంటి భావాన్ని వదులుకోమని చెప్తుంది ఆ సెక్యులర్ స్టేట్.
1: సెక్యులర్ స్టేట్ నెవర్ సెడ్ దట్ యూ షుడ్ లూజ్ యువర్ సెక్యులర్.
0: ఏమిటి?
1: వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ సెక్యులర్?
0: ఎవరిని బాధించకూడదు.
1: ఇట్స్ నాట్ హార్మ్.
0: ఎవరిని దూషించకూడదు.
1: ఇట్స్ నాట్ క్రిటిసైజ్.
0: ఏ మతాన్ని విమర్శించకూడదు. ఏ పేరును కూడా విమర్శించకూడదు.
1: యూ షుడ్ నాట్ బ్లేమ్.
0: నీ దానిని అనుసరించు. దీనికి ఎవరి అభ్యయం ఉంది?
1: యూ ఫాలో యువర్ ఓన్.
0: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జీలేబీ, ఖీర్ ఎన్ని చేసినప్పటికీ అన్నింటి ఎందు ఉండేటువంటి షుగర్ ఒక్కటే.
1: There may be number of sweets like Mysore Pak, Gulab Jam, all sweetness is one.
0: Jorastani, Kaistani,
1: you may say Jorastani.
0: ఇవన్నీ కూడా నామములు.
1: దర్ నేమ్స్.
0: అన్నింటి ఎందు ఉండేటువంటిది ఒక్కే దివ్యత్వము.
1: బట్ ఇన్ ఆల్ డివినిటీస్ వన్ అండ్ ద సేమ్.
0: మతములు అనేటువంటి పేరుతోపల కలహములు అభివృద్ధి కావించుకుని అనేక రక్తపాతములు జరుగుతూ వస్తుంటున్నాయి.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్ దర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద ఫైట్ ఇన్ ద బ్లడ్ షెడ్.
0: కాదు కాదు, మన పిల్లలకు బోధించాలి.
1: వీ షుడ్ టీచ్ అవర్ చిల్డ్రన్.
0: మతములన్నీ వేరు, మంచిగా బోధించే.
1: ఆల్ రిలీజన్స్ థాట్ గుడ్ థింగ్స్.
0: తెలిసి మెలుగవలను తెలివితోడ.
1: వన్ హ్యాస్ టు కండక్ట్ హింసెల్ఫ్ విత్ ఇంటెలిజెన్స్.
0: మతులు మంచివైన మతమేది చెడ్డది.
1: ఇఫ్ మైండ్స్ ఆర్ గుడ్, విచ్ రిలీజన్ ఇస్ బ్యాడ్?
0: దీనుడు భారతీయ వీరసుతుడా.
1: ఓ సన్స్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
0: నీ మతి చెడిపోయినప్పుడే మతములు చెడిపోతున్నాయి, కానీ మతి చక్కగా ఉంటే మతములన్నీ మంచివే.
1: యాజ్ యువర్ మైండ్ ఈస్ స్పాయిల్డ్, రిలీజన్ ఇస్
0: దైవం అంతా ఒక్కడే.
1: గాడ్ ఇస్ వన్.
0: అలాంటి తత్వాన్ని మనం పిల్లలకు బోధించాలి.
1: వీ షుడ్ టీచ్ సచ్.
0: ఏ నామం ఇష్టమో దాన్ని స్మరించుకో.
1: యూ థింక్ ఇన్ యువర్ ఓన్.
0: ఏ రూపం ఇష్టమో దీన్ని పూజించుకో.
1: యూ కెన్ వర్షిప్ ఇన్ యువర్ స్టైల్.
0: ఆ విధమైనటువంటి యొక్క సమత్వమైనటువంటి భావముల చేత ఈ విశ్వానికి మనము ఈ సుబోధనను అందించినప్పుడు దేశమంతా కూడాను ఎంతో సుభిక్షాన్ని పొందుతుంది.
1: వెన్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్ ఇస్ టాట్ టు అవర్ చిల్డ్రన్ బై టీచర్స్, ద కంట్రీ విల్ ప్రాస్పర్.
0: మనము భగవంతుని పూజిస్తున్నాం.
1: We worship God.
0: ఏ విధంగా పూజిస్తున్నాం?
1: How do we worship
0: him? ఈ పూజకు ఈ ఫలితము, ఈ పువ్వుకు ఈ ఫలితము అని మనం చెప్పుకోవటం లేదే.
1: We don't say this should be the result of the fruit of our worship.
0: పూల జాతులు వేరు, పూజలు ఒకటే.
1: Flowers are of different types, but worship.
0: దర్శనములు వేరు, దైవము ఒక్కడే.
1: Paths are many, God is one.
0: జన్మలన్నీ వేరు, జననం ఒకటే.
1: The beings are many, but the
0: కోటీశ్వరుడు ఆకాశం నుంచి ఉట్టిపడలేదు, కూటి పేదలు భూమి నుంచి రాలేదు.
1: Millionaire has not descended from sky.
0: ఇద్దరు తల్లి గర్భం నుంచి ఆవిర్భవించారు.
1: Both are born from mother.
0: కనుకనే ఈ దివ్యత్వమైనటువంటి ఒక తత్వానికి ఏకత్వం అందరికీ ఒక్కటే.
1: This divinity will teach you that one pointedness.
0: ఆకలి అయినప్పుడు కోటీశ్వరుడు తింటాడు, కూటి పేద తింటాడు.
1: When one is hungry, millionaire and pauper, they fast their food.
0: పంచపచ్చ పరమానముతో కడుపు నింపుకోవచ్చును.
1: A rich man may eat delicious items.
0: కూటి పేద గంజి అంబిలితో కడుపు నింపుకోవచ్చును.
1: A pauper may eat just
0: అన్నములవి వేరు, ఆకలి ఒక్కటే.
1: But appetite is same.
0: దాహమైనప్పుడు
1: when one is thirsty,
0: ఏదో ఒక వంకలో కాలువలో ఉన్నటువంటి నీరు కోలి తాను దాహం తీర్చుకుంటాడు.
1: One may quench the thirst by taking water out of a lake.
0: ఇంకా లక్షాధీశ్వరుడు ధనవంతుడు ఏం చేస్తాడు? కూల్ డ్రింక్ తాగుతాడు.
1: A rich man drinks cool drink.
0: ఇవి రెండు మన దాహాన్ని తీర్చినవే కాని
1: but both of them
0: నీరు వేరుగా కనిపించాయి.
1: But the water seemed to be different.
0: అదే విధంలో సర్వను ఒకటనేటువంటి ఏకత్వాన్ని మనము చక్కగా చాటాలి.
1: Therefore we should propagate the principle of unity.
0: జనన మరణమును కూడాను అందరికీ ఒకటే.
1: Birth and death are same to all.
0: అడవులు యందున్న
1: ఎదురు
0: ఆకాశంలోనున్న
1: ఆరెంజ్ కార్
0: పట్టణంలోనున్న
1: సిటీ
0: పల్లెనున్న
1: విలేజ్
0: గుట్ట మీద
1: కట్టేటబడి
0: ఉన్న దైవం ఒక్కడే.
1: Whatever may be, God is one in all these states.
0: కనుక మానవత్వంలో ఇట్టి యథార్థాన్ని పిల్లల లోపల హృదయాల్లో ప్రవేశపెట్టాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సీ దట్ ది ట్రూత్ ఈజ్ ఇంప్రింటెడ్ ఆన్ ద మైండ్స్ ఆఫ్ ద చిల్డ్రన్.
0: అది సత్యం, సత్యం ట్రూత్ ఈజ్ గాడ్.
1: దట్ ఈస్ ద ట్రూత్. ట్రూత్ ఈజ్ గాడ్.
0: ఇది రెండోది కాదు.
1: నో టూ.
0: సత్యం ఒక్కటే. ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్ నాట్ టూ.
0: ఈ తండ్రిలో నీరు ఉంది.
1: దిస్ తండ్రి హస్ వాటర్.
0: తెలుగు వారంతా నీరు అని పిలుస్తున్నారు.
1: Many people call it neeru.
0: Tamil vaadu thanni ani pilustadu.
1: Tamilians call it thanni.
0: Hindi vaadu paani ani pilustadu.
1: Hindi people paani.
0: America vaadu water ani pilustadu.
1: Americans water.
0: Tamil vaadu vaari ani pilustadu.
1: Vaari.
0: Ani water okkate kada.
1: But water is one.
0: Kanuka desha bhashalu yendu vyathyasam gocharinchavachunu kaani padartham yokka tattvamu paratattvam okkate.
1: Therefore there may be differences in respect of languages. But the material is one and same.
0: Kalaki itti paratattvanni manamu vaaku cheta kaapaadukovali.
1: Therefore we have to keep and preserve by this speech.
0: Adika bhashalu ye maatramu manam pravesha pettakoodadu.
1: We should not talk too much.
0: Nalugu chese paapamunu nalugu.
1: Man commits four types.
0: Idi pillalaku chakkaga meeru bodhinchali.
1: Teach well to children.
0: Modati paapam emiti?
1: What is the first sin?
0: Asatyamaata modati paapamu.
1: Speaking lies.
0: అధికంగా మాట్లాడటం రెండవ పాపము.
1: సెకండ్, ఎక్సెసివ్
0: త్వరణ దూషించడము మూడవ పాపము.
1: క్రిటిసైజింగ్ అదర్స్,
0: చాడీలు చెప్పడం నాలుగో పాపం.
1: ది స్లాండర్.
0: కనుక ఆదిశంకర్ల వారు చెప్పినది ఒకటి చేసినది ఒకటి ఇదే పాపము అన్నాడు.
1: ఆదిశంకర సేస్ వాట్ యు డూ ఇస్ నాట్ ఇన్ అకార్డింగ్ టు వాట్ యు థాట్ దట్ ఇస్ ది సిన్.
0: 11 మంది శిష్యులతో కాశీ చేరాడు శంకరుల వారు.
1: శంకర రీచ్ అలాంగ్ విత్ హిస్ డిసైపుల్స్ టు కాశీ.
0: ప్రార్థించాడు.
1: హీ ప్రే.
0: ఈశ గిరీశ నరేశ పరేశ విరేశయ భూషణభో సాంబసదాశివ శంభో శంకర శరణం మీతవ శరణయ గొమ్మన్నాడు. ఈశ గిరీశ పరేశ సరేశ సురేశయ భూషణభో ఓ దేవుడా నీకు నేను శరణాగతిని అన్నాడు.
1: ఓ గాడ్ ఐ సరెండర్ టు యూ.
0: అయితే నేను మూడు పాపములు చేశాను, ఈ మూడు పాపములకు పరిహారం గావించమని ప్రార్థించాడు.
1: ఐ కమిటెడ్ త్రీ సిన్స్, సీ దట్ ఐ అటోన్.
0: ఏమిటి ఈ మూడు పాపములు?
1: వాట్ ఆర్ దీస్ త్రీ సిన్స్?
0: మొట్టమొదటిది ఒక్కటి,
1: ద ఫస్ట్ వన్.
0: యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. నిన్ను వర్ణించడానికి వాక్కు చాలదు, నిన్ను వర్ణించడానికి భాష చాలదు. అలాంటి వాడిని నిన్ను నేను వర్ణించడానికి ప్రయత్నిస్తున్నాను, ఇది పాపం కాదా? పొరలకంతా కూడాను భగవంతుని వర్ణించడానికి వీరు కాదు. యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసాస. మనసుకు కాని వాకు కాని నిన్ను వర్ణించడానికి సాధ్యం కాదని పరులకు బోధిస్తున్నాను. నిన్ను ఈశ గిరీశ నరేశ పరేశ బియేశ భూషణభో వర్ణిస్తున్నాను, ఇది ఎంత పాపము?
1: గాడ్ కెనాట్ బి డిస్క్రైబ్ బై వర్డ్ ఆర్ కాంప్రిహెండెడ్ బై మై మైండ్, బట్ యెట్ ఐ డిస్క్రైబ్ ఇన్ సర్వ్.
0: చెప్పినది ఒకటి, చేసేది మరొకటి. ఇది పాపం. ఈ పాపాన్ని నన్ను క్షమించమని కోరాడు.
1: ఐ సెడ్ వన్ థింగ్, యాక్టెడ్ డిఫరెంట్లీ. పార్డన్ మీ ఫర్ దిస్ ఫస్ట్.
0: నీవు సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ, ఏకాత్మ సర్వభూతాత్మ, ఏకో వశీ సర్వభూతాత్మ అని నేను బోధిస్తున్నాను.
1: ఐ టీచ్ దట్ యువర్ ఓన్లీ వన్ గాడ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: సర్వత్రా ఉండినటువంటి నీవని నేను పదులకు బోధిస్తూ నిన్ను దర్శించాలని కాశీకి నేను వచ్చాను, ఇది పాపం కాదా?
1: Saying so that God is everywhere, I have come to Kashi to see God, isn't that a sin?
0: Shariramu bhautikamani,
1: body is physical.
0: Pancha bhautikamu durbalamaina kayamu,
1: that the body is weak.
0: Eppudo vidichedi erukaledu.
1: When it will
0: satavarshamulu daaka mitamu cheppiri kani,
1: 100 years is the limit.
0: Nammaraada ee maata nammanamanu.
1: Do not believe that word.
0: Bhagyamandu
1: eka
0: kayamandu
1: ఏక
0: ముదివియందు, ఏక ముసలియందు,
1: ఎప్పుడో
0: విడిచేది ఎరుకలేదు.
1: వెన్ వన్ వుడ్ డై,
0: మరణమే సత్యము నిజము.
1: దట్ డెత్ ఇస్ సత్యము.
0: దేహమున్నంతలో నీవు తెలియవలయు.
1: సో లాంగ్ యువర్ అలైవ్ యు షుడ్ నో.
0: అందరికీ బోధిస్తున్నాను.
1: ఐ టీచ్ ఆల్.
0: మరినపు కొంప,
1: Bodies full of dirt.
0: Rogamula braggedu sevakagampa.
1: And its servant was
0: deceived. Jatha sanchalanamu pondu dumpa.
1: It perinates.
0: Kavasagara meedagaleni kampa.
1: It is the one that can
0: appula. Appulamu manam eppu dalampa.
1: It is full of bones.
0: Ne nuschilamani namma boku manasa.
1: Oh mind, don't think that body is
0: harmless. Anupadamu lasrayinchavi.
1: Surrender to God.
0: Ee deham anityamani naaku telusu.
1: I know that the body is temporary.
0: దేహాన్ని రక్షించుకోవటానికి నేను ప్రయత్నిస్తున్నాను, ఇది పాపం కాదా?
1: నోయింగ్ ఆల్ దిస్ ఐ ట్రై టు ప్రొటెక్ట్ మై బాడీ, ఇస్ ఇన్ దట్ ఎ సిన్?
0: ఈ దేహాన్ని ఎవరు రక్షించుకోగలరు?
1: హూ కెన్ ప్రొటెక్ట్ దిస్ బాడీ?
0: ఎవరి చేత కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎనీవన్.
0: కనుక ఇదంతా నీటి పుడక వంటిది.
1: దిస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ అనేటువంటిది వే పిచ్చి కోతి వంటిది. మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్
0: బాడీ. లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ ద వాటర్ బబుల్.
0: డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది బాడీ.
0: ఫాలో ది మైండ్.
1: డోంట్ ఫాలో ది మైండ్.
0: కాన్షియన్స్. ఇది ఆత్మతత్వం.
1: ఫాలో ద కాన్షియన్స్.
0: నీ యొక్క కాన్షియన్స్, నీ విట్నెస్, నీ యొక్క నిజమైనటువంటి యొక్క తత్వము, ఆత్మతత్వాన్ని నీవు విశ్వసించు.
1: ద కాన్షియన్స్, ద విట్నెస్, నో యువర్ ఆత్మ.
0: కనుకనే ఇలాంటి అనిత్యమైనటువంటివి చేసినప్పుడు సత్యమని భావించడమే ఒక పాపము అని చెప్పాడు శంకర్ల వారు.
1: ఇట్ వాజ్ శంకర హూ సెడ్ టు కన్సిడర్ ఆల్ ది ట్రాన్సియెంట్ మోమెంటరీ థింగ్స్ యాజ్ ట్రూ, దట్ ఇస్ ఎ సిన్.
0: కనుక ఈ బాల్యమైనటువంటి పిల్లల లోపల పవిత్రమైనటువంటి ఇలాంటి దివ్యమైనటువంటి భావాలను వారిలో ప్రవేశపెట్టాలి.
1: ఇన్ చైల్డ్హుడ్ ఇట్సెల్ఫ్ వీ షుడ్ సీ దట్ దే విల్ హావ్
0: వాడే
1: సేక్రెడ్ థాట్.
0: నాయన, నీవు ప్రత్యేకమైనటువంటిది కాదు. రూపనామములు వేరువేరుగా ఉంటున్నాయి.
1: You are not separate. Name and form are different.
0: దీన్ని బట్టి నువ్వు ఏమాత్రం భేదమును తలంచకూడదు.
1: డోంట్ థింక్ ఆఫ్ డిఫరెన్స్.
0: పుట్టిన తక్షణమే చేయండి అని పిలిచారు నిన్ను.
1: ద మూమెంట్ యు ఆర్ బోర్న్ యు ఆర్ ఎ చైల్డ్.
0: 10 సంవత్సరాలకు బాయ్ అని పిలుస్తున్నారు.
1: లేటర్ బాయ్.
0: 30 ఇయర్స్ కు మ్యాన్ అని పిలుస్తున్నారు.
1: ఏజ్ ఆఫ్ 30 మ్యాన్.
0: 75 ఇయర్స్ గ్రాండ్ ఫాదర్ అవుతున్నావు.
1: ఏజ్ ఆఫ్ 75 గ్రాండ్ ఫాదర్.
0: నలుగింటి యొక్క తత్వంలో నీవు ఒక్కడే.
1: బట్ ఇన్ ఆల్ ది స్టేజెస్ యు ఆర్ వన్.
0: కనుకనే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. మానవులందరూ కూడా చైల్డ్ బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ అని భావిస్తున్నారే కాని నీ ఒక్కడే ఒక్కడే ఒక్కడే. బ్రహ్మచర్యం నందు కాని, గృహస్థం నందు కాని, వానప్రస్థం నందు కాని, సన్యాసం నందు కాని దివ్యత్వం ఒక్కటే.
1: They consider the child, man and grandfather different states, but the individual one same. He may be a celibate or a householder or an
0: annunciate. ఒక భావమును విద్యార్థుల్లో బోధించలేకపోవడం చేతనే విద్యార్థుల లోపల ఆధ్యాత్మికం అంటే కూడా ఒక విధమైనటువంటి అశ్రద్ధ, అసహ్యంగా కూడా చూస్తున్నారు.
1: Since these things are not taught to students, the students are bound to neglect spirituality.
0: నీకు మొట్టమొదటి గురువు తల్లిదండ్రులే.
1: The first teachers are parents.
0: ఆ తల్లిదండ్రులు నీకు గురువు సమానులుగా భావించు, దైవ సమానులుగా విశ్వసించు.
1: టేక్ యువర్ పేరెంట్స్ ఎస్ గాడ్.
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: బాయ్స్ అండ్
0: చెప్పాలి, నీ బ్లడ్,
1: యో బ్లడ్,
0: నీ హెడ్,
1: యో హెడ్,
0: నీ ఫుడ్,
1: యో ఫుడ్,
0: నీ దుడ్డు,
1: యో దుడ్డు, మనీ
0: గిఫ్ట్
1: ఆర్ ద పేరెంట్స్.
0: కనుక మొట్టమొదటి పేరెంట్స్ గ్రాట్యూడ్ చేయి.
1: ఫస్ట్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూడ్ టు యువర్ పేరెంట్స్.
0: అది నీ కర్తవ్యము అని పిల్లలకు బోధించాలి.
1: యూ షుడ్ టీచ్ దట్ ఇస్ దేర్ రెస్పాన్సిబిలిటీ.
0: వాళ్ళ బ్లడ్ కావాలి, వాళ్ళ దుడ్డు కావాలి, వాళ్ళ ఫుడ్ కావాలి, వాళ్ళ హెడ్ కావాలి, కానీ వాళ్ళని గౌరవించనక్కర్లేదు. ఇది ఎంత క్రూరత్వం!
1: I want their blood, I want their head, I want their dudu, but I don't express gratitude.
0: Ninaadu neevu nee parents ni gauravinchakapothe neekemi teliyadu ippudu, kaani repati dinam nee pillaru neeku reaction, resound and reflection, ninnu agauravapalchinappudu aanadu neevu continue nimpi prayojanam emiti?
1: If you don't respect your parents, you may not be mindful of this tomorrow when your children disrespect you.
0: Bhavishyattulo manam sukhashantanu anubhavinchalante vartamanamlo manam sakramamainatti panulu manam cheyali.
1: To have happiness and security in future,
0: mana kartavyanni manam nirvartinchali.
1: We should do our duty.
0: Neeku ee vayasulo neeku adi teliyadu.
1: At this age you don't know.
0: Repati dinam nee pillale ninnu aa vidhamainatti reetiga shikshinchinappudu neevu enta baadhapadagalu?
1: When your children are going to punish you tomorrow, you will feel sad.
0: Kabatti భవిష్యత్తుకు వచ్చేటువంటిదంత వర్తమానంలో నీవు చక్కగా ఉంటుండు.
1: సో వాట్ ఆల్ దట్స్ గోయింగ్ టు అపియర్
0: ఈనాటి మానవుల యొక్క సమస్త బాధలకు, సమస్త దుఃఖములకు, సమస్త విచారములకు కారణమేమిటి అని క్వశ్చన్ వేసుకోండి.
1: పుట్ ఏ క్వశ్చన్, వాట్ ఇస్ ఇట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ సఫరింగ్, యాంగ్జైటీ అండ్
0: ట్రబుల్? ఒక్కటే ఒక ఆన్సర్,
1: ఓన్లీ వన్ ఆన్సర్.
0: పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: గడిచిపోయింది గడిచిపోయింది.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: నీవు ఏమి చేసినా అది తిరిగి వాపస్ రాదు.
1: యూ కెనాట్ రికవర్ ఇట్.
0: నరుని యవ్వనము, నదీ జలము తిరిగి రాదు అని.
1: ద యూత్ అండ్ ఫ్లోయింగ్ వాటర్ షాల్ నెవర్ రిటర్న్.
0: కాబట్టి పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫర్గెట్ ది పాస్ట్.
1: సో పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫర్గెట్ ది
0: పాస్ట్. నడుచుకొని చూసుకొని వచ్చాం.
1: యూ జస్ట్ పాస్డ్ త్రూ.
0: ఇంకా వెనుక్కి ఎందుకు తిరిగిరాలి?
1: దెన్ వై డు యూ టర్న్ బ్యాక్?
0: ఇంకా ఫ్యూచరా?
1: దెన్
0: ఫ్యూచర్ ని ఊరికి యోచన చేస్తున్నావు.
1: యూ థింక్ ఆఫ్ ది ఫ్యూచర్.
0: ఆ ఫ్యూచర్ నీకు ష్యూరిటీ లేదు.
1: You are not sure of
0: రేపటి వరకు ఉంటాననేటువంటి ధైర్యము ఒక శక్తి నీకు ఎక్కడ ఉంది?
1: వాట్ సార్ట్ ఆఫ్ హోప్ దట్ యుల్ బి అవర్ అలైవ్
0: లోపల ఏమైపోతావు?
1: వాట్ విల్ హ్యాపన్ ఇన్ ద నైట్?
0: కాబట్టి ఫ్యూచర్ ఈజ్ నాట్ ష్యూర్.
1: సో ఫ్యూచర్ ఈజ్ అన్సర్టన్.
0: డూ నాట్ బ్రూడ్ ఓవర్ ఫర్ ది ఫ్యూచర్.
1: డోంట్ బ్రూడ్ ఓవర్ ది ఫ్యూచర్.
0: లివ్ ఇన్ ది ప్రెజెంట్.
1: లివ్ ఇన్ ద ప్రెజెంట్.
0: ఈ ప్రెజెంట్ చాలా మనకు అవసరము.
1: దిస్ ప్రెజెంట్ ఈజ్ ఎసెన్షియల్.
0: ఈ ప్రెజెంట్ కూడా ఆర్డినరీ ప్రెజెంట్ కాదు, ఆమ్ని ప్రెజెంట్.
1: దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్, ఇట్స్ ఆమ్ని ప్రెజెంట్.
0: ఎట్లా? పాస్ట్ రిజల్ట్స్ ప్రెజెంట్ లో ఉంది.
1: The results of the past are in the
0: future. Results in present lo undi.
1: Future results also.
0: పూర్వమేసినటువంటి విత్తనమే ఇప్పుడు చెట్టయింది.
1: The seed sown earlier
0: is యొక్క సీడే ముందుకు రాబోతుంది.
1: And it will be tomorrow.
0: రెండు present లో ఉంది. Present ని భద్రంగా తీసుకోవాలి.
1: So past and future lie in the present. Take care of it.
0: Present ని ఈనాడు మర్చిపోతున్నారు.
1: Parents have forgotten.
0: జరిగిన దాన్ని చింతిస్తున్నారు.
1: They bother with the past.
0: రాబోయే దానికి ఆశిస్తున్నారు.
1: And they are expecting in the future.
0: ఈ వర్తమానాన్ని విస్మరిస్తున్నారు.
1: They are forgetting the present.
0: అందువల్లనే సర్వ దుఃఖములకు మూల కారణమే.
1: Therefore it leads to all sorts of misery.
0: అది నీవు అనుకోలేవు.
1: They are not prosperous.
0: ఇది నీవు తెలుసుకోలేవు. ఉన్నదాన్ని అనుభవించలేవు.
1: They don't experience the present.
0: ఏమైపోతుంది అది అప్పుడు?
1: Then what will happen?
0: తిత్తి బోడి నెత్తి బోడి తిరుపతి పోనక్కర్లేదు అన్నాడు. అది బోడి ఇది బోడి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: You lose both. What is the fun of having it?
0: కనుకని వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకోండి.
1: సో థింక్ ఆఫ్ ది ప్రెసెంట్.
0: వర్తమానాన్ని సక్రమంగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
1: డూ యువర్ డ్యూటీ ఇన్ ద ప్రెసెంట్.
0: దాని రిజల్ట్ తప్పక మనకు లభిస్తుంది.
1: దెన్ యూ సడన్లీ గెట్
0: స్టే ఫలి.
1: అవుట్ ఆఫ్ హార్డ్ వర్క్ యూ గెట్ ది
0: ప్రాపర్ పనిచేస్తే దానికి తగినటువంటి రియాక్షన్ రాకుండా ఉండదు.
1: ఇఫ్ యూ వర్క్ వెల్ యూ గెట్ ది ప్రాపర్ రియాక్షన్.
0: ప్రపంచమంతా కూడా ఒక అద్దం వంటిదే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ మిర్రర్.
0: నీవు ఏది చేస్తే దాని యొక్క ఫలితాన్ని నీవు తప్పక నీవు రేపు అనుభవిస్తావు.
1: వాట్ ఎవర్ యూ డూ యూ విల్ ఎక్స్పీరియన్స్ ది కాన్సిక్వెన్స్.
0: 10 సంవత్సరాలకైనా అనుభవిస్తావు.
1: టుమారో ఆర్ అట్లీస్ట్ 10 ఇయర్స్
0: తర్వాత ఇంకా 50 సంవత్సరాలకైనా అనుభవిస్తావు.
1: ఆర్ 50 ఇయర్స్
0: తర్వాత. తప్పినది కాదు.
1: యూ కెనాట్ ఎస్కేప్.
0: కనుకనే బీ గుడ్ సీ గుడ్ అండ్ డూ గుడ్.
1: సో బీ గుడ్ సీ గుడ్ అండ్ డూ గుడ్.
0: ఒక అద్దం ముందు పోయి నిల్చుకో.
1: Stand in front of mirror.
0: ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేయి.
1: డూ నమస్కార్.
0: ఆ ప్రతిబింబం ఆ నమస్కారం నీకే వెనుకొస్తుంది.
1: రిఫ్లెక్షన్ విల్ రిటర్న్ యువర్ నమస్కార్.
0: ఆ యొక్క అడ్డం ముందు పోయి దానిని బాగా దండించు.
1: యూ ట్రై టు పనిష్.
0: అది నేను దండిస్తుండాలి.
1: ఇట్ ఆల్సో పనిష్ ఇన్ టర్న్.
0: చూసారా, నీవు ఏమి చేస్తావో దాని యొక్క ప్రతిబింబం దాని యొక్క రియాక్షన్ మనకు వస్తుంటుంది.
1: వాట్ ఎవర్ యూ డూ ది రియాక్షన్.
0: ఒక కొండ దగ్గరికి పోయి నిల్చుకో.
1: యూ స్టాండ్ దేర్.
0: ఓ అను. అది కూడా ఓ అని అంటుంది.
1: నియర్ ద హిల్ యూ సే ఓ. యూ గెట్ ది కాల్.
0: అది రీసౌండ్.
1: దట్ ఇస్ ది రీసౌండ్.
0: ఇంకా రిఫ్లెక్షన్.
1: దెన్ రిఫ్లెక్షన్.
0: ఫోటోగ్రాఫర్ ఒక స్విచ్ వేస్తాడు.
1: ఫోటోగ్రాఫర్ విల్ పుట్ ఆన్ ద స్విచ్.
0: ఈ స్విచ్ వేసినప్పుడు వైట్ గా వస్తుంది ప్రకాశము.
1: అండ్ దర్ బి వైట్ లైట్.
0: తక్షణమే డార్క్ అయిపోతుంది.
1: దట్ విల్ ఫాలోడ్ బై పిచ్ డార్క్నెస్.
0: కనుక రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: Therefore reaction, resound and reflection.
0: ఇది ప్రపంచం యొక్క ప్రకృతి యొక్క తత్వం. ఇది లా ఆఫ్ నేచర్.
1: దిస్ ది లా ఆఫ్ నేచర్.
0: ఈ లా ఆఫ్ నేచర్ ను మనం అనుసరించే తీరాలి.
1: వీఆర్ బౌండ్ టు ఫాలో ద లా ఆఫ్ నేచర్.
0: దీనిని అనుసరించకపోతే ఇక వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్కేప్.
0: కనుక అద్దమే ఈ ప్రకృతి.
1: దిస్ వరల్డ్ ఇస్ మిర్రర్.
0: నీవే రియాలిటీ.
1: యువర్ ద రియాలిటీ.
0: జీవతత్వమే రిఫ్లెక్షన్.
1: అండ్ యువర్
0: నీ జీవితంలో ఏం చేస్తున్నావో ఆ ప్రకృతి అనేటువంటి అద్దంలో నీకు అన్ని ప్రతిబింబిస్తున్నాయి.
1: వాట్ ఎవర్ యూ డూ ది కాన్సిక్వెన్స్ కమ్ బ్యాక్.
0: పిల్లలకు చక్కగా చెప్పాలి.
1: దిస్ హ్యాస్ టు బి టాక్ట్.
0: నాయన తెలుసో తెలియకో నీవు పొరపాటులో పడిపోతున్నావు.
1: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ
0: పాపాలు చేస్తున్నావు.
1: యూ కమిట్ సిన్.
0: పాపాలు తలుస్తున్నావు.
1: యూ థింక్ సో.
0: కానీ రేపటికి ఇవి తప్పినవి కాదు.
1: బట్ యూ కెనాట్ ఎస్కేప్.
0: నీవు చేయకూడదు అని గట్టిగా మందలించాలి.
1: అండ్ టెల్ దెమ్ దట్ దే షుడ్ నాట్ డూ.
0: దురదృష్టవశాత్తు ఈనాడు ఇంటిలో అమ్మలో నాన్నలు దండించడం లేదు. టీచర్స్ దండించకూడదు. టీచర్స్ ఏమైనా దండించినా ఆనాడు స్ట్రైక్.
1: అన్ఫార్చునేట్లీ పేరెంట్స్ డోంట్ పనిష్ ది చిల్డ్రన్. టీచర్స్
0: ఎట్లా బాగుపడతారు?
1: వెల్ హౌ డూ ఎక్స్పెక్ట్ ది చిల్డ్రన్ టు
0: చదువు అంటే ఏమిటి? శిక్షణ అనేటువంటిది పేరు.
1: ఎడ్యుకేషన్ మీన్స్
0: శిక్షించాలి.
1: దే మస్ట్ బి పనిష్డ్.
0: అది నిజమైనటువంటి గురుకులంలో అనుభవించినటువంటి యొక్క చర్యలు.
1: దాట్ ఈస్ ద ట్రైనింగ్ ఇన్ గురుకులం.
0: కనుకనే ఆనాటి వారు ఈనాటి వరకు కూడాను పవిత్రమైన హృదయులైపోయి ప్రకాశిస్తున్నారు దేదీప్యమానంగా.
1: Therefore those people are still shining today.
0: కనుక మనము తప్పక పిల్లలకు బోధించాలి.
1: We must teach children.
0: పూర్వము మదాలస.
1: Earlier మదాలస.
0: ఆమె పిల్లలకు ఏమని బోధించేది?
1: What is that she taught to children?
0: చాలా పవిత్రమైనటువంటి భావాలు బోధించేది.
1: She taught sacred thoughts.
0: శుద్ధేసి బుద్ధేసి నిరంజనోసి. ఓ బిడ్డ, నీవు పరిశుద్ధమైనటువంటి వాడు. నీవు మహాబుద్ధిమంతుడవు. నీవు నిరంజనుడవు.
1: ఇట్ సెడ్ ఓ చైల్డ్, యు ఆర్ సీక్రెట్ వన్. యు ఆర్ ఫార్మ్ ది ఎటర్నల్ బ్లెస్.
0: సంసార మాయా పరివర్జితేసి ఈ సంసారం అనేటువంటి ఈ ప్రపంచం ఇది వర్జించు, త్యజించు.
1: డ్రాప్ దిస్ ఫ్యామిలీ లైఫ్ విచ్ ఇస్ ఎ డెల్యూషన్.
0: సంసార స్వప్న త్యజ మోహ నిద్ర. ఈ సంసారం అనేటువంటిది ఒక స్వప్నము.
1: ఫ్యామిలీ లైఫ్ ఇస్ ఎ డ్రీమ్.
0: త్యజ మోహ నిద్ర. ఇది ఎట్లా వస్తుంది ఈ స్వప్నము?
1: హౌ డు యూ డ్రీమ్?
0: నిద్రపోతేనే స్వప్నం వస్తుంది.
1: When you sleep, you dream.
0: నిద్రపోకపోతే స్వప్నమే లేదు.
1: If you don't sleep, there is no dream.
0: కాబట్టి స్వప్నానికి ఏది కారణము?
1: So what is the responsibility?
0: కళలకు ఏమి కారణము?
1: What is responsibility?
0: ఈ విధంగా ప్రశ్నలు ఎవరైనా వేసినప్పుడు కొన్ని కొంతమంది డాక్టర్లు చెప్తారు, నీవు తిన్నింది జీర్ణం కాకపోతే స్వప్నంగా వస్తుంది, లేకపోతే ఎప్పుడో తలచిని ఉంటే స్వప్నంలో వస్తాయి. ఈ విధంగా అనేక రకమైనటువంటి కారణాలు చెప్తారు.
1: Doctors say, why do you dream? They say that the food is not digested properly. You dream.
0: Dream karanam nidrane.
1: None of these, the reason for dreaming.
0: Nidrane ekapothe manaku dream e raadu.
1: When you don't sleep, you don't dream.
0: Samsara. Ee samsaram anetundi swapnam. Tyaja moha nidra.
1: The family is a dream.
0: Madalasa vakyam.
1: It's the word of Madalasa.
0: Vachaspati. నాయనా, నీవు ఎంత పరిశుద్ధుడవు, నిత్యుడవు, శుద్ధులవు, పరంజ్యోతివి, ఇలాంటి మాటలకి ఆ పిల్లవాళ్లను ఉయ్యాల్లో వేసి తూల్చేటువంటి వాళ్ళు.
1: షీ యూజ్డ్ టు లే డౌన్ ద చైల్డ్ ఇన్ ద క్రేడిల్ టెలింగ్ యు ఆర్ ద ప్యూర్ అన్స్టడీడ్ వన్.
0: ఓంకారమని ఏటి ఒక తొట్లలోను.
1: ఇట్ ఇస్ ద క్రేడిల్ ఆఫ్ ఓంకార.
0: తత్వమసి అని ఏటి పరుపుతా పరచి.
1: విత్ ది బెడ్ ఆఫ్ తత్వమసి.
0: ఎరుకనే బాలుణ్ణి ఏమనక ఉలచి.
1: కీపింగ్ దట్ బాయ్ ఇన్ అవేర్నెస్.
0: ఏడు జగముల వారు ఏకమై ఊచ.
1: విత్ ది పీపుల్ ఆఫ్ ద ఆల్ వరల్డ్.
0: జో అని గుప్పేదాయవ.
1: దే గో ఆన్ సింగింగ్ ద లలబీ.
0: ఈనాటి తల్లిదండ్రులు ఆ విధంగా జోల పాడటం లేదు.
1: పేరెంట్స్ డోంట్ సింగ్ సచ్ లలబీ.
0: మా పిల్లవాడు మంచి పెద్దగా చదవాలి.
1: My son should be highly educated.
0: Dandiga varakattam icchetuvanti attagarullu chikkali.
1: He should have very high amount of dowry.
0: Videshaluku pampali.
1: He should go abroad.
0: Ivai prashtunni gavinchali. Inaati korikalu inaati tallulaku.
1: These are the desires of mothers today.
0: Idantha kudunu emi gauravam anukuntunnaru veeru.
1: What sort of respect is that?
0: తన కొడుకును తాను అమ్ముకుంటున్నారు ఈ తల్లిదండ్రులు.
1: ది పేరెంట్స్ ఆర్ సెల్లింగ్ దేర్ సన్.
0: నీ లక్షలు ఇస్తే కానీ నా కొడుకు నీ బిడ్డను పెళ్లి చేసుకోడు అని ఒక ప్రతిజ్ఞ.
1: అన్లెస్ యూ పే సో మెనీ లాక్స్ ఐ విల్ నాట్ గెట్ మై సన్ మ్యారీడ్.
0: తల్లిదండ్రులు బిడ్డను తెచ్చి కన్యాదానం ఇచ్చేటువంటి వారు.
1: ది పేరెంట్స్ విల్ బ్రింగ్ దేర్ డాటర్ అండ్ ఆఫర్.
0: ధర్మేచ అర్థేచ కామేచ నాతి చేస్తవ్యం అని ప్రామిస్ చేసేటువంటి వారు.
1: ది ఆల్సో మేక్ ప్రామిసెస్.
0: ధర్మేచ అర్థేచ కామేచ
1: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ రైచియస్నెస్, ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ వెల్త్ అండ్
0: అప్పుడు ఆదరణను ప్రామిస్ చేసేటువంటి వాడు నాత చర్తవ్యం నేను తప్పక చూసుకుంటాను.
1: ద బ్రైడ్ గ్రూమ్ ఆల్సో మేక్ సచ్ ప్రామిసెస్.
0: కన్యనే దానం చేస్తున్నాడు. ఇన్ని సంవత్సరములు 15, 18, 20 సంవత్సరములు పెంచి ఆ బిడ్డను తెచ్చి ఈ పిల్లవాడికి దానం చేశారు.
1: హ్యావింగ్ బ్రాట్ అప్ ది డాటర్ 15, 16 ఇయర్స్ ద డాటర్ ఈస్ ఆల్.
0: అందువల్లనే ఆమె అర్ధాంగిగా మారిపోయింది.
1: So she becomes our
0: grandmother. అందువల్లనే ఆమె గృహలక్ష్మిగా తీర్చిదిద్దారు.
1: సో షీస్ గృహలక్ష్మి.
0: ఆమె పవిత్రమైనటువంటి యొక్క ఆ ఇల్లాలుగా మారిపోయింది.
1: షీ ఆల్సో షీస్ సీక్రెట్ ఇల్లాలు.
0: ఈనాడు ఈనాటి విద్యావంతులంతా కూడా మొట్టమొదట డిగ్రీ అయిన తక్షణమే ఏ మెడికల్ కాలేజ్కు ఏ ఇంజనీర్ కాలేజ్కో పోవాలి.
1: The educated people today, they want to go to medical college.
0: తల్లిదండ్రులు ఏడ్పించి అప్పులో సప్పులో చేసి ఆ యొక్క సుంకం చెల్లించి సీటును తెప్పించుకుంటారు.
1: పేరెంట్స్ మేక్ లోన్స్ అండ్ పే ద డొనేషన్స్.
0: డబ్బులు వరకట్నం రావాలి.
1: అండ్ దెన్ దే షుడ్ గెట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డౌరీ.
0: మెడికల్ చదివితే 10 లక్షలు.
1: అండ్ యూ విల్ గెట్ 10 లక్షస్.
0: ఇంజనీరింగ్ చదివితే 5 లక్షలు.
1: ఇంజనీర్ 5 లక్షస్.
0: వ్యాపారంగా తయారైపోయింది.
1: అండ్ దట్ హస్ బికమ్ బిజినెస్.
0: కనుక తల్లిదండ్రులు తమ కుమారుణ్ణి అమ్ముకుంటున్నారు.
1: So parents are selling their son.
0: అమ్ముకున్నప్పుడు భార్యకు వీడు స్లేవ్ కానీ వీడు యజమానుడు కాదు.
1: When the son is sold, he is a slave to the master.
0: ఎంత చెప్పుకుంటావు నీ సిగ్గు లేకుండా.
1: He receives money shamelessly.
0: అమ్మాయికి అమ్మడబోయావు నీవు.
1: You got yourself sold to a girl.
0: కనుక విద్యార్థులారా మీరు చక్కగా గుర్తించుకోవాలి.
1: So students, you should understand clearly.
0: దొరకట్టంలో మీరు ఏమాత్రం కూడా ప్రవేశించకండి.
1: Don't accept any dowry.
0: నోరు తెరిచి కూడా అడగకూడదు.
1: Don't ask openly.
0: ఒకవేళ వారి తల్లిదండ్రులు వారి బిడ్డకిస్తే ఇచ్చుకోని తప్పులేదు.
1: దే మేక్ యూ టు దేర్ డాటర్.
0: కొంతమంది కిరాతకులైనటువంటి విద్యార్థులు కూడా తయారవుతున్నారు.
1: దే ఆర్ ఆల్సో క్రూయల్ స్టూడెంట్స్ నౌ.
0: ఇంత డబ్బు అని వారు ఇస్తామని ఒప్పుకుంటారు.
1: They say that they'll specific
0: amount. If they are short of
1: 1 or 2 thousand, they just retreat like a cupboard.
0: విద్య యొక్క లక్షణమా?
1: ఇస్ ద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: 20 సంవత్సరాలు పెరిగి పెంచి అన్ని విధాలు ఇచ్చేసి కన్న తల్లిదండ్రులను తోడుబుట్టును సర్వమును వదిలిపెట్టి కొత్త వాడైనటువంటి నీ వెంట నమ్మి నిన్ను వస్తుంటే నీ ఆమెకు ద్రోహం చేయటమా?
1: హావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్ హావింగ్ బ్రాట్ అప్ టిల్ 20 ఇయర్స్ హీ ఫాలోస్ ఎ న్యూ మ్యాన్ హూమ్ హీ నెవర్ లెఫ్ట్ లీవింగ్ ద పేరెంట్స్ అండ్
0: తల్లిదండ్రులను వదలి అక్క చెల్లెండ్రులు వదలి అన్న తమ్ముళ్ళు వదలి కొత్త వాడైనటువంటి వ్యక్తితో ఆమె నమ్మి వస్తుంటున్నప్పుడు ఆమెను ఎన్ని విధాలు నీవు సంరక్షించాలి? ఎన్ని విధాలు ఆమెను సంతోష పెట్టాలి? విద్యార్థులు మగవారు మరింత ఏడిపిస్తున్నారు ఆడపిల్లలు.
1: స్టూడెంట్స్ మెన్ ఇన్ పర్టికులర్ దే ఆర్ మేకింగ్ ఎ లైఫ్
0: ధనమంతమో అప్పుడు పుట్టింటికి పంపిస్తుంటారు.
1: దే సెండ్ దేర్ మదర్స్
0: తీసుకుంటారా? వీడు పెద్ద బెగ్గర్.
1: హీస్ ఎ బిగ్ బెగ్గర్.
0: ఇలాంటివి ఏమాత్రం కూడా మన విద్యార్థులు ప్రవేశించకూడదు.
1: అవర్ స్టూడెంట్స్ షుడ్ నాట్ హ్యావ్ సచ్.
0: ఇలాంటివంతా కూడా అధ్యాపకులు ఈ చిన్న వయసు నుంచే పిల్లలకు బోధించాలి.
1: టీచర్స్ షుడ్ టీచ్ సచ్ థింగ్స్ రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్.
0: ధనము ప్రధానం కాదు.
1: మనీ ఇస్ నాట్ ఇంపార్టెంట్.
0: గుణము ప్రధానము.
1: క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుక నీవు ధనంతో గుణాన్ని కొనుక్కోవద్దు.
1: యూ కెనాట్ బై క్యారెక్టర్ విత్ మనీ.
0: అందువల్లనే సత్యభామ చేసింది.
1: సో సత్యభామ అంటే
0: ఏమిటి?
1: వాట్?
0: ధనముతో కృష్ణుని కొనుక్కుంటే ఆ కృష్ణుడు తన దగ్గరనే ఉంటాడు అని చెప్పని ఆ సత్యభామ అనేక ప్లాన్లు వేసింది.
1: సత్యభామ ప్లాన్ ఇన్ డిఫరెంట్ వేస్ దట్ షీ కెన్ హై
0: క్రికెట్ ఉంటుండాలి. శమంతకమణి
1: కావాల్సినంత
0: ధనమంతా ఉంటుండాలి. నాకేం భయం లేదు, కృష్ణుని తప్పక నేను తీసుకుంటానని తెచ్చిన ధనమంతా ఇచ్చింది.
1: ఐఎమ్ ఫియర్లెస్, ఐ కెన్ బై కృష్ణ.
0: కించిత్ అయినా కూడాను కృష్ణుడు కదలలేదు.
1: But Krishna didn't move even a
0: breath. భగవంతుడు ధనానికి లొంగుతాడా?
1: Do you think God will submit to money?
0: ఎప్పటికీ లొంగడనేటువంటి సత్యాన్ని ఈ సత్యభామ లోకానికి చాటింది.
1: ఇది సత్యభామ టు ద వరల్డ్ దట్ గాడ్ కెనాట్ బి
0: పట్టేటప్పుడు ఇది ఏమైపోయింది?
1: లేటర్ వాట్ హ్యాపెండ్?
0: రుక్మిణి వచ్చింది తులసి పూజ చేసుకుంటూ.
1: దేర్ కేమ్ రుక్మిణి హూ తులసి
0: దళాన్ని చేతిలో పట్టుకుంది.
1: షీ టుక్ వన్ లీఫ్ ఆఫ్ తులసి.
0: వచ్చింది.
1: షీ కేమ్.
0: నారద, కృష్ణ రూపమునకు కృష్ణ నామే సరి అయిన తూకము అనింది.
1: షీ సెడ్ నారద, ద నేమ్ ఆఫ్ కృష్ణ balance is the form of krishna.
0: Naamu roopani choopistundi.
1: The name will show the form.
0: Roopamu naamani smaristundi.
1: The form will change.
0: Sariyainatundi sattukam ade okkate roopaniki naamamu naamamuku roopamu.
1: Both will balance exactly the name and form.
0: Karaka krishna anindi paapa rukmini.
1: So rukmini said krishna.
0: బ్రహ్మమానస పుత్రుడు, ఆయన చక్కని చదువులు చదివినటువంటి వాడు నారదుడు.
1: నారద బ్రింగ్ బ్రహ్మమానస పుత్ర హైలీ ఎడ్యుకేటెడ్.
0: అతను అందరినీ మోసం చేయగలడు, కానీ తన్నెవరు మోసం చేయడానికి వీలు కాదు.
1: హీ కెన్ డిసీవ్ ఎవ్రీబడి బట్ హీ కెనాట్ బి డిసీవ్డ్.
0: అమ్మ, సాకార కృష్ణునికి నిరాకార నామం చెప్తే నాకేం ఆదాయం?
1: షీ సెడ్ Krishna is here in form. If you tell the name without form, what is the problem?
0: సాకారంగా ఏదైనా దానికి తగినటువంటి విలువ ఇవ్వాలి.
1: Therefore, you should attach the value appropriate to the form.
0: తులసి దళం తీసుకుంది రుక్మిణి.
1: Then she picked up the leaf of tulsi.
0: పత్రము,
1: the leaf.
0: పుత్రము, పుష్పము.
1: Flower.
0: ఫలము,
1: fruit.
0: తోయము,
1: water.
0: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమేని నీవు ఈ తులసి దళమునకు తూగుదూగాక.
1: గాడ్, ఇఫ్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద వన్ విత్ ఆల్ డివోషన్ అండ్ ఆఫర్స్ యూ ద లీఫ్ ఆర్ ద ఫ్లవర్ ద ఫ్రూట్ ఆర్ వాటర్.
0: పత్రం అంటే ఏమిటి?
1: వాట్ ఈజ్ లీఫ్?
0: దేహమే పత్రం.
1: ద బాడీ ఈజ్ లీఫ్.
0: పుష్పం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ఫ్లవర్?
0: హృదయమే పుష్పము.
1: హార్ట్ ఈజ్ ద ఫ్లవర్.
0: ఫలమనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ఫ్రూట్?
0: మనస్సే ఫలము.
1: మైండ్ ఈజ్ ద ఫ్రూట్.
0: తోయమనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ వాటర్?
0: ట్యాప్ వాటర్ కాదు, రివర్ వాటర్ కాదు, ఆనంద బాష్పమే తోయము.
1: ఇస్ నాట్ ది ట్యాప్ వాటర్, ఇస్ నాట్ ది రివర్ వాటర్.
0: చూస్తావు కృష్ణ అని కృష్ణ అని ఆ తులసి దళం వేసింది.
1: With all these things, she said, Krishna.
0: Krishna అనేటువంటి నామం కృష్ణునికి సరియైన తూకం వచ్చింది.
1: The name of Krishna is exact.
0: ఈ తులసి దళం ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది.
1: అండ్ దిస్ తులసి దళ, ది లీఫ్ ఆఫ్ తులసి ఇస్ ఎక్స్ట్రా వెయిట్.
0: ఆ విధంగా భగవంతుడు ఈ విధమైనటువంటి భక్తికి తూగుతాడే తప్ప ధనమునకు తూగడు.
1: గాడ్ వుడ్ మ్యాచ్ ది డివోషన్, నథింగ్ ఎల్స్.
0: కనుక నీ హృదయాన్ని పవిత్రంగా పెట్టుకో.
1: మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్
0: సరి అయినటువంటి ప్రేమతో నింపుకో.
1: ఫిల్ ఇట్ అప్ విత్ లవ్.
0: ఈ నింపుకున్న ప్రేమను 10 మందికి పంచు.
1: షేర్ దట్ లవ్ విత్ ఎవ్రీబాడీ.
0: నీవు ఆనందించు.
1: యు బి హ్యాపీ.
0: ఇతరులకు ఆనందం.
1: మేక్ అదర్స్ హ్యాపీ.
0: ఇది నీ యొక్క కర్తవ్యం.
1: దట్ యువర్ డ్యూటీ.
0: కేవలం నీవు ఆనందం కావాలి కావాలి అందరి ఆనందాన్ని నువ్వు మాత్రం కోరి నీవు ఇతరులకు ఆనందం ఇవ్వకపోతే ఇది వన్ వే ట్రాఫిక్ అయిపోతుంది. భక్తి వన్ వే ట్రాఫిక్ కాదు. గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్.
1: ఇఫ్ యూ డ్రా హ్యాపీనెస్ ఫ్రమ్ ఎవ్రీబడి అండ్ డోంట్ షేర్, ఇట్ ఇస్ ఓన్లీ వన్ వే ట్రాఫిక్. ఇట్ ఇస్ గివ్ అండ్ టేక్.
0: ఇది ఇచ్చుకోవాలి, పుచ్చుకోవాలి.
1: యూ షుడ్ గివ్ అండ్ రిసీవ్.
0: నీ డబ్బుని నీవు బ్యాంకులో పెట్టినప్పటికీ,
1: ఈవెన్ ఇఫ్ యూ డిపాజిట్ యువర్ మనీ,
0: చెక్ పైన చివరాలు రాసి ఇచ్చినప్పుడే నీ డబ్బు నీకు ఇస్తాడు. ఆ చెక్ ఇవ్వకుండా నీ డబ్బు కూడా నీకు ఇవ్వడు.
1: When you sign and give the check, then you will draw the money without signature. If you go to the
0: shop,
1: if you go to the shop,
0: 10 rupees vaani mokhalu kodte oka handkerchief nee mokhalu kodtadu.
1: If you pay 10 rupees, you will receive handkerchief.
0: Edo okati teeskoni inko dani andistuntadu.
1: He receives and gives something.
0: Kalpane bhagavantudu kudunu ante.
1: God is also like that.
0: ఏదో ఒక ఆనంద బాష్పమైన అతనికి అందించినప్పుడు తప్పక అనంతమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంటాడు.
1: ఇఫ్ యూ ఆఫర్ టియర్స్ ఆఫ్ జాయ్, ఇచ్చాడు
0: చిటికి అటుకులు ఇచ్చాడు,
1: కుచీలా గేవ్ బీటంతా
0: అందించాడు,
1: ఏమిచ్చింది
0: తులసి దళాన్ని ఇచ్చింది,
1: వశమైపోయాడు. అండ్ కృష్ణ సబ్మిటెడ్ హింసెల్ఫ్.
0: కనుక భగవంతునికి ఇచ్చేటువంటిది ఏదో ఒకటి ప్రేమతత్వాన్ని ఇవ్వాలి, ప్రేమతత్వాన్ని పుచ్చుకోవాలి.
1: వీ షుడ్ ఆఫర్ లవ్ టు గాడ్ అండ్ రిసీవ్.
0: భగవంతునికి ఏది అక్కర్లేదు.
1: గాడ్ డజంట్ నీడ్ ఎనీథింగ్.
0: దేనిని ఆశించడు.
1: హి డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: కానీ ఒక్కటి మాత్రం ప్రేమ.
1: బట్ వన్ లవ్.
0: ఆ ప్రేమ కూడా నీ యొక్క ప్రాపర్టీ కాదు.
1: లవ్ ఈజ్ నాట్ యువర్ ప్రాపర్టీ.
0: అది భగవంతుని ప్రాపర్టీ. లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
1: Love is God's property. Love is God.
0: పిల్లలకు చెప్పాలి మీరు. టీచర్స్,
1: టీచర్స్ షుడ్ టీచ్ చిల్డ్రన్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
0: ఫిల్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: టు గాడ్.
1: దట్స్ ది వే టు గాడ్.
0: ఈ విధంగా పిల్లలకు చెప్పాలి.
1: యూ షుడ్ టీచ్ లవ్.
0: ప్రేమతో ఉండాలి కానీ పిల్లల్లో పిల్లలకు పోకాటం రాకూడదు.
1: చిల్డ్రన్ షుడ్ నాట్ ఫైట్ అమంగ్
0: పిల్లల్లో పిల్లలు ఏమాత్రం ఒకరికొకరు ద్వేషాన్ని పెంచుకోకూడదు.
1: దే షుడ్ నాట్ హేట్.
0: ఆ విధమైనటువంటి పవిత్రమైన, ప్రశాంతమైన, దివ్యమైన, నవ్యమైనటువంటి భావాలను పిల్లలు హృదయాలకు అందించాలి.
1: యూ షుడ్ పాస్ ఆన్ ద సీక్రెట్ డివైన్ నోవెల్ న్యూ ఫీలింగ్స్ టు చిల్డ్రన్.
0: కానీ అందించేటువంటి మీరు కూడాను ఆచరించాలి.
1: బట్ యూ ద టీచర్స్ హూ టీచ్ మస్ట్ ఆల్సో
0: ప్రాక్టీస్. మీరు ఆచరించకుండా వారికి అందిస్తూ ఉంటే ఈ కాలం పిల్లలు చాలా క్లెవర్ పిల్లలు.
1: ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ అండ్ టీచ్, మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ వెరీ క్లెవర్.
0: బ్రదర్, ఆ టీచర్ మనకు చెప్తుందా తాను చేయటం లేదని ఇప్పుడు చెప్పేస్తాడు.
1: ద స్టూడెంట్స్ విల్ టాక్ అవర్ బ్రదర్, ద టీచర్ ఇస్ టీచింగ్ బట్ నాట్ ప్రాక్టీసింగ్.
0: కనుక పిల్లలను ఇలాంటి భావాలు ఏమొచ్చినప్పటికీ నీ టీచింగ్స్ ప్రయోజనం ఉండదు.
1: When there are such feelings among children, there is no use of teaching.
0: ఏ బుకిష్ నాలెడ్జ్ గా నే మారిపోతుంది.
1: It all becomes bookish knowledge.
0: ఆ పిల్లలకు అది సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా వస్తుంది.
1: And children will have superficial
0: knowledge రావాలి.
1: But they should have practical knowledge.
0: అలాంటి సమయం లోపల అధ్యాపకులు పిల్లలకు ఏమి చెప్తున్నారో అవి తప్పక మీరు పాటించాలి.
1: Under these circumstances, teachers should practice what they teach.
0: ఏ మాత్రం పోట్లాడకూడదని చెప్తూ టీచర్స్ పోట్లాడుతుంటే పిల్లలు ఏం చేస్తారు?
1: If they tell students that they should not fight, but if they fight among them, what they do?
0: సిగరెట్ తాగుతూ అరే సిగరెట్ తాగకూడదా చాలా చెడ్డది ఏంటంటే వాడేమంటాడు ఇప్పుడు తెలివి తెలియటం పిల్లలు చెడ్డదని తెలిసి నీవే తాగుతుంటే నేను తాగితే తప్పేమి అంటాడు.
1: ఇఫ్ ఎ టీచర్ టెల్ స్టూడెంట్స్ డోంట్ స్మోక్, స్మోకింగ్ ఇస్ ఎ బ్యాడ్ హ్యాబిట్, ఇంటెలిజెంట్ స్టూడెంట్ విల్ క్వశ్చన్.
0: చెడిపోవడానికి మూల కారణాలు ఇవే.
1: These are main things that are responsible for the students.
0: పిల్లలు ఏదైనా పిచ్చి పిచ్చి గ్రంథాలు చదువుతూ ఉంటే
1: when students read all trivial
0: things, పిల్లలకు తాము చెప్పరు.
1: They don't tell their own.
0: పబ్లిక్ మీటింగ్ లో పోయి మాత్రం పిల్లలకు ఈ చెడ్డ బుక్కులంతా అందించకూడదు, పిల్లలు చాలా పాడైపోతున్నారు, వాళ్ళ క్యారెక్టర్ లేకుండా పోతున్నది అని పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు.
1: బట్ ఇన్ పబ్లిక్ దే గివ్ హై సౌండింగ్ లెక్చర్స్.
0: మొట్టమొదటి ఇల్లు గెలిచి అచ్చగెలుచు.
1: ఫస్ట్ యూ కరెక్ట్ యువర్ హౌస్.
0: నీ ఇంట్లో నీ పిల్లలు చక్క చేసుకో.
1: యూ రెక్టిఫై యువర్
0: చిల్డ్రన్. తర్వాత తెలుగు చెప్పడానికి అధికారం వస్తుంది.
1: దెన్ యూ హావ్ అథారిటీ టు టెల్ అదర్స్.
0: ఈ విధంగా మన ఇంట్లో మనం పిల్లల్ని మనం చక్క చేసుకోవాలి.
1: ఫస్ట్ వీ షుడ్ కరెక్ట్ అవర్ చిల్డ్రన్ అట్ హోమ్.
0: పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారు.
1: స్టూడెంట్స్ షుడ్ బి హైలీ క్యాప్.
0: మంచి వాళ్ళ బుద్ధి అతి షార్ప్ గా ఉంటుంటారు.
1: దేర్ మైండ్స్ ఆర్ వెరీ షార్ప్.
0: చాలా గొప్ప నాలెడ్జ్ ఉంటుండాలి.
1: దే హావ్ గాట్ వెరీ బిగ్ నాలెడ్జ్.
0: అయితే ఆ నాలెడ్జ్ ఏమైపోతుంది? మిస్యూజ్ చేస్తున్నారు.
1: దే ఆర్ మిస్యూజింగ్ దేర్ నాలెడ్జ్.
0: నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళే లేరు.
1: దే ఆర్ నన్ విదౌట్
0: నాలెడ్జ్. కనుక వేదాంతంలో నాలుగు స్టెప్స్ పెట్టారు.
1: సో ఇన్ వేదాంత దేర్ ఆర్ ఫోర్ స్టెప్స్.
0: ఫస్ట్ స్టెప్ నాలెడ్జ్.
1: ఫస్ట్ స్టెప్ నాలెడ్జ్.
0: సెకండ్ స్టెప్ స్కిల్.
1: సెకండ్ స్టెప్ స్కిల్.
0: థర్డ్ స్టెప్ బ్యాలెన్స్.
1: థర్డ్ స్టెప్ బ్యాలెన్స్.
0: ఫోర్త్ స్టెప్ ఇన్సైట్.
1: Fourth step, insight.
0: మొట్టమొదటి నాలెడ్జ్,
1: ద ఫస్ట్ నాలెడ్జ్
0: ఇది ఉంది. ఈ నాలెడ్జ్ ని స్కిల్ చేయి, బ్యాలెన్స్ సక్రమంగా వస్తుంది.
1: వెన్ వన్ స్కిల్స్ ద నాలెడ్జ్, దేర్ విల్ బి పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి పిల్లలంతా తమ నాలెడ్జ్ ని స్కిల్ చేస్తున్నారు, స్కిల్ చేయటం లేదు.
1: అన్ఫార్చునేట్లీ స్టూడెంట్స్ ఆర్ నాట్ స్కిల్లింగ్ దర్ నాలెడ్జ్, బట్ దే ఆర్ కిల్లింగ్ దర్ నాలెడ్జ్.
0: బ్యాడ్ లుక్, బ్యాడ్ ఇయర్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్, బ్యాడ్ థింగ్స్, ఇవి చేస్తున్నా అదే కిల్ అయిపోతుంది.
1: వాట్ ఈస్ దిస్ కిల్లింగ్? బ్యాడ్ లుక్స్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ హియరింగ్, బ్యాడ్ యాక్షన్.
0: తను నాలెడ్జ్ ఎంత పాడు చేసుకుంటున్నారు.
1: ఇస్ స్పాయిలింగ్ ఇన్ ఎవ్రీవే.
0: కనుకనే బ్యాలెన్స్ తప్పవుతుంది అది.
1: దేర్ఫోర్ బ్యాలెన్స్
0: బ్యాలెన్స్ ఎప్పుడు తప్పవుతుంది అని ఒక లైఫ్ లో ఒక పెద్ద యాక్సిడెంట్ అనగా చాలా కష్టంలో గురి అయిపోతాడు.
1: అండ్ బ్యాలెన్స్ ఇస్ గోన్ హీ విల్ సస్టైన్.
0: బ్యాలెన్స్ ఉంటే లైఫ్ కు ఒక బ్యాలెన్స్ ఇంపార్టెంట్.
1: Balance in life is important.
0: Life is balance.
1: Life rests on balance.
0: Life is character.
1: It's character.
0: Life is happy.
1: Life is happiness.
0: ఈ యొక్క తత్వములు ఏ విధంగా ఉండాలి?
1: How should they be?
0: మనం అన్నింటిని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటుండాలి.
1: We should face the challenge.
0: Challenge immediately.
1: Life is a challenge, meet it.
0: Life is game, play it.
1: Life is a game.
0: You are not a football kaadu ka nee game.
1: It's not a football game.
0: Life is oka football.
1: Life is a football game.
0: Mana football lopala
1: ఇన్ దిస్ ఫుట్బాల్
0: మధ్యలో వేసుకున్నాము. లైఫ్ అనేటువంటిది ఒకవైపున ఈ సమనసుకింప హేమ తారక విద్య పరమనసుకింప బ్రహ్మ విద్య అటువైపున ఇటువైపున రెండు గోల్స్ ఉన్నాయి.
1: ఆన్ ఐదర్ సైడ్ దేర్ టూ గోల్స్.
0: ఈ గోల్స్ లోపల రెండు లిమిట్ ఉన్నాయి.
1: దేర్ టూ లిమిట్స్.
0: ఆ లిమిట్ మధ్య లోపల ఒక బాల్ పోతే గోల్ అవుతుంది.
1: ఇఫ్ ది బాల్ ఈస్ అట్ ద సెంటర్ ఇన్ బిట్వీన్ టూ గోల్స్
0: ఈ రెండు లిమిట్ కు దాటిపోతే అవుట్ అయిపోతుంది.
1: ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ ద గోల్స్ ఇట్ విల్ బి అవుట్.
0: ఇది ఎవరెవరు ఆడుతున్నారు ఈ యొక్క ఫుట్బాల్?
1: హూ ఆర్ ద ప్లేయర్స్ ఇన్ దిస్ ఫుట్బాల్ గేమ్?
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ప్రభుధర్మం ఈ ఫిక్స్ సిక్స్ ఒక దగ్గర ఉన్నారు.
1: ఆల్ ద సిక్స్ ప్లేయర్స్ ఆన్ వన్ సైడ్, క్రోధ,
0: మోహ, మద, మత్సర్యం ఈ సిక్స్ పీపుల్ ఇంకొక సైడ్ ఉన్నారు.
1: ద యాంగర్, లస్ట్, గ్రీడ్ ఎవరీ సిక్స్ ప్లేయర్స్
0: దీన్ని కాళ్ళతో కొట్టేస్తున్నారు. మంచి చెడ్డ రెండు కొట్టేస్తున్నారు.
1: దే గో ఆన్ కికింగ్ ద బాల్ గుడ్ అండ్ బ్యాడ్.
0: ఎంతవరకు దీన్ని కొడతారు?
1: టు వాట్ ఎక్స్టెండ్ ద కిక్?
0: దాంట్లో ఏరున్నంత వరకు కొడతారు.
1: సో లాంగ్ దేర్ ఎయిర్ ఇన్
0: ఆ ఎయిర్ పోతే చేతులతో ఎత్తుకుంటారు.
1: ద మూమెంట్ ఇట్ ఇస్ ఇన్ఫ్లేటెడ్ దే లిఫ్ట్.
0: ఆ ఎయిర్ ఫుట్బాల్ ఉన్నటువంటి ఎయిర్ అహంకారము.
1: ద ఎయిర్ ఇన్ సైడ్ ద ఫుట్బాల్
0: ఈ అహంకారం అనేటువంటిది ఉండినంత వరకు మన దేహం అనేటువంటి ఫుట్బాల్ లోపల అందరూ కాళ్ళతోనే కొడతారు.
1: సో లాంగ్ దేర్ ఇస్ దిస్ ఎయిర్
0: మర్యాదనే చూడరు. కనుక అహంకారం పోవాలి.
1: Therefore you should be egoless.
0: దీనిని వినయం అన్నారు.
1: This is called humility.
0: విద్యాసగును వినయంబు.
1: Education confers humility.
0: వినయం అనేటువంటిది ఎట్లా ఉండాలి?
1: How should he be?
0: ఏదో తల వంచి నమస్కారం సార్ అంటే కాదు.
1: Not simply bending the head and say నమస్కార.
0: అహంకార,
1: ego,
0: మమకార,
1: attachment,
0: క్రోధము,
1: anger,
0: రహితమైన మనస్సు.
1: The mind should not be with
0: these. అహంకార రహితమైన మనస్సు.
1: It should be egoless.
0: ఆడంబర రహితమైన మనస్సు.
1: Without any pomp.
0: మమకార రహితమైన మనస్సు.
1: Without any attachment.
0: అది నిజమైన వినయం.
1: That is true humility.
0: ఈనాడు అహంకారం అధికంగా ఉంటుండాలి.
1: Today there is more of
0: అహంకారం. ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని కారముల కంటే అహంకారం చాలా కారం.
1: Of all the kara, the hot అహంకార very very hot.
0: ఈ కారం మరొక దానికి ఏమాత్రం ఉండదు. గుంటూరు బెజవాడలో ఆవకాయ వేస్తారు, దాంట్లో కూడా అంత కారం ఉండదు.
1: This kara hot is much more than avakaya.
0: Kalu ee karamunu nee bujisthiva inka neeru tragavalsu vastundi.
1: When you eat hot stuff you should drink.
0: Yemu aa neeru durvasanulu anaga loka vanchalu nenipetti neeru tragavalsu vastundi.
1: What is this water? The world it is aya.
0: దాని వల్ల ఆరోగ్యం చెడిపోతుంది.
1: Therefore health is
0: poor. మొట్టమొదట తల్లిదండ్రులను గౌరవించాలి.
1: So first you should respect your parents.
0: మాతృదేవో భవ పితృదేవో భవ.
1: Mother is God, father is God.
0: కనుక దేవుణ్ణి ప్రత్యేకంగా మీరు ఎక్కడ వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్.
0: ఎటువంటి వారైనా కానీ తల్లికి మించినటువంటి దైవం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గాడ్ మోర్ దాన్ మదర్.
0: కనుక శంకరాచార్య చెప్పారు, దుర్మార్గులైనటువంటి పుత్రులు పుత్రికలైనా ఉన్నారు కానీ దుర్మార్గులైన తల్లి లేదు అని.
1: సో శంకర సెడ్ దేర్ మే బి బ్యాడ్ చిల్డ్రన్, వికెట్ సన్ అండ్ వికెట్ డాటర్.
0: ప్రాణ సమానంగా చూచి ప్రాణానికి ప్రాణం అందించి వారిని పోషించినటువంటి తల్లి కంటి నీరే నింపితే రేపటి దినం నీ బిడ్డలు నీ కంటి నీరు నింపరా?
1: ద మదర్ హూ టేక్స్ కేర్ ఆఫ్ యూ యాజ్ హర్ వెరీ లైఫ్.
0: కనుక రియాక్షన్ అండ్ రిఫ్లెక్షన్ తప్పింది కాదు.
1: ఎవ్రీథింగ్ విల్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ రియాక్షన్.
0: మొట్టమొదటనే మనం జాగ్రత్తగా ఉంటుండాలి.
1: ఫస్ట్ వీ షుడ్ బి కేర్ఫుల్.
0: ఏ ఒక్క దీంతో కూడా ఎక్కువ మనం పరిచయం పెట్టుకోకుండా,
1: వీ షుడ్ నాట్ హావ్ టూ మచ్
0: అతిభాష లేకుండా, దుస్సంగమును చేరకుండా.
1: యు షుడ్ నాట్ బి బ్యాడ్ కంపెనీ.
0: ఎందుకంటే బ్యాడ్ కంపెనీ చేరితే నీవు కూడా బ్యాడ్ అయిపోతావు.
1: ఇఫ్ యూఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ యూ బికమ్.
0: అందువల్లనే టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: సో ఇట్ ఈస్ సెడ్ టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: ఎటువంటి వారితో చేరతావో అలాంటి రూపాన్ని ధరించిపోతావు.
1: యూ బికమ్ దట్ డిపెండింగ్ అపాన్ ద కంపెనీ వేర్ యు ఆర్.
0: మంచిని తలంచు,
1: థింక్ గుడ్.
0: మంచిని చూడు,
1: సీ గుడ్.
0: మంచిని చేయి,
1: డూ గుడ్.
0: మంచిని అనుభవించు,
1: ఎక్స్పీరియన్స్.
0: ఇదే నిజమైనటువంటి మానవత్వానికి తగినటువంటి విలువలు.
1: They are the human values.
0: ప్రేమ ముదిత మనసి

ಯಾವ ಸಮುದ್ರ ಸುಖದ ನಾವ ಏಕ ರಾಮನ ಪರಮ ಶಾಂತ.

0: స్వీటర్ దాన్ షుగర్.
1: దధి సారము కంటెను రుచ్యమౌను,
0: టేస్టియర్ దాన్ దట్ ఆఫ్ ఘీ.
1: పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము నోటను పల్క పల్కగా.
0: As we chant and sing his glory, it is sweeter than that of the honey.
1: అమృతమే అనిపించును కానా.
0: It's the very nectar.

0: Therefore, O mind, chant the sweet name of the Lord, Rama and Krishna, every day.
1: Sarvam kalvidam brahma. Samastamu bhagavat swarupame.
0: Everything is the divine form.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Bhagavantuni yokka leelalu kani, mahattaramaina shakti samarthyamulu kani, kevalamu ivi goppavi kavani nindinchatamu vimarsinchatamu sulabhame.
0: It's quite easy to criticize or to underestimate the miracles and the greatness, the mighty power of God.
1: Kani bhagavatattvamu telusukunta chala kashtam.
0: Yet it's very difficult to know the divinity.
1: Sarvatra undina bhagavantudu satyamandu unnadu asatyamandu unnadu.
0: God, who is spread all over, is present in truth, so also in falsehood.
1: Dharmamunandu unnadu adharmamunandu unnadu.
0: He is present both in righteousness and unrighteousness.
1: Manchi yandu chedda yandu kudanu daivam unnadu.
0: God is present both in good and bad.
1: ఇట్టి సర్వవ్యాపకమైనటువంటి దైవత్వాన్ని మంచి అని చెడ్డని లేక ఇది దైవమని ఇది కాదని ఏ విధంగా నిర్ణయించగలరు?
0: ఆల్ పర్వేసివ్ ఎక్స్పాన్సివ్ డివినిటీ కెనాట్ బి డిసైడెడ్ కెనాట్ బి ఎస్టిమేటెడ్ బ్రాండెడ్ యాజ్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: మానవుడు ప్రాచీన కాలము నుండి ఆధ్యాత్మిక తత్వ ప్రభావమును అనేక విధములుగా కూడాను పరిశోధనలు సలిపి ప్రపంచానికి ఒక విధమైనటువంటి దివ్యత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: మ్యాన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ హాస్ బీన్ ఎక్స్పెరిమెంటింగ్ ఇన్వెస్టిగేటింగ్ ద డివినిటీ అండ్ హాస్ బీన్ షేరింగ్ హిస్ ఎక్స్పీరియన్స్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
1: దీనికి ఒక రూపం కలదనియు దీనికి అనేక విధమైనటువంటి సుగుణములు ఉన్నవనియు ఎన్నో విధములైనటువంటి ఆదర్శమైనటువంటి యొక్క అనుభూతులను నిరూపిస్తూ వచ్చారు.
0: They have been proving several ideals and experiences declaring that the divinity has a form and attributes.
1: Prapanchamantayu moodu vidhamulainatundi karmala cheta jarugutunnadi.
0: In the whole world you find three types of actions.
1: Srishti nirmanamu, srishti poshana, srishti vinashamu.
0: Creation, sustenance and annihilation.
1: వీటిని ఏ దేశం వారైనా ఏ కాలం వారైనా ఏ సైంటిస్ట్ అయినా ఏ వేదాంతి అయినా ఏ ఇంజనీర్స్ అయినా కూడా ఇది కాదని చెప్పలేరు. చెప్పుటకు వీలు కాదు.
0: నో పర్సన్ ఆఫ్ ఎనీ కంట్రీ నో మ్యాటర్ ఏ సైంటిస్ట్ ఆర్ ఎ ఫిలాసఫర్ కెన్ డినై దిస్.
1: అయితే ఇవి భగవంతుని యొక్క తత్వమును ప్రబోధిస్తూ మాత్రం వస్తున్నవి కానీ భగవంతుణ్ణి మాత్రము చూపలేవు.
0: However, these things speak of the divinity and its nature, but they don't show you God directly.
1: అయితే భగవంతుని తెలుసుకునేటకు తగినటువంటి యొక్క ఆధారాన్ని ఇవి నిరూపించగలవు.
0: However, they will provide sufficient evidences to understand, comprehend the divinity.
1: ఆ చెట్టుపై కొమ్మపై ధ్రువచంద్రుడు అనగా ధ్రువనక్షత్రం కనిపిస్తుంది అని చెప్పినప్పుడు ఆ ధ్రువ నక్షత్రము ఆ చెట్టు పైన లేదు కానీ ఎన్నో కోట్ల మైళ్ళ దూరం నందు ఉన్నటువంటి ధ్రువ నక్షత్రాన్ని ఈ చెట్టు కొమ్మను ఆదర్శంగా తీసుకుని దాన్ని మనం అనుభవించగలుగుతున్నాము.
0: When we say that there is a star dhruva above the branch of the tree, it does not mean that that star is there right on the tree. In fact, it is present crores and crores of miles.
1: అదే విధముగానే డైరెక్ట్ గా భగవతత్వమును నిరూపించలేకపోయినప్పటికీ దైవత్వము ఈ విధంగా ఉంటున్నది అనేటువంటి యొక్క మార్గాన్ని మాత్రము ప్రబోధిస్తూ వచ్చాయి వేదములు, శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు.
0: దేర్ఫోర్ ద వేద శాస్త్ర ఇతిహాసస్ సీక్రెట్ టెస్ట్ విల్ గివ్ యూ ది ఎవిడెన్స్ ద డైరెక్ట్ ప్రూఫ్ ద పాత్ టు ద డివినిటీ.
1: దట్టమైన అడవులను చూస్తే చాలా ఆనందమేస్తుంది.
0: If you see the thick forest, you will be happy.
1: ఎత్తైన కొండలు చూస్తే చాలా ఉల్లాసం కలుగుతుంది.
0: హై మౌంటైన్స్ ఆల్సో గివ్ యూ జాయ్.
1: ప్రవహించేటువంటి నదులను చూసినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది.
0: ద ఫ్లోయింగ్ రివర్స్ ఆర్ సో వండర్ఫుల్ టు లుక్ ఎట్.
1: ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములను నిరూపించేటువంటి ఒక చిహ్నములే.
0: దే ఆర్ ఆల్ ద సైన్స్ ఆఫ్ ద డివినిటీ, ద ఎవిడెన్స్ అండ్ ద ప్రూఫ్ దేర్ ఆఫ్.
1: తారలు తిరుగుతాయి, కానీ గ్రహములు వెలుగుతాయి, సూర్యుడు మండుతాడు, గాలి వీచుతుంది. ఇవన్నీ కూడాను దైవతత్వములకు కొన్ని చిహ్నములే.
0: యూ ఫైండ్ ద స్టార్స్ అండ్ ద ప్లానెట్స్ ఇన్ ది గెలాక్సీ ఓవర్ దేర్ షైనింగ్ ఇల్యూమినింగ్ ద సన్ అండ్ ద విండ్ బ్లోయింగ్, దే ఆర్ ఆల్ ద సైన్స్ ఆఫ్ ద డివినిటీ.
1: అగ్ని కణమును గుర్తించినప్పుడు అగ్ని యొక్క స్వభావాన్ని కూడా మనం గుర్తించవచ్చు.
0: When once you see the fire, you can also find out its nature. The spark of the fire, you can also know its quality.
1: నీటి బిందువును అర్థం చేసుకున్నటువంటి వాడు గంగా నదిని కూడాను అర్థం చేసుకోగలడు.
0: The one who can understand the drop of water can also understand the river.
1: అదే విధముగానే అణువైనటువంటి యొక్క ప్రకృతి యొక్క స్వభావాన్ని గుర్తించినప్పుడే అనంతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కూడాను గుర్తించుటకు వీలవుతుంది.
0: Likewise, when you know the atom, you can also understand the infinite cosmos.
1: దీనిని పరిష్కరించుకొని ఏ ఉపనిషత్తులు అణో రణీయం మహతో మహీయం.
0: Basing on this, Upanishad said that he is the smallest of the small and the biggest of the big.
1: కనుక మానవత్వం అన్నటువంటిది కేవలము అనేక విధములైనటువంటి శక్తి సామర్థ్యంతో కూడినటువంటి యొక్క దివ్యత్వమే.
0: Therefore, human life is the very divinity endowed, imbued, instilled with capacity.
1: Sarva manavuni endu kudanu veligeetvantedi prakashincheetvantedi vikasincheetvantedi ee divyatvame.
0: It is the same divinity that manifests, that expresses itself in the
1: human life. Kaani ee naati manavudu deha abhimanamunu abhiruddhi gaavinchukovatam chetane ee aatma abhimanamunu artham chesukolekapothunnadu.
0: Because the man is attached to his body, he is not able to understand the spirit behind it.
1: కనుక ప్రపంచంలో ప్రతి విషయమును కూడాను మనము దైవత్వంగా విశ్లేషించి దానిని తగిన రీతిగా సత్యాన్వేషణ సల్పాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు కన్సిడర్ ఎవ్రీథింగ్ డివైన్ అండ్ షుడ్ ఫైండ్ అవుట్ ద ట్రూత్.
1: ఏమిటి ఈ సత్యాన్వేషణ?
0: వాట్ ఈస్ దిస్ సర్చ్ ఫర్ ట్రూత్?
1: ఎక్కడ ఉన్నది ఈ సత్యం?
0: వేర్ ఇస్ దిస్ ట్రూత్?
1: సర్వత్రా ఉండేటువంటి సత్యాన్ని అన్వేషించటం ఏమిటి?
0: వెన్ ట్రూత్ ఈస్ ఎవ్రీవేర్, వై షుడ్ యూ సర్చ్ ఫర్ ఇట్?
1: కనుక ఈ సత్యమునంతే కూడాను నిజము అనేటువంటి దానిని మనం నిరూపిస్తూ వస్తున్నాము.
0: హౌఎవర్ ఇన్ దిస్ ట్రూత్ దర్ ఇస్ అనదర్ ఆస్పెక్ట్, ఫ్యాక్ట్ దట్ కెన్ బి ప్రూవ్డ్.
1: సూర్యుడు ప్రతి దినము తూర్పున ఉదయిస్తున్నాడు, పడమట అస్తమిస్తున్నాడు అని అంటాం.
0: వి ఆల్వేస్ సే దట్ సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ ది వెస్ట్.
1: ఇక్కడే మనం సత్యాన్వేషణ సల్పాలి.
0: హియర్ వి హావ్ టు ఇన్వెస్టిగేట్ ట్రూత్.
1: ఇది నిజమా లేక సత్యమా?
0: Is it truth or a fact?
1: నిత్య జీవితంలో నిత్యానుభూతికి ఈ ప్రాకృతమైనటువంటి దృష్టితో మనం చూసినప్పుడు తూర్పున ఉదయించటము పడమట అస్తమించటము ఇది నిజం మాత్రమే.
0: Basing on our daily experience from the worldly sense, it is a fact that sun rises in the east and sets in the west.
1: కానీ పరిశోధన ప్రమాణములతో దీనిని చక్కగా విచారణ సల్పినప్పుడు ఇది సత్యము కాదు.
0: But when once you understand deep enough and investigate,
1: సూర్యుడు ఉన్నవాడు ఒకే స్థలమునందే ఉంటున్నాడు కానీ కదిలేటువంటి స్వభావము లేదు.
0: Sun exists where he has been, he doesn't move.
1: భూమి తిరగటం చేతనే సూర్యుడు కదిలినట్టుగా తూర్పున ఉదయించినట్టు పడమట అస్తమించినట్టు మనకు తోస్తూ ఉంటుండాలి.
0: It's only this planet Earth that rotates and revolves and gives us the feeling of sunrise and sunset.
1: ఇది ఏ సత్యాన్వేషణ?
0: This is search for truth.
1: అనగా సూర్యుడు కదిలేటువంటి వాడు కాదు.
0: సన్ డజంట్ మూవ్.
1: ఉన్న చోటనే ఉన్నాడు. కదిలేది మనమే. మనం కదలటం చేతనే ఈ సూర్యోదయ సూర్యాస్తములు మన యొక్క భ్రమతో దీన్ని కలిగించుకుంటున్నాము.
0: బికాస్ ఆఫ్ అవర్ మూవ్మెంట్ వీఆర్ డిల్యూటెడ్ ది ఫీలింగ్ దట్ ఈస్ సన్ రైజ్ అండ్ సన్సెట్.
1: మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని సత్యాన్వేషణ సల్పడానికి తగిన కృషి చెయ్యాలి.
0: Therefore, we have to be in search of truth by recognizing the divinity latent in human life.
1: ఈ మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని ఏ రీతిగా నీవు తెలుసుకోవాలి?
0: How to know the divinity present in man?
1: దీనినే ఉపనిషత్తులు నిన్ను నీవు తెలుసుకోమని చెప్పాయి.
0: This what Upanishads wants you to do, know thyself.
1: దీనికి ఏ జవాబు నీవు ఇవ్వగలవు?
0: What reply you give?
1: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు, నేను పలాని దేశస్థుడను, పలాని కులస్థుడను, పలాని వారి కుమారుడను అని చెప్పినంత మాత్రమున నిన్ను నీవు తెలుసుకున్నవాడవుతావా?
0: When a question is put like this, who are you? If you introduce yourself as the one belonging to a country, a community, son of so and so, do you mean to say that you have known yourself?
1: ఇది సరైనటువంటిది కాదు.
0: It's not a proper reply.
1: నిన్ను నీవు తెలుసుకోవటం అనగా కేవలము ఈ దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ అన్నింటికి ఆవరణ ఉన్నటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, in order to know one's own self, we should know the guiding principle which is beyond the body, mind, intellect.
1: దీనినే వేదాంతము నేతి నేతి నేతి నా ఇది నేతి, ఇది కాదు ఇది కాదు అని వస్తుండాలి.
0: Therefore, in Vedantic parlance, there is a theory of negation.
1: దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఇవన్నీ కూడా కేవలము పనిముట్లు మాత్రమే.
0: Therefore, the body, the senses, the mind and intellect, they are merely instruments.
1: దీనికి ఆవరణ ఉన్నటువంటి యొక్క, అన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి యొక్క దివ్యత్వమే నీవు.
0: Therefore, beyond these senses, body, mind and intellect, there is vibrant, radiant spirit.
1: అయితే పరిశోధనలు చేయడానికి ప్రారంభించినప్పుడు అనేక విధములైనటువంటి యొక్క కొన్ని కష్టములు, బాధలు, దుఃఖములు సంభవిస్తుంటాయి.
0: However, as you want to investigate and find out the true spirit, you'll certainly meet certain obstacles, difficult troubles and turmoils on the way.
1: దేవాసురులు క్షీరసాగరమును మదించినప్పుడు మొట్టమొదట విషము ఆవిర్భవిస్తుంది.
0: At the time when the angels and the demons churned that ocean of milk, it was the poison that came out first.
1: తదుపరియ
0: లేటర్
1: లక్ష్మి,
0: లక్ష్మి గాడెస్,
1: కామధేనువు, ఐరావతము, ఇలాంటి చాలా విలువైనటువంటివన్నీ కూడాను అందు నుండి ఆవిర్భవిస్తాయి.
0: Later came Lakshmi, the elephant, all sacred, most valuable.
1: అమృతం కూడాను అట్టి ఆలాహలం నుండియే వచ్చింది.
0: The divine nectar, amrita, also came out of that poison.
1: అదే విధముగానే ఈ హృదయము అనేటువంటి క్షీరసాగరమును జ్ఞానము అనేటువంటి కవం చేత మదనము చేసినప్పుడు చేయగా చేయగా చేయగా చేయగా దయ, కరుణ, సహనము, సానుభూతి, ప్రేమ ఇత్యాది విలువైనటువంటి యొక్క వస్తువులు మనకు బయటపడతాయి.
0: Therefore, in this heart of the ocean of milk, when you churn with wisdom, you get most valuables like compassion, the grace for
1: మానవుని యొక్క హృదయము పాల కేంద్రము క్షీర సాగరము వంటిది.
0: Human heart is a diary form, it is an ocean of milk.
1: కాని ఇట్టి క్షీర సాగరము పాల కేంద్రము అయినటువంటి యొక్క ఈ హృదయమునందు ఈనాడు క్షారసాగరంగా మారిపోతూ వస్తుంది.
0: దట్ ఓషన్ ఆఫ్ మిల్క్ క్షీరసాగర హ్యాస్ బికమ్ ద వన్ ఆఫ్ సెలినిటీ ఆర్ క్షారసాగర.
1: కామక్రోధ లోభ మోహమను మాత్సల్యమైనటువంటి అన్ని కూడాను ఈయన క్రూర మృగములు, తిమింగలాది మృగములంతా కూడాను ఈ హృదయములో చేరిపోయినాయి.
0: ద వేల్స్ ఆఫ్ డిజైర్, ద లస్ట్ అండ్ యాంగర్ హ్యావ్ గాట్ ఇన్ టు దిస్ ఓషన్ ఆఫ్ మిల్క్.
1: ఇలాంటి పవిత్రమైన విలువైనటువంటి గుణములు ఉండవలసినటువంటి ఈ హృదయమునందు క్రూరంగా ప్రవర్తించేటువంటి యొక్క మృగ లక్షణాలంతా ప్రవేశించడం చేతనే ఇది క్షీరసాగరము కాక చాలా సాగరంగా మారిపోయింది.
0: బికాస్ దీస్ వికెడ్ వేల్స్ ఆఫ్ లవ్ ఆఫ్ యాంగర్ అండ్ లస్ట్ ఎంటర్డ్ దిస్ క్షీరసాగర ద ఓషన్ ఆఫ్ మిల్క్ హస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద ఓషన్ ఆఫ్
1: ప్రప్రథమంలో త్యాగరాజు కూడా

0: భగవంతుడు క్షీరసాగర సేనుడు.
1: Therefore, Tyagaraja also
0: అనగా says ప్రతి God, ఒక్కరి హృదయమునందు కూడాను ఈ భగవంతుడు పవళించి ఉంటున్నాడు.
1: God reclines on every human heart.
0: అతని యొక్క స్వస్థానము అదియే.
1: That is his dwelling place.
0: అందువల్లని బలరాముడు వచ్చి కృష్ణుని పైన అనేక విధములైనటువంటి యొక్క కొన్ని విరుద్ధమైనటువంటి భావములు ప్రబోధించినప్పుడు యశోద చాలా దుఃఖిస్తుంది.
1: When Balarama complained to Yashoda against Krishna, Yashoda felt sad.
0: అంతటితో పోక బలరాముడు, అమ్మా ఇద్దరికి తిండి లేదా ఇంటిలో? మన ఇంటిలో పెరుగు పాలు లేవా? బజారులో చిక్కిన మట్టి అంతా తినేసిస్తున్నాడు అని తంటాలు చెప్పాడు.
1: Further, Balarama complained this way, Mother, don't we have the curd and the butter at home milk?
0: See, దైవత్వం యొక్క మాటలు కూడా చాలా విచిత్రంగా ఉంటుంటాయి.
1: The acts of the divinity are beyond our comprehension.
0: కేవలం విచిత్రం మాత్రమే కాదు,
1: not only mysterious,
0: అంతరార్థములతో కూడి ఉంటుంటాయి.
1: They have inner significance too.
0: తల్లి చేతి పట్టుకొని, కృష్ణ మన ఇంటిలో లేదా వెన్న? నీ పెట్టితే నీకు రుచి ఉండదా? గొల్లల పుట్టలకుని పోయి వెన్న గుట్టెళ్ళు నీ పుట్టను చేర్చదవు, ఇది సరి అయినది కాదు అని మందలిస్తుంది.
1: మదర్ కాట్ హోల్డ్ ఆఫ్ దిస్ హ్యాండ్ ఆఫ్ ద సన్ అండ్ వెంట్ ఆన్ టెలింగ్, డోంట్ యు ఫైండ్ దిస్ మెటీరియల్ ఎట్ హోమ్, వై డు యు గో టు ద నైబర్హుడ్ అండ్ స్టీల్ ద బటర్ లైక్ దట్, ఈజ్ నాట్ ప్రాపర్.
0: నవ్వుకుంటూ కృష్ణుడు వేదాంత అర్థమును ప్రబోధించేటువంటి రీతిగా

0: అమ్మా, నేనేమి చిన్నపిల్లవాడినా లేక కుంటివాడినా ఏ విధమైనటువంటి పిచ్చివాడినా? కాదు కాదు. అనగా ఏమిటి? నేను సాక్షాత్ భగవంతుడను అనేటువంటిది ఇండైరెక్ట్ గా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: కృష్ణ గేవ్ ఆన్సర్ ఇన్ ఇండైరెక్ట్ వే కన్వేయింగ్ హిస్ డివినిటీ అండ్ హీ టోల్డ్ యశోద మదర్, ఆమ్ ఐ ఏ చైల్డ్ టు ఈట్ మట్, ఆమ్ ఐ ఏ మిస్చివస్, ఆమ్ ఐ ఏ ఫూల్ ఆర్ మ్యాన్.
0: ఈ విధంగా కూడాను మానవత్వానికి డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా కూడా అనేక విధములు బోధిస్తుంటాడు.
1: లైక్ దిస్ గాడ్ కమ్యూనికేట్స్ కన్వేస్ ఇండైరెక్ట్లీ.
0: మానవుడికి డైరెక్ట్ గా చెప్పినప్పుడు వాని ప్రాకృతమైనటువంటి యొక్క చింతలు, ప్రాకృతమైనటువంటి వాసనలు, ప్రాకృతమైనటువంటి జీవితానికి పరిమితమై ఉంటాయి.
1: ద థింగ్స్ ఆర్ నాట్ టోల్డ్ డైరెక్ట్లీ బికాస్ హ్యూమన్ లైఫ్ ఇస్ కన్ఫైన్డ్ అండ్ లిమిటెడ్ టు ది ఫిజికల్ వరల్డ్.
0: కనుక ఈ ప్రాకృతానికి అతీతమైనటువంటి యొక్క తత్వములు అతనికి ఏమాత్రము అర్థం కావు.
1: He cannot understand the transcendental principle.
0: కాని అతని యొక్క చేష్టలన్నీ నేను నివృత్తికి సంబంధించినటువంటి.
1: God's actions indicate the inward trend.
0: ఇట్టి నివృత్తి తత్వాన్ని గుర్తించవలనన్నా మన ప్రవృత్తి మార్గం లోపల కొంతవరకు మన పరివర్తన జరగాలి.
1: Therefore, there should be a transformation in our routine outward expression.
0: మానవత్వములో ఏ విధమైనటువంటి యొక్క పరిస్థితులు ఎందు, ఏ విధమైనటువంటి ప్రదేశం ఎందు, ఏ విధమైనటువంటి యొక్క ప్రవర్తనను మనం జరపాలి అనేటువంటిది కూడా కొంత గుర్తించాలి.
1: ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ వీ షుడ్ నో వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ కాండక్ట్ వీ షుడ్ హ్యావ్ బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ ద పొజిషన్స్.

0: యోగులు నిరంబరంగా నిరాడంబరంగా జీవిస్తూ ఉంటారు.
1: Renunciants, ascetics, lead a life of austerity, extreme simplicity.
0: అంత మాత్రం చేతనే దైవత్వం ప్రాప్తిస్తుందా?
1: By that they don't attain divinity.
0: భోగులు సర్వ విధమైనటువంటి యొక్క సౌకర్యంతో తులుతూగుతూ ఉంటారు, అంత మాత్రం చేత దివ్యత్వం ప్రాప్తిస్తుందా?
1: Those that enjoy the worldly affluence and worldly comforts can attain divinity.
0: బంధు భావంతో అనేక విధమైనటువంటి జీవత్వాన్ని జరుపుతూ ఉంటుంటారు.
1: There are many people with social relationships.
0: ఇంత మాత్రం చేత ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుందా?
1: Can they have the knowledge of the self?
0: కాదు కాదు.
1: No.
0: సర్వము భగవత్ అర్పితము గావించి
1: విత్ టోటల్ సరెండర్
0: భగవంతుని హృదయమే నా స్వస్థానము అనేటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో కూడినప్పుడే ఆనందం ఆనందం ఆనందం ప్రాప్తిస్తుంది.
1: When once there is total faith that human heart is the abode of God, then you will be blissful.
0: ఆనందము మరొక వస్తు మూలకంగా మనకు లభ్యమయ్యేది కాదు.
1: The bliss is not available from other external objects.
0: ఈ ఆనందము మరొక విషయంతో మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
1: Bliss is not out of worldly possessions.
0: ఈ ఆనందం మరొక వ్యక్తితో మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
1: You don't get out of any person.
0: ఆనందము ఆత్మ చేతనే లభ్యమవుతుంది.
1: Bliss you derive out of the spiritual soul.
0: ఆనంద పిపాసి మానవుడు.
1: Man is always after bliss.
0: ఆనంద నిలయుడు మానవుడు.
1: He is the center of bliss.
0: ఆనంద స్వరూపుడే మానవుడు.
1: He is the very embodiment of bliss.
0: అట్టి ఆనందమయుడైనటువంటి మానవుడు దుఃఖమునకు గురి కావడానికి కారణమేమిటి?
1: Why then man is miserable?
0: దేహాభిమానమే దీనికి మూల కారణం.
1: It's only the body attachment that is the cause.
0: ఈ దేహాన్ని వదిలిపోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ ద బాడీ ఫర్ దట్ మ్యాటర్.
0: నీ కర్తవ్య కర్మలు విసర్జించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ యువర్ డ్యూటీస్ అండ్
0: కర్మలు ఆచరిస్తూ
1: డిశ్చార్జింగ్ యువర్ డ్యూటీ
0: సమాజంతో జీవిస్తూ
1: లివింగ్ ఇన్ సొసైటీ
0: సంఘజీవుడై నీవు వర్ధిల్లుతూ
1: బీయింగ్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ
0: కానీ దైవ హృదయాన్ని మాత్రము నీవు విసర్జించకుండా ఉండాలి.
1: Yet you should never give up the feeling of the divinity. దైవ
0: ప్రేమ రహితుడైనటువంటి మానవునకు ఎంత సిరి సంపదలు ఉండినప్పటికీ ఇవి ప్రయోజనం లేదు.
1: When a person has no love for God, all his property, all his wealth are useless.
0: నిజమైనటువంటి ఒక మనకు ఆస్తి, నిజమైనటువంటి ఒక సంపద, నిజమైనటువంటి ఒక ధనము, నిజమైన ఒక ఐశ్వర్యము ఒక దైవ ప్రేమ మాత్రమే.
1: The true wealth, the true property, the affluence is the love for God.
0: దైవ ప్రేమకు పాత్రుడు కానటువంటి మానవత్వము ఉండి ప్రయోజనం ఏమిటి?
1: If one does not receive, experience the love of God,
0: లోక సంబంధమైన ప్రేమలన్నీ కూడాను కదిలిపోయే మేఘములు వంటివి.
1: The worldly love is like a passing cloud.
0: క్షణములో వస్తాయి, క్షణములో పోతాయి.
1: They appear in a moment and pass on.
0: రాక పోకలు లేనటువంటి యొక్క శాశ్వతమైన ఆనందమే, శాశ్వతమైన ప్రేమనే దైవం యొక్క ప్రేమ.
1: Is the divine love which is permanent, which is all blissful.
0: ఇట్టి ప్రేమకు పాత్రులు కావాలి.
1: One should receive such love.
0: అది ఏ
1: deserve.
0: ఆనాటి గోపికలు గోపాలులు గోపేపల్ల ఎందు ఉండినటువంటి సమస్త ప్రజలు కూడాను అట్టి ప్రేమకు పాత్రులు అవుతూ వచ్చారు.
1: In those times there in that Vepalla, all cowherd boys and gopikas deserved that love.
0: కాని మానవ యొక్క తన యొక్క ప్రాకృతమైనటువంటి బుద్ధులను పురస్కరించుకుని కృష్ణుడు ఈ విధంగా చేశాడు ఆ విధంగా చేశాడని అనేక విధమైనటువంటి నిందాస్తుతులు చెప్తూ వచ్చారు.
1: Basing on the worldly feeling, worldly thought, they blame God.
0: కృష్ణుడు రేపల్లలో ఉన్నింది 5 సంవత్సరం వరకు మాత్రమే.
1: కృష్ణ స్టేడ్ దేర్ ఇన్ రేపల్ల టిల్ హి రీచ్డ్
0: అట్టి 5 సంవత్సరంతో కూడినటువంటి బాలుడు ఈ యొక్క ప్రవర్తన లోపల సంఘ విరుద్ధమైన రీతిగా ప్రవర్తించాలని చెప్పడంలో అర్థం లేనటువంటి పదములు.
1: When we blame Krishna, who is aged 5, judge his behavior and say that he acted against the norms of society is ridiculous. And he didn't return to Repala thereafter.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కేవలము అర్థం చేసుకునలేక యత్ భావం తద్భవతి తమ భావములే భగవంతుని పైన కూడా ప్రసరింపజేసుకుని తద్వారా భగవంతునికి దూరమైపోతున్నారు.
1: The divinity which is so sacred is not understood. We attribute our own worldly thought to God.
0: అసలు దైవత్వం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ఫస్ట్ వీ హావ్ టు నో వాట్ డివినిటీ ఇస్.
0: సర్వము యందు ఉండినటువంటి యొక్క చైతన్య స్వభావమే దైవత్వము.
1: ఇట్ ఈస్ ది టోటల్ అవేర్నెస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: కాన్షియస్
1: ఇస్ ది కాన్షియస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుక ఈ చైతన్యం యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ ఫోర్ వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ కాన్షియస్.
0: ఆ చైతన్యమే చిత్.
1: This very conscience is chit.
0: అదియే సర్వమును ప్రకాశింపజేసేటువంటిది.
1: ఇట్ ఇస్ ద వన్ దట్ మేక్స్ ఎవరీవన్ ఇల్యూమిన్.
0: ఈ హాల్ లోపల ఇన్ని తలలు కనిపిస్తుంటున్నాయి.
1: హియర్ వి ఫైండ్ సో మెనీ హెడ్స్ హియర్.
0: కానీ తలలు ఉన్నాయి.
1: దేర్ ఆర్ హెడ్స్.
0: అదే బీయింగ్.
1: దట్ ఇస్ బీయింగ్.
0: ఉన్నదాన్ని కనిపించేటట్టుగా చేసేదే ప్రకాశము.
1: ఇట్ ఇస్ ఓన్లీ లైట్ దట్ విల్ హెల్ప్ యూ టు సీ.
0: ఆ ఉన్నది సత్.
1: దట్ విచ్ ఎగ్జిస్ట్ ఇస్ సత్.
0: కనిపించేటువంటిది చిత్.
1: దట్ విచ్ మేక్స్ యూ సీ ఇస్ కాన్షియస్.
0: ద్వారా మనకు తృప్తి.
1: అవుట్ ఆఫ్ దీస్ టూ విల్ హావ్ సాటిస్ఫాక్షన్. దట్ ఈస్ బ్లెస్.
0: కాబట్టి సత్ చిత్ ఆనందం అనేటువంటిది మన యొక్క స్వభావములే.
1: Therefore, సత్ చిత్ ఆనంద
0: మనకంటే వెలుపల లేవు.
1: They are not present outside.
0: అంతర్బహిష్యతః సర్వవ్యాప్య నారాయణ స్థితః. లోపల వెలుపల సర్వత్రా కూడా నిండినటువంటిది ఆ దివ్యత్వం ఒక్కటే.
1: ఇట్ ఇస్ ద ఓన్లీ వన్ డివినిటీ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: కానీ అట్టి దివ్యత్వాన్ని ఒక్క క్షణమైన ఒక్క కించిత్తైనా కూడా నువ్వు అర్థం చేసుకుంటే ఎంతో ఆనందాన్ని అనుభవించగలరు.
1: If you understand even a fraction and experience a little bit, you'll be
0: blissful. అందరూ తెలిసినట్టుగానే భావిస్తారు.
1: But
0: కానీ ఏమీ తెలియదు.
1: But we feel that we know, but in fact we don't.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దాన్ని అనుభవించలేకపోవటమే దీనికి మూల కారణం.
1: Because it has not come to our experience.
0: కలలో చూచిన మేడల మిచ్చెలు కన్నులు విప్పిన లేవు కదా.
1: All those mansions that you see in a dream, you don't find them in waking state.
0: ఒకానొక సమయంలో ఒక వ్యక్తి
1: at one time a
0: సంసారం పైన విరక్తి కలిగి
1: because frustrated with his family.
0: కారణం ఏమనగా
1: reason being
0: సంసారం జరుపుకునేటువంటి ఒక ఆర్థిక శక్తి లేకపోవటం చేత ఇల్లును వదిలి రాత్రి రాత్రి బయట వెళ్లిపోయాడు.
1: As he could not maintain, manage his living, maintain family, he left his home.
0: కానీ అంతో ఇంతో కొంచెం ధనం సంపాదించుకుని తిరిగి ఇంటి మార్గం పట్టాడు.
1: He earned some money and started returning home.
0: ఆ ఇల్లును వదిలే సమయంలో ఒక చిన్నారి బిడ్డ ఒక కుమారుడు ఉండేటువంటి వాడు అతనికి.
1: When he left his home, he had a son.
0: తండ్రి యొక్క వాత్సల్యం చేత ఆ కుమారుడు ఎంతనో ఆనందంగా కాలం గడుపుతూ ఉండేటువంటి వాడు.
1: Because the son is very much attached to the father.
0: తండ్రి యొక్క ఎడబాటు చేత ఏ బుద్ధి తెలియనటువంటి పిల్లవాడు ఆ మనోవ్యత చేత క్రమక్రమేణ ఆ చింతన చేస్తూ మరణించాడు.
1: The child could not bear the separation from the father and was very much disappointed, frustrated and died.
0: కొంత ధనమును చేతిలో పట్టుకుని ఈ తండ్రి తిరిగి తన గ్రామానికి వస్తున్నాడు.
1: The father started returning home with some money he earned.
0: ఈ లోపల పెద్ద మురుములు మెరుపుల చేత వర్షం ప్రారంభమైంది.
1: In the meantime there is thunderstorm and downpour of rain.
0: ఈ గ్రామమునకు ప్రయాణం చేయటము మంచిది కాదని పక్క గ్రామంలో ఒక చావిట్లో నిద్రించాడు.
1: And he slept there in a chowl tree on the way.
0: ఆ పండుకున్న తక్షణమే అతనికి గొప్ప స్వప్నం వచ్చింది.
1: As he slept, he dreamt.
0: ఆయన ఒక మహారాజుగా అయినట్టు.
1: As if he was a king.
0: ఆయన బంగారు సింహాసనం పైన కూర్చున్నప్పుడు.
1: That he occupied a golden throne.
0: సేవలు సల్పుతున్నట్టు.
1: That he was served by a number of servants.
0: అతనికి ఆరు మంది బిడ్డలు ఉండినట్టు.
1: As if he had six children.
0: వారందరూ కూడా కుమారరాజుల వలె బాగా గొప్పవారిగా ప్రవర్తిస్తున్నట్టుగా కనిపించింది.
1: That they were leading a princely life of majesty and dignity.
0: తాను ఆనందిస్తున్నాడు ఆ స్వప్నంలో.
1: హీ వాజ్ ఎంజాయింగ్ ఆల్ ది వైల్ ఇన్ ఎ డ్రీమ్.
0: పాన పైన పవడించాడు.
1: హీ వాజ్ జస్ట్ రిక్లైనింగ్ ఆన్ ఎ బెడ్.
0: ఏ చింతలు లేనటువంటి నిశ్చింతుడై ఉన్నాడు.
1: హీ హాడ్ నో వరీ ఇన్ హిస్ డ్రీమ్.
0: ఈ లోపల పెద్ద ఉరుము ఉరిమింది.
1: ఇన్ ది మీన్ టైమ్ దేర్ ఇస్ ఎ థండర్.
0: తక్షణమే లేచాడు.
1: ఇమ్మీడియట్లీ గాట్ అప్.
0: చూచాడు.
1: హీ వాచ్డ్.
0: అయ్యో ఇంతవరకు నేను పవడించినటువంటి యొక్క హంసతూలిక పాన్పు ఎక్కడ పోయింది.
1: Then he started wondering the beautiful bed on which he slept.
0: నేను గొప్ప మహారాజుగా ఉండినానే ఆ మహారాజు యొక్క స్థానం ఎక్కడ పోయింది.
1: I was a king, now what happened to that position.
0: దాసదాసీలతో సేవగలుపుతున్నటువంటి నాకు ఈ సేవకులు ఎక్కడ పోయారు.
1: I was served by a number of servants, what happened to them now.
0: అని విచారణ చేశాడు.
1: And then he started questioning.
0: ఇదంతా స్వప్నము అని నిరుత్సాహపడ్డాడు.
1: He was disappointed because everything took place in a dream.
0: ఆరు మంది కొడుకులు కూడా నువ్వు కనిపించలేదు.
1: All the six sons of the dream didn't appear.
0: తెల్లవారి లేస్తానే ఇంటికి వచ్చాడు.
1: He got up next morning and returned.
0: ఇంటికి వచ్చిన పతిని చూచి ఆ ఇల్లాలు గొర్రులను ఏడ్చింది పాపం.
1: The wife cried bitterly.
0: ఒకవైపున పతి ఇంటి ఇల్లు చేరాడని సంతోషము, మరొక వైపున కుమారుని పోగొట్టుకుంటున్నానని దుఃఖము.
1: The wife had mixed feelings. She was happy for the return of the husband, but at the same time cried for the loss of the son.
0: మన కుమారుడు ఎక్కడ అని ప్రశ్నించాడు.
1: And the husband asked, what happened to our son? Where is he?
0: నీ వియోగం చేత మరణించినాడు అని చెప్పింది ఆ యొక్క ఇల్లాలు.
1: The wife replied, the child died because of separation.
0: స్తంభించిపోయాడు ఈ వ్యక్తి.
1: But this he was stunned.
0: ఏ మాత్రము దుఃఖం రాలేదు.
1: He didn't cry.
0: ఏ మాత్రము ఆనందం కలగలేదు.
1: He didn't have an expression.
0: అతను కేవలం ఒక విధమైనటువంటి శిలారూపుడుగా నిలిచిపోయాడు.
1: He stood like a stone.
0: భార్య పట్టి ఊహించింది. ఏమిటండి, కుమారుడు అంటే ఎంతో ప్రేమగా ఉండినటువంటి మీరు కుమారుని యొక్క మరణ వార్త ఇంత వినగానే నీకు ఏమాత్రము దుఃఖం లేకపోతుండదే, ఇది కారణం ఏమిటి?
1: వైఫ్ ఆస్క్డ్ రిపీటెడ్లీ in a very high tone, what happened to you? You love your son so much. What is it that you have no expression on hearing the message of the death of the son?
0: నిన్నటి దినం రాత్రి ఆ చావిట్ లోపల నాకు ఒక కల వచ్చింది.
1: And he started to play last night when I slept there in the chowdhury.
0: శ్రీమంతుడిగా ఉంటున్నాను.
1: There in the dream I was rich.
0: నాకు ఆరు మంది కొడుకులు ఉంటున్నారు.
1: I had six sons.
0: హంసతూలిగా పాన్ పైన పవడించినాను.
1: I was reclining on the
0: దాసితో సేవలు జరిపించుకున్నాను.
1: I was served by a number of servants.
0: కానీ ఇప్పుడు ఆ ఆరు కొడుకులు పోయారు.
1: Now I don't have any of those six sons.
0: ఇప్పుడు ఆ ఆరు కొడుకులు పోయారని వారి కోసం ఏడ్చేదా, ఒక కొడుకు పోయాడని వీడి కోసం ఏడ్చేదా, ఎవరి కోసం నేను ఏడ్చాలి?
1: Should I cry now for the loss of those six sons in the dream or for the death of the son here?
0: వారందరూ స్వప్నములోని పుత్రులు.
1: They are all these sons appeared in a dream.
0: జాగ్రత్తలోని పుత్రుడు.
1: And this son in the waking
0: state. జాగ్రత్తలో స్వప్నము లేదు, స్వప్నములో జాగ్రత్త లేదు.
1: The waking state is not there in a dream and vice versa.
0: కానీ స్వప్నములోన నేనున్నాను, జాగ్రత్తలోన నేనున్నాను. నేను ఒక్కటే రైట్. ఇంకా అవన్నీ కూడా నాస్తి నాస్తి.
1: But I was there in a dream. I am here in the waking state. And
0: రెండు స్థానములు ఎందు ఉండినటువంటి వాడు నేను.
1: I am present in both the states.
0: కనుక నేను omnipresent.
1: Therefore I am omnipresent.
0: కానీ అవన్నీ కదిలిపోయే మేఘములే.
1: But all of them are passing.
0: అప్పుడు తెలుస్తున్నాడు జగత్తంతా మిథ్యము అని.
1: That he knew that the whole world is
0: మానవుడు
1: illusion.
0: సరి అయిన ఆనందాన్ని గుర్తించాలంటే మూడు మార్గముల్లో మనం సరైన అన్వేషణ జరపాలి.
1: For the man today, in order to attain the state of bliss, he should follow three paths.
0: మొట్టమొదటిది తెలుసుకోవాల్సినది తెలుసుకోవాలి.
1: First path is, he should know what he is supposed to know.
0: వదలవలసినది వదలాలి.
1: Second, he should give up, drop that.
0: చేరవలసినది చేరాలి.
1: Third, he should reach that goal.
0: నిజమైన ఆనందం లభిస్తుంది.
1: These are the three which are important.
0: తెలుసుకోవాల్సినది ఏమిటి?
1: What is that we should know?
0: ఏమిటి ఈ జగత్తు?
1: What is this world?
0: ఎంతకాలం నేను ఉండగలను?
1: హౌ లాంగ్ ఐ లివ్?
0: ఏమి అనుభవిస్తున్నాను?
1: వాట్ ఇస్ ద ఎక్స్‌పీరియన్స్?
0: మన కనుముందుగా ఎంతమందో పోతున్నారు, ఎంతమందో పుడుతున్నారు.
1: వి సీ మెనీ పీపుల్ డై రైట్
0: ఇన్ జగత్.
1: ద హోల్ థింగ్ ఇస్ జగత్.
0: జగత్ జగత్ రావటం పోవటం జరుగుతుంది.
1: ఎవ్రీథింగ్ కమ్స్ అండ్ వానిషెస్.
0: కనుకనే ఈ జగత్ యొక్క తత్వము ఇది వచ్చిపోయేటువంటిది అని తెలుసుకున్నప్పుడు మనకు ఆనందం వేస్తుంది.
1: దెన్ వన్స్ వి నో దట్ ద వరల్డ్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్, యు విల్ బి బ్లిస్ఫుల్.
0: ఇంకా తెలుసుకోవాల్సినటువంటిది తెలుసుకోవాలి.
1: యూ షుడ్ నో వాట్ యువర్ సపోజ్ టు నో.
0: ఇదే మన ప్రపంచం.
1: దిస్ ఇస్ ద వరల్డ్.
0: దీన్ని చక్కగా తెలుసుకున్నావు.
1: యూ హ్యావ్ నోన్ వెల్.
0: కానీ వదలవలసినటువంటిది వదలాలి.
1: బట్ యట్ యూ షుడ్ గివ్ అప్ దట్ వాట్ యువర్ సపోజ్.
0: ఏమిటి మనం వదలవలసినటువంటి?
1: వాట్ షుడ్ బి గివెన్ అప్?
0: కేవలం ఈ భ్రాంతి,
1: దిస్ ఇల్యూజన్.
0: సత్యము కానటువంటి దానిపైన మనం సత్యమని విశ్వసించి దానిని గట్టిగా పట్టుకుని అనేక విధమైనటువంటి బాధలకు గురి అవుతున్నాము.
1: That which is not true, you consider it true and you suffer.
0: Yedo nannu maya pattukoni peedistundadani leka nannu dukkhamu peedistundadani aa yokka dukkham nannu vadaltam ledani manam bhavistuntamu.
1: We consider that we are trapped by this illusion and that we are miserable.
0: Dukkhaniki emaina kaallu chethulu kannulu mukkulu untunnaya?
1: Misery as such has no legs or eyes or nose.
0: Meekunnayi kaallu chethulu mukkulu kannulu.
1: You have the legs in the head and the nose and the
0: eye. You danani pattavu gaane adi ninnu pattaledu.
1: You only got hold of the misery and not the misery.
0: Dukkhaniki ee vidhamainatundi yokka angamulu levu.
1: And this grief has no limb.
0: Kaabatti leni angamulu neevu kalipinchi,
1: in fact
0: neelo unnatundi angamulu neevu maripinchi adi ninnu patti peedistunnattuga baadhistunnavu.
1: You have forgotten your own organs and the limbs. You just attribute to that misery or the grief.
0: Baadhinchetundi ee dukkham kaadu.
1: So you don't suffer because of that.
0: నేనే దుఃఖమును బట్టి బాధపడుతున్నాను.
1: In fact, you caught hold of this
0: అజ్ఞానము.
1: This is my ignorance.
0: అనే ఈ అజ్ఞానాన్ని వదలాలి.
1: Therefore, you should give up this ignorance.
0: అప్పుడే మనకు ఆనందం.
1: Then you will have this.
0: చేరవలసినది ఏంటి?
1: What should you, where should you reach?
0: ఎక్కడ నుండి పుట్టితమో అక్కడికి వచ్చి చేరిపోవాలి.
1: You should go back to the place of birth.
0: ఎక్కడ పుట్టినచ్చటికి నేగుట నైచము ప్రాణి కోటికిన్.
1: It's quite natural for the living creatures to go back to the place of origin.
0: ఆత్మ నుండి వచ్చాము, ఆత్మకు పోయి చేరాలి.
1: You have come out of ఆత్మ, you should go back.
0: దీనినే ఉపనిషత్తులు అసతోమా సద్గమయ. ఈ అసత్తు నుండి సత్యము అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
1: లీడ్ us from untruth to truth.
0: సత్యము ఉండినప్పుడే అసత్యమైనటువంటి షాడో మనకు గుర్తవుతుండాలి.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ యుల్ ఫైండ్ ద అన్ట్రూత్ యాజ్ ఎ షాడో.
0: తమసో మా జ్యోతిర్గమయ.
1: లీడ్ us టు లైట్ ఫ్రమ్ డార్క్నెస్.
0: ఈ డార్క్నెస్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్
0: వెలుగు అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ లైట్?
0: ఉన్నది ఒక్కటే వెలుగు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ లైట్.
0: ఇది మనకు కనిపించినప్పుడే మనకు డార్క్ గా ఉంటుండాలి.
1: When you don't find it, it's darkness.
0: ప్రత్యేకంగా డార్క్ ప్రత్యేకంగా వెలుగు లేనే లేదు.
1: The light and dark are not present separately.
0: ఈ వెలుగు యొక్క అభావమే చీకటి.
1: One is the expression, the other is not.
0: అనేటువంటి దానిని మనం తెలుసుకుని ఈ యొక్క డార్క్నెస్ చీకటిని మనం వదలాలి.
1: And therefore we have to give up this darkness of
0: ignorance. వెలుగును మాత్రమే మనం దృష్టిలో ఉంచుకోవాలి.
1: And we should keep in view this light.
0: మృత్యోర్మా అమృతం గమయ.
1: లీడ్ us ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ.
0: ఈ చావులు పుట్టుకలు దేనికి ఉంటున్నాయి?
1: బర్త్ అండ్ డెత్ వై ఆర్ ద మెన్?
0: దేహానికి.
1: ఓన్లీ టు ద బాడీ.
0: నీకు చావు లేదు, పుట్టుక లేదు.
1: యు నేవర్ హావ్ బర్త్.
0: నీవు పుట్టిన వాడు కాదు, చచ్చేవాడు కాదు.
1: యు ఆర్ నాట్ ద వన్ హూ ఇస్ బోర్న్ ఆర్ గోయింగ్ టు డై.
0: ఏది చస్తుంది?
1: ఇస్ ఆన్ ద బాడీ.
0: పుట్టినటువంటిదే గిట్టుతుంది.
1: దట్ విచ్ ఇస్ బోర్న్ డై.
0: కనుకనే ఇది దేహమునకు సంబంధించినటువంటివి గాని చావు పుట్టుకలు ఆత్మకు సంబంధించినవి కాదు.
1: Therefore, birth and death are associated to the body and not to the spirit.
0: కనుక ఆత్మ శాశ్వతము.
1: The ఆత్మ
0: అది సత్యము, అది నిత్యము,
1: అది
0: అమృతత్వము,
1: అది ఇమ్మోర్టల్.
0: ఇలాంటి దీంట్లో మనం ప్రవేశించాలి.
1: We should have that knowledge.
0: అప్పుడే మనకు నిజమైన ఆనందము.
1: Then only will attain bliss.
0: నిత్యము మీరు ప్రార్థన చేస్తున్నారు.
1: You pray every

0: ఎవ్రీడే
1: మూడింటిని ప్రార్థన చేస్తున్నాం కానీ మూడింటిని మనం తెలుసుకోవటం లేదు.
0: ఎవ్రీడే యూ ప్రే ఓ గాడ్ లీడ్ అస్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, ఫ్రమ్ అన్ట్రూత్ టు ట్రూత్, ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ.
1: కనుకనే తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి.
0: సో వీ షుడ్ నో వాట్
1: వదలవలసినటువంటిది వదలాలి.
0: వీ షుడ్ గివ్ అప్ వాట్ వీ షుడ్
1: స్థానం చేరాలి.
0: అండ్ వీ షుడ్
1: అప్పుడే మనకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యు లెట్ హిమ్ బ్లెస్.
1: అంతవరకు మనకి ఈ ఆనందం అనేటువంటి వచ్చినా పోయినా ఇవంత ప్రాకృతమైన ఆనందములే కానీ శాశ్వత ఆనందములు కాదు.
0: టిల్ దెన్ యూ విల్ బి గెటింగ్ ఓన్లీ టెంపరరీ వరల్డ్లీ హ్యాపీనెస్ బట్ నాట్ ద పర్మనెంట్ బ్లెస్.
1: అట్టి శాశ్వతమైన ఆనందమని అమృతత్వము అన్నారు.
0: దట్ ఎటర్నల్ బ్లెస్ ఈజ్ ఇమ్మోర్టాలిటీ.
1: అది ఏ నిత్యము.
0: దట్ ఈస్ ఎటర్నల్.
1: దీనిని వేదములంతా కూడా నువ్వు వర్ణిస్తూ వచ్చాయి.
0: వేద ఎక్స్టోల్డ్ ఇట్.
1: దీనికి ఏమాత్రము గుణములు లేవు.
0: ఇట్ హస్ నో అట్రిబ్యూట్.
1: కనుకనే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం ఆనందం.
0: దేర్ఫోర్ దట్ బ్లెస్ ఇస్ బియాండ్ ఆల్ ది ట్రిబ్యూట్స్, బియాండ్ ద ఫామ్. ఇట్ ఇస్ ఆల్వేస్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
1: కనుక మనం శాశ్వతానందాన్ని చేరాలనుకుంటే దైవత్వం అనేటువంటి దాన్ని మనం విశ్వసించాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు అటైన్ దట్ పర్మనెంట్ బ్లిస్ఫుల్ స్టేట్ వీ షుడ్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: కనుక ఇట్టి విశ్వాసాన్ని మనము దృఢమైనటువంటి విశ్వాసంగా మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: కృష్ణుడు జన్మించాడు.
0: కృష్ణ ఇస్ బోర్న్.
1: ఎక్కడ జన్మించాడు?
0: వేర్?
1: ఇదనికి ఆస్తిపాస్తులు ఏమిటున్నాయి?
0: వాట్ ఆర్ హిస్ ప్రాపర్టీస్?
1: ఏమీ లేదు.
0: నథింగ్.
1: జైల్లో పుట్టాడు.
0: ఇస్ బోర్న్ ఇన్ జైల్.
1: నందుని ఇంట్లో పెరిగాడు.
0: హస్ గ్రోన్ ఇన్ నందా.
1: మధురై పోయి చేరాడు.
0: అండ్ రీచ్ మధురై.
1: ఇదనికి ఎక్కడ ఉంది? ఏ ప్రాపర్టీ?
0: What is this property?
1: ఏ ప్రాపర్టీ లేదు.
0: He has no property whatsoever.
1: చాలా భూమి అయినా లేదు.
0: నాట్ ఈవెన్
1: పైసా. పైసా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు.
0: నో బ్యాంక్ బ్యాలెన్స్.
1: కాబట్టి అతను జగత్కంత గొప్పవాడైపోయాడు.
0: బట్ హస్ బికమ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: ఈ ప్రాకృతమైనటువంటి ఐశ్వర్యం తన ఐశ్వర్యం కాదు.
0: ఇస్ నాట్ ది వరల్డ్లీ ప్రాపర్టీ.
1: ప్రాకృతమైనటువంటి ధనం తన ధనం కాదు.
0: ఇస్ నాట్ ది వరల్డ్లీ మనీ.
1: ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయే మేఘములే.
0: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
1: శాశ్వతమైనటువంటి ధనం ఆనందమే.
0: That which is
1: నిరంతరము కృష్ణుడు ఆనందంగా ఉండేటువంటి వాడు.
0: కృష్ణ వాజ్ ఆల్వేస్ ఇన్ ద స్టేట్ ఆఫ్
1: బ్లిస్. కృష్ణుడికి రామునికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే చాలా సులభంగా అర్థమవుతుంది.
0: యూ కెన్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ రామ అండ్ కృష్ణ ఈజీలీ.
1: కృష్ణుడికి మొట్టమొదటి నవ్వు, తర్వాత పని.
0: కృష్ణ ఫస్ట్ స్మైల్స్ అండ్ దెన్ యాక్ట్స్.
1: రామునికి మొట్టమొదటి పని, తర్వాత నవ్వు.
0: రామ యాక్ట్స్ ఫస్ట్ దెన్ స్మైల్స్ లేటర్.
1: స్త్రీలను ఏడ్పించినటువంటి వాడు కృష్ణుడు.
0: ఇట్ ఇస్ కృష్ణ హూ మేడ్ విమెన్.
1: స్త్రీల కోసం ఏడ్చినటువంటి వాడు రాముడు.
0: అండ్ ఇట్స్ రామ హూ క్రైడ్ ఫర్ విమెన్.
1: కాలు తొక్కించుకుని కయ్యానికి పోయినటువంటి వాడు రాముడు.
0: ఇట్ వాజ్ రామ హూ వాజ్ హర్ట్ అండ్ రేజ్డ్ వార్.
1: కాలు తొక్కి కయ్యాన్ని తీసుకున్నటువంటి వాడు కృష్ణుడు.
0: అండ్ ఇట్ వాజ్ కృష్ణ హూ ఫౌండ్ ఎ ప్లీ టు ఫైట్ ఫర్.
1: అందరితోనూ యుద్ధానికి సిద్ధమైపోయి అందరినీ ఓడిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ ఎవ్రీబడి.
1: కనుకనే త్రేతాయుగమునకు ద్వాపరయుగమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఇలాంటివిగా ఉంటుంటాయి.
0: దట్ ఈస్ ది గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ త్రేతాయుగం.
1: కృష్ణ తత్వం అనేటువంటిది చాలా ఒక విధమైనటువంటి ఒక ఆనందమయమైనటువంటి తత్వం.
0: ద నేచర్ ఆఫ్ కృష్ణ ఇస్ వన్ ఆఫ్ బ్లెస్.
1: రామతత్వం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక బాధ్యతా తత్వం.
0: రామ స్టాండ్స్ ఫర్ రెస్పాన్సిబిలిటీ.
1: సత్య ధర్మములను పరాక్రమమును కూడాను ఈ జగత్తునకు చాటై నిమిత్తమై వచ్చినటువంటిది రామాయణం.
0: రామాయణ ఇస్ మెంట్ టు ప్రోపగేట్.
1: రామ ప్లస్ అయనం ఇస్ రామాయణం.
0: రామ ప్లస్ అయనం ఇస్ రామాయణం.
1: కృష్ణ తత్వం వట్టాది కాదు.
0: కృష్ణ ఇస్ నాట్.
1: జగత్తునకు బోధించే నిమిత్తమే వచ్చినటువంటిది.
0: కృష్ణ హాస్ ఇన్కార్నేటెడ్ టు టీచ్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
1: తాను దేనిని ఆశించలేదు.
0: హీ డిడ్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: దేనిని అంటగట్టుకోలేదు.
0: అండ్ హీ డిడ్ హావ్ ఎనీ అటాచ్మెంట్.
1: సర్వము ప్రజలకే అందిస్తూ వచ్చాడు.
0: ఎవ్రీథింగ్ హీ గేవ్ ఇట్.
1: కంసుని చంపాడు మేనమామ.
0: He killed Kamsa's uncle.
1: Kamsa tandiki rajyanni kattesadu Ugrasenuniki.
0: And then Ugrasena was coronated.
1: Taanu teeskoledu.
0: He didn't accept.
1: పాండవుల పక్షం పోయాడు. కౌరవులను ఓడించాడు. పాండవులకు ధర్మరాజుకు పట్టాభిషేకం కట్టాడు. తాను కట్టలేదు.
0: He defeated Kauravas. Pandavas were coronated, but he didn't take charge of the kingdom.
1: కిరీటం లేని రాజు.
0: He is the king. రాజమికి
1: రాజ మహారాజ రాజా.
0: He is the king of kings.
1: ఏ రాజ్యము లేదు అతనికి.
0: He has no kingdom.
1: సర్వల హృదయము అతని రాజ్యాలే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ ఇస్ హిస్ కింగ్డమ్.
1: సత్యాన్ని ప్రబోధించినటువంటిది కృష్ణ తత్వం.
0: ఇస్ ఓన్లీ కృష్ణ హూ టాట్ దిస్ ప్రిన్సిపల్.
1: కనుక నిజముగా మనం విచారణ చేసిన ఒక్కొక్క అవతారము ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించే నిమిత్తమై ఆవిర్భవించినటువంటివి.
0: ఇన్ఫాక్ట్ ఎవ్రీ ఇన్కార్నేషన్ హాస్ గాట్ ఎ మెసేజ్ అండ్ ఎ మిషన్ టు ప్రొపగేట్ అండ్ షేర్.
1: గోపికలు వచ్చి యశోద దగ్గర అనేక విధములుగా కూడాను ఒక విధమైనటువంటి యొక్క కంప్లైంట్ చేస్తూ వచ్చారు.
0: ఆల్ గోపికస్ కేమ్ టు కృష్ణ అండ్ మేడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కంప్లైంట్స్.
1: కృష్ణుడు తమాషగా చెప్పని లేక ఇంకే విధంగా చెప్పని అంత సత్యమే.
0: Whatever Krishna might say, of fun.
1: నవ్వులకైనా అసత్యం ఆడినటువంటి వాడు కాదు.
0: బట్ హీ నెవర్ అటర్డ్
1: కానీ అర్థం చేసుకోవడానికి సరి అయినటువంటి స్థితి లేనటువంటి వారు కృష్ణుడు చెప్పింది అబద్ధం అనుకుంటున్నారు.
0: బట్ దోస్ హూ కుడ్ నాట్ అండర్స్టాండ్
1: ఇదే విధమైనటువంటి రోగం ప్రారంభమవుతూ వచ్చింది.
0: దిస్ ఈస్ ద డిసీజ్ విచ్ కమ్స్ ఇన్ ఎవ్రీ ఏజ్.
1: గోపికలు వచ్చారు.
0: గోపికస్ కేమ్.
1: అర్ధరాత్రి వేళలో మా మిద్దెలెక్కి వచ్చి కృష్ణుడు నిద్రబోవు స్త్రీల జడలను కట్టి పరిగెత్తొచ్చినాడు. తల్లి అడుగావే, తల్లి అడుగావే.
0: ఇన్ ద మిడ్ నైట్ హీ క్లైమ్ ది స్టేర్ కేసెస్ ఆఫ్ అవర్ మ్యాన్షన్స్ అండ్ టైడ్ అప్ ది ప్లాట్స్ ఆఫ్ ది లేడీస్ హూ ఆర్ ఫాస్ట్ అస్లీప్. ఆస్కర్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ హిమ్.
1: గో యశోద అడిగింది, అర్ధరాత్రి వేళలో నీకితర ఇండ్లకు ఏమి పనిరా?
0: యశోద asked, what job you have to visit other houses in the midnight?
1: ఇల్ల జడలను కట్టి పరిగెత్తొచ్చినావట కృష్ణ, విడువుమురాని విడువుమురా.
0: It seems you had been there in the midnight and did all the mischief and you returned, you just give up the job.
1: చెప్తున్నాడట. ఏమని?
0: కృష్ణ started telling, smiling.
1: అమ్మ నేను నీదు ప్రక్కలో కదల మెదలక పండియుంటినే, అర్ధరాత్రి వేళలో నేనెప్పుడు వెళ్ళిటూ వస్తున్నమ్మా, తెలుపావే తల్లి తెలుపావే. ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు.
0: ఇట్ మీన్స్ హీ ఇస్ హియర్.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మల మక్కువైన ఇలాంటి మహత్తరమైనటువంటి ఒక తత్వములు కృష్ణుడు నిరూపించినటువంటివి.
0: కృష్ణ హాస్ డెమోన్స్ట్రేటెడ్, ప్రూవ్డ్ ది హిడెన్ ఇన్నర్ సీక్రెట్స్ దట్ ఈస్ హియర్ అండ్ దేర్ అండ్ ఎవ్రీవేర్.
1: మరొక గుంపు వచ్చింది, గోపికలంతా కూడా చేరి.
0: అనదర్ గ్రూప్ ఆఫ్ గోపికస్.
1: కొల్లభామానంత కూడి చల్లలమ్మను బోవుచుండగా, చల్లబానకు సుంకమిమ్మని చిల్లులు పడగొట్టినాడు. అడుగావే తల్లి అడుగావే.
0: When all gopikas were just selling the milk, they are carrying the pots over their heads. It was Krishna who wanted to pay them the tax and had pelted stones.
1: దేవరాకు పెట్టవరనని దేవునికి తెస్తూ ఉంటే దేవుడేమో కొట్టిపోతే తెలియక నా మీద వైచిరి. తల్లి తెలియదే, తల్లి తెలియదే. దేవుడే కొట్టినాడు కానీ నేను కొట్టలేదు అనగా ఏమి, తాను దేవుడు అనేటువంటిది ఇండైరెక్ట్ గా చెప్తూ వచ్చాడు.
0: ఇట్ వాస్ కృష్ణ హూ సెడ్ ఇట్ వాస్ గాడ్ హూ హాడ్ హిట్ హూ హాడ్ పెల్టెడ్ ది స్టోన్స్ అట్ ద పాట్స్, ఇండికేటింగ్ దట్ ఈస్ గాడ్ హింసెల్ఫ్.
1: ఈ విధంగా భగవంతుని యొక్క తత్వమును తన తత్వంగానే నిరూపింపజేసుకుని తల్లికి అర్థమయ్యే రీతిగా చెప్తూ వచ్చాడు.
0: లైక్ దట్ హీ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఏ వెరీ క్లియర్ వే సో యాస్ టు బి అండర్స్టూడ్ బై హిస్ మదర్.
1: అనేక పర్యాములు గొల్ల ఇండకంతా చేరి పాలు పెరుగులు భుజించి తప్పించుకుని వచ్చేటువంటి వాడు.
0: మెనీ టైమ్స్ హీ విజిటెడ్ ద నైబర్హుడ్.
1: ఈ పాలు పెరుగుల యొక్క స్వరూపం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ద మిల్క్ అండ్ కర్డ్?
1: పరిశుద్ధమైనటువంటి యొక్క తెలుపు.
0: ద ప్యూర్ వైట్
1: అనగా ఏమి? సాత్వికాన్ని అతను ఆశిస్తున్నాడు.
0: ఇట్ మీన్స్ హీ ఎక్స్పెక్ట్స్ ద పయస్ నేచర్.
1: పెట్టినది తినవు,
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్.
1: మన ఇంటిలోనే పెట్టినది తినవు,
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్.
1: కొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగా నోగుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ యూ విజిట్ ద నైబర్హుడ్ అండ్ ఈట్ సీక్రెట్లీ ఆల్ ది బటర్ ఓవర్ దేర్.
1: నోరంత వెన్న వాసన.
0: We find the smell of the butter all
1: over. Urantayu agadambu.
0: The whole mischief
1: goes. Okate raddu.
0: Is it fighting everywhere?
1: Urantaleu bala.
0: You are after all a tiny thought.
1: Intai. Chinna roopam kuda ledu neeku. Uranta oke allara chesi pettunnavi.
0: You are so small, so young, tiny thought, but
1: mana inti venna neeku ruchinchada?
0: Don't you like our own butter?
1: Mana inti venna nena neeku ruchistundi.
0: You like the butter of the neighbors.
1: Ani dandiste appudu cheptunnadu.
0: Then he started replying.
1: Anaga గోపికల హృదయము పవిత్రమైనటువంటిది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద హార్ట్
1: పరిశుద్ధమైనటువంటిది.
0: సేక్రెడ్
1: స్వార్థమునైనటువంటిది.
0: ఇట్ ఇస్ సెల్ఫ్లెస్.
1: నిస్వార్థమైనటువంటిది.
0: ఇట్ ఇస్ సెల్ఫ్లెస్.
1: నీకు వాత్సల్యమైనటువంటి స్వార్థము సప్రయోజనం ఉంటుండాలి.
0: వేర్ హస్ యు గాట్ ది సెల్ఫ్లెస్ అటాచ్మెంట్?
1: నాకు అక్కర్లేదు.
0: దేర్ఫోర్ ఐ డోంట్ వాంట్ యువర్ బట్టర్.
1: స్వార్థము సప్రయోజనము లేనటువంటి యొక్క గోపికల యొక్క హృదయం అనేటువంటి వెన్నని నేను అపహరిస్తున్నాను.
0: ద హార్ట్ ఆఫ్ గోపికస్ హాస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. దేర్ఫోర్ ఐ వాంట్ దట్.
1: కనుకనే ఎవరి హృదయం పరిశుద్ధంగా ఉందో,
0: ది హార్ట్స్ ఆఫ్ దోస్ దట్ ఆర్ ప్యూర్,
1: ఎవరిది స్వార్థరహితంగా ఉంటుందో,
0: దోస్ విచ్ ఆర్ సెల్ఫ్లెస్,
1: అట్టి హృదయాన్ని నేను అపహరిస్తాను.
0: ఐ జస్ట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ హార్ట్.

0: గోపిక యొక్క చిత్తం అనేటువంటి యొక్క వెన్నను అపహరిస్తూ వచ్చాడు.
1: ఇస్ కృష్ణ స్టీల్స్ ది హార్ట్ ఆఫ్ ది గోపిక.
0: లోకులంతా కూడా ఏదో ఈ విధంగా చేస్తున్నారని భావిస్తున్నారు, కానీ కృష్ణుడు అపహరించినటువంటిది చిత్తమును.
1: వాట్ గాడ్ హెస్ టోల్డ్ ఇన్ హియర్ కృష్ణ ఈస్ హార్ట్.
0: అప్పుడే చెప్పాడు, చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి.
1: దెన్ ఓన్లీ హీ సెడ్ వాట్ ఫార్ దిస్ వర్షిప్ వితౌట్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
0: ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా.
1: వై ఆల్ దిస్ ట్రెడిషన్ రిచువల్ వెన్ దేర్ ఇస్ నో ప్యూరిటీ.
0: శుద్ధి లేని పాత్ర ఎలా.
1: అండ్ వెన్ దేర్ ఇస్ నో క్లీన్లీనెస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ వై దిస్.
0: పాత్ర శుద్ధి అనగా దేహ శుద్ధి లేకుండా ఉన్నటువంటి ఈ పాత్రలో వంట వండి ప్రయోజనం ఏమిటి.
1: వెన్ దిస్ బాడీ విచ్ ఇస్ ద వెసల్ విచ్ ఇస్ నాట్ క్లీన్,
0: చిత్తశుద్ధి లేని శివ పూజ ఎలరా.
1: వెన్ దేర్ ఇస్ నో ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వై దెన్ ద వర్షిప్.
0: చిత్తశుద్ధితో ఒక్కతూరి రామా అని పిలిస్తే చాలు.
1: With all the purity, if you say one
0: Rama, ani piliste yelra ani pilustadu bali ramudu.
1: And if you say come on, God also replies.
0: Kanukane dukkimpa chese etundi aanandimpa chese etundi daivam okkade.
1: Therefore it's only God who confers.
0: Yamudu tane ramudu tane.
1: And he is Yama, God of death, and Rama, God himself.
0: Andukosamane cheppadu.
1: So he said.
0: Purandar Das cheppadu.
1: Purandar Das said,
0: ayyo రాముడు దేవుడు వేరు లేడు, యముడు వేరు లేడు, యముడు దేవుడు రెండు ఒక్కటేను అన్నాడు.
1: Therefore Yama the god of death, Rama god, they are not separate, they are one and the same.
0: కృష్ణుడు దేవుడని నమ్మినటువంటి వానికి ఉగ్రసేనునకు దేవుడిగా కనిపించాడు.
1: Krishna appeared as god himself to Ugrasena.
0: దేవుడు కాదు వీడు నా యొక్క శత్రువు అని భావించినటువంటి కంసునికి యముడిగా రూపొందాడు.
1: వేరే కంస కన్సిడర్డ్ కృష్ణ యాజ్ హిస్ ఎనిమీ. హి హాడ్ నో
0: ఫెయిత్. సేమ్ వ్యక్తి,
1: ద సేమ్ పర్సన్.
0: దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అని హరినామమే చింతించకూడదని ద్వేషించినటువంటి యొక్క హిరణ్యకశిపునకు యముడిగా మారిపోయాడు.
1: హిరణ్యకశిపు హాడ్ గాట్ ది hatred towards the divinity. God appeared as the god of death.
0: నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ నారాయణ నారాయణ చింతించినటువంటి యొక్క ఈ ప్రహ్లాదునికి అతనికి ఒక దేవుడిగా కనిపించాడు.
1: వెరెస్ ప్రహ్లాద హూ చాంటెడ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ నారాయణ రిపీటెడ్లీ హీ కుడ్ సీ గాడ్ హింసెల్ఫ్.
0: రాముల పైన ద్వేషమును పూని రాములతో యుద్ధములకు సిద్ధమైనటువంటి యొక్క రావణునకు యముడిగా మారిపోయాడు రాముడే.
1: రావణ హూ వాజ్ వెరీ ప్రిపేర్ టు ఫైట్ విత్ రామా, హీ కుడ్ ఫైట్ ఓన్లీ యమ దేర్.

0: అని ప్రార్థించినటువంటి విభీషణుకు దేవుడిగా కనిపించాడు.
1: విభీషణ హు ప్రే టు గాడ్ విత్ అ టోటల్ స్పిరిట్ ఆఫ్ సరెండర్.
0: కాబట్టి యముడు దేవుడు రెండు కాదు, ఒక్కడే.
1: హి కుడ్ సీ గాడ్ ఇన్ ఫ్యాక్ట్ యమ అండ్ రామ
0: వారి వారి భావంలో వారికి యముడిగాను దేవుడిగాను కనిపిస్తూ వచ్చి.
1: ఇట్స్ ఓన్లీ యువర్ ఓన్ ఫీలింగ్ దట్ విల్ మేక్ యూ ఫీల్.
0: కనుక సర్వులకు దేవుడిగా కనిపిస్తూ వచ్చాడు.
1: దేర్ ఫోర్ ఎవ్రీ వన్ కుడ్ సీ గాడ్ ఇన్ కృష్ణ.
0: ఒకనాడు పాపం గోపికలందరూ చాలా అలసిపోయారు.
1: వన్ డే గోపికస్
0: ఈ విధమైనటువంటి పని చేస్తుంటే తరుముతూ పోయేటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ బికాస్ ఆఫ్ కృష్ణాస్ మిస్చిఫ్ దే జస్ట్ వాంటెడ్
0: జ్ఞానోపదేశం చేస్తూ వచ్చాడు.
1: హి వాస్ టీచింగ్ దెమ్ ది
0: అయ్యో పాపం
1: విజ్డమ్.
0: వారు చిత్తశుద్ధి గలవారు,
1: స్వార్థరహితులైనటువంటి
0: వారు,
1: అమాయకులైనటువంటి
0: గోపికలు,
1: ఇన్నోసెంట్.
0: వారిని నేను తప్పించుకుని పోతున్నాను.
1: ఐఎమ్ జస్ట్ రన్నింగ్ అవే ఫ్రమ్ దెమ్.
0: ఇతరు వారికి తప్పక నేను చిక్కిపోవాలి.
1: దిస్ టైమ్ ఐ షుడ్ బి ట్రాప్డ్.
0: వారి చేతిలో నేను బంధింపబడాలి.
1: ఐ షుడ్ అలౌ మై
0: సెల్ఫ్ టు బి. నేను భక్త పరాధీనుడను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ సబ్మిట్ టు మై డివోటీస్.
0: అలాంటి భక్తులకు నేను కష్టపెట్టడం మంచిది కాదు అని సంకల్పించుకున్నాడు.
1: హి థాట్ దట్ హి షుడ్ నాట్ మేక్ హిస్ డివోటీస్ సఫర్.
0: శిష్యులు వచ్చే సమయాన్ని అందరూ చక్కగా గుర్తించారు.
1: They all could know the approach of Krishna coming over there.
0: Compound anta kuda nilchipoyaru chakkaga soldiers madri gopikalu.
1: All gopikas were waiting all around.
0: Ekka avachani kanipettaleni.
1: They wanted to find out where he would go.
0: Krishnudu appudu em chesadu? Utti pai unnatundi palanta kinda bosadu.
1: And then it was Krishna who was just pouring down the whole of the milk on the ground.
0: Aa yokka paalu lopala rendu paadamulu chakkaga baaga mettaga taduputu vachadu.
1: And then he made both of his feet wet by this milk over there.
0: ఈ దృశ్యాన్ని చూచారు.
1: ది సీన్ వాజ్ నోట్.
0: అందరూ అతన్ని తరుముకుంటూ వచ్చారు.
1: ఆల్ స్టార్టెడ్ హంటింగ్ రన్నింగ్ ఆఫ్.
0: తరుముకుంటూ వచ్చేటప్పటికి ఎక్కడ పరిగెత్తాడో పోయి ఎవరికి తెలియదు.
1: వేర్ హీ ర్యాన్ నోబడీ కుడ్ నో.
0: కదప్పటికి ఆ పాదముల యొక్క ప్రింట్ను ఆధారం చేసుకుని కృష్ణుడు ఎక్కడున్నాడని వెతుకుతూ పోయారు.
1: అల్టిమేట్లీ బేసింగ్ ఆన్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ కృష్ణ దే కుడ్ నో వేర్ హీ ఇస్.
0: అప్పుడు వారికి జ్ఞానోదయం కలిగింది.
1: గోపికాస్,
0: మీరు నా పాదములను ఆశ్రయించండి, అప్పుడు నేను మీకు చిక్కుతాను.
1: He said, surrender to my feet, then you will know me.
0: Not surrender.
1: Follow my footprints.
0: Follow my feet.
1: Follow my footprints.
0: నా పాదముల యొక్క దీనిని ఆశ్రయించండి.
1: యూ ఫాలో మై ఫుట్ ప్రింట్స్.
0: అనుసరించండి.
1: యూ ఫాలో.
0: నేను చిక్కుతున్నాను అనేటువంటి యొక్క బోధన చేసే నిమిత్తమై పాలలో తన పాదములంతా తడిపి చక్కగా ప్రింట్ అంతా చేసుకుంటూ వెళ్లిపోయాడు.
1: ఇన్ ఆర్డర్ టు డెమోన్స్ట్రేట్ అండ్ గివ్ దిస్ టీచింగ్
0: భగవత్ యొక్క తత్వము ఏదో ఆశాస్పదంగా ఉన్న వారికి ఆశాస్పదమే. ముండే ముండే మతిర్ భిన్న. తలలు వేరువేరైనటువంటి వారికి తలంపులు వేరువేరుగానే ఉంటాయి.
1: As heads are different, as tastes differ, we have different thoughts.
0: కర్తనే భాగవతం అంటే ఏంటి? భగవంతుని యొక్క కథనే భాగవతం.
1: భాగవత మీన్స్ ద స్టోరీ ఆఫ్ గాడ్.
0: అటువంటి భగవంతుని యొక్క కథను మనం చక్కగా తెలుసుకోవడానికి తగినటువంటి ఆధారము ఈ యొక్క కృష్ణుని యొక్క లీలలే.
1: Therefore, Krishna's miracles are the basis that would teach us the divinity.
0: చెట్టు ఎక్కాడు.
1: He climbed up the tree.
0: కానీ ఎంత పిలిచినా పలకడు కృష్ణుడు.
1: బట్ కృష్ణ డిడ్ రెస్పాండ్ టు ఎనీ కాల్.
0: వారు నదిలో నుంచి బయటికి రాలేరు.
1: అండ్ దే కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ది రివర్.
0: కట్టకడప్పటికి ప్రార్థించినారు.
1: దే ప్రే.
0: అనగా ఏమిటి అక్కడ అంతరార్థము?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ దేర్?
0: అభిమానం అనేటువంటిదే ఒక వస్త్రము.
1: దిస్ అటాచ్మెంట్ ఇస్ ది క్లౌత్ ఎట్ ఆల్.
0: ఈ అభిమానం అనేటువంటి వస్త్రాన్ని మీరు విసర్జించండి.
1: గివ్ అప్ ద రోబ్ ఆఫ్ అటాచ్మెంట్.
0: ఆత్మ అనేటువంటి నేను నిన్ను ప్రవేశిస్తాను.
1: అండ్ దెన్ ఓన్లీ ది ఆత్మ అండ్ ది స్పిరిట్ విల్ గెట్ ఇన్ టు యూ
0: అనేటువంటి అనేక విధమైనటువంటి యొక్క ఆత్మ ప్రబోధలు తలుపుకుంటూ వచ్చినటువంటిది భాగవతము.
1: ఇట్స్ భాగవత దట్ టీచెస్ అస్ ద స్పిరిట్.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కృష్ణ కథలన్నీ కూడాను ఎంతో ఆదర్శవంతమైనటువంటివే కానీ హాస్యాస్పదమైనటువంటివి కానీ ఇంకే విధమైన అసభ్యమైనటువంటివి కానీ కాదు.
1: ఆల్ ద స్టోరీస్ ఇన్ ద మిరకల్స్ ఆఫ్ కృష్ణ ఆర్ ఐడియల్. దే ఆర్ నాట్ ఫనీ. దే ఆర్ నాట్ ఫుల్ ఆఫ్ హ్యూమర్ ఆర్ ఫన్ ఆర్ ఫ్రాలిక్ వాట్స్ ఎవర్.
0: కానీ అదే విధంగానే ఈ అభిమానం అనేటువంటి వస్త్రాన్ని మీరు విసర్జించండి.
1: గివ్ అప్ ద రోబ్ ఆఫ్ అటాచ్మెంట్.
0: ఆత్మ అనేటువంటి నేను నిన్ను ప్రవేశిస్తాను.
1: అండ్ దెన్ ఓన్లీ ది ఆత్మ అండ్ ద స్పిరిట్ విల్ గెట్ ఇన్ టు యూ

0: కానీ అదే విధంగానే రాధకుడును ఎంతనో బాధలు కలిగించి కట్టగలబడకు ఆమెను ఒక విధమైనటువంటి యొక్క సముద్ర మదనం చేసినట్టుగా ఆమె హృదయాన్ని జ్ఞానమనేటువంటి మదనం చేసి చేసి చేసి చేసి దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి యొక్క భక్తి అనేటువంటి మణిని ఆమెకు అందించాడు.
1: Likewise, he also tested the churned heart of Radha, ultimately gave her the precious diamond of devotion.
0: బంధువులను కాని ఏ అక్క చెల్లెండ్రు కాని అన్న తమ్ముళ్ళు కాని ఎవరిని ఆధార చేసుకోలేదు.
1: She didn't rely or depend on any brothers or sisters or any family members.
0: చెప్పింది ఆమె.
1: She said,
0: నిలువ

0: She prayed, "Oh Krishna, I cannot live. I cannot bear this separation. I don't want to live. At least appear in my dream."
1: కట్టకడపటికి రాధా దేహాన్ని వదిలే ముందుగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
0: At the time when she was about to leave her body, Krishna
1: manifested. భగవంతుడు అర్పితం చేస్తాడు.
0: God will give anything that the devotee
1: wants. తనను తానే అర్పితం చేసుకుంటాడు.
0: He will give himself.
1: తన ప్రాణాన్ని కూడా భగవంతుడు భక్తులకు అందిస్తాడు.
0: He will give his life also.
1: ఇంతటి త్యాగవంతమైనటువంటి యొక్క వ్యక్తులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ ఈ జగత్తులో ఎక్కడా కనిపించరు.
0: And in fact there are none here in this world who deserve that God.
1: మూర్చపడిపోతుండాలి అనగా దేహంలో ఉన్న శక్తి అంతా క్షీణించిపోయింది.
0: As she lost her all her energy, she fainted.
1: కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
0: Krishna manifested.
1: ఏం కావాలి నీ ఎంత సమయం లోపల ఇప్పుడు?
0: He said, "What do you want as the end approaches?"
1: నాకేమీ వద్దు కృష్ణ.
0: Radha said, "I don't want any."
1: ఒక్కతూరి నీ వేణుగానాన్ని వినిపించు.
0: Let me listen to the melodious music of your flute.

0: ఓ కృష్ణ సింగ్ ఫర్ మీ విత్ ఆల్ ద నెక్టర్ అండ్
1: వర్డ్స్
0: టాక్ టు మీ
1: సారమంత దీసి
0: డ్రాయింగ్ ఆల్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాస్
1: ఎన్ని వేదములు నాలుగు వేదములు
0: ఫోర్ వేదాస్
1: ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము
0: ఫోర్ వేదాస్
1: వేద సారమంత దీసి
0: డ్రాయింగ్ ఆల్ ది ఎసెన్స్
1: ఆఫ్ ఉపనిషత్తులే గోవులు
0: ఉపనిషత్స్ ఆర్ ది కౌస్
1: ఆ నాలుగు బిందువుల నుంచి పాలంతా పితుకుతూ ఉంటాము
0: అండ్
1: నాలుగు యొక్క భాగములే వేదములు
0: అండ్ దీస్ ఆర్ ఫోర్
1: వేద సారమంత దీసి
0: డ్రాయింగ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాస్
1: నా దేహమే నీ యొక్క వేణువు
0: My body is your flute.
1: నా దేహం అనేటువంటి వేణువుకు నవరంధ్రములు ఉంటున్నాయి.
0: This body which is a flute has nine openings.
1: కాబట్టి ఆ వేదసారం అనేటువంటిది అంతా కూడాను ఈ వేణువు నందు అటు ఇటు తిరిగిపోయి.
0: Therefore the essence of Veda just move in this flute.
1: వేద సారమంత దీసి నాద బ్రహ్మ ముగను మార్చి
0: All the essence of Veda is drawn and transformed into the divine sound.

0: పారవేశాడు.
1: కృష్ణ పిక్డ్ అప్
0: ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ వేణువును తాను ముట్టలేదు.
1: సిన్స్ దెన్ రైట్ ఆన్ దిస్ డే హీ డి నాట్ టచ్ దట్ ఫ్లూట్.
0: ఆ రాధ యొక్క ఆనంద నిమిత్తమై ఆ వేణువును అర్పితం చేశాడు.
1: In fact, just sacrifices
0: given up the flute.
1: She prayed, just once, let me hear you.
0: ఒకానొక సమయంలో రుక్మిణి
1: at one time
0: రాధాను తన ఇంటికి పిలిపించింది.
1: రుక్మిణి ఇన్వైటెడ్ రాధా టు హర్ రెసిడెన్స్.
0: సత్యభామ పిలిపించేటువంటి స్వభావం కాదు చుప్పనాతి.
1: సత్యభామ స్టాండ్స్ ఫర్ ఆల్ జెలసీ. షీ నెవర్ ఇన్వైట్స్ ఎనీబడీ.
0: ఒకనాడు తన ఇంటికి పిలిపించింది.
1: రుక్మిణి ఇన్వైటెడ్ హర్.
0: ఆ రుక్మిణి ఎప్పుడు ఏమి అని ఎక్కడ అని ఒక్కటి అడగలేదు.
1: షీ డిడ్ పుట్ ఎనీ క్వశ్చన్ వేర్.
0: తక్షణమే వచ్చేసేసింది పాపం.
1: రాధా కేమ్ ఇమిడియట్లీ అట్ వన్స్.
0: ఈనాటి మాదిరి ఆనాడు ఇడ్లీలో దోశలో ఇంకేమి కేక్సో గీక్సో బిస్కెట్సో ఇస్తూ ఇట్లాంటివంతా ఒక్కటి లేవు.
1: ఇన్ దోస్ డేస్ దేర్ నథింగ్.
0: పాలు పెరుగు ఇంతే.
1: ఓన్లీ ది మిల్క్ అండ్ కర్డ్ నథింగ్ వాట్స్ ఎవర్ లైక్ దోశ ఇడ్లీ.
0: రాధా ఇంటికి వచ్చిందని ఆనందంతో ఆ నిప్పుల పైన పొంగుతున్నటువంటి పాలను ఒక దీంట్లో పాత్రలో పోసి రాధాకు అందించింది.
1: రుక్మిణి వాజ్ మైటీ హ్యాపీ బికాస్
0: రాధా యొక్క స్వభావం ప్రతి ఒక్కటి కూడాను
1: ఆఫర్డ్ హర్ హాట్ మిల్క్
0: అర్పితం చేయటము తాను భుజించటము.
1: రాధాస్ నేచర్ ఈస్ టు ఆఫర్ టు గాడ్ అండ్ లేటర్ టేక్
0: అర్పణం.
1: హి ఆఫర్స్ టు కృష్ణ.
0: కృష్ణాగ్నో బ్రహ్మనాహృతం. అంతా బ్రహ్మార్పణంగా చేస్తూ వచ్చింది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫర్ టు బ్రహ్మ.
0: చేసేటప్పటికీ ఆ ఉడుకుడుకు పాలు త్రాగుతూ వచ్చింది.
1: After offering to God, she started drinking hot milk.
0: ఆ పాలలో ఉన్నటువంటి కృష్ణుడికి కాళ్ళన్నీ కాలిపోయినాయి.
1: కృష్ణ హూ ఇస్ దేర్ ఇన్ ద మిల్క్ గాట్ బోత్ ఆఫ్ హిస్ ఫీట్ వెరీ హాట్ అండ్ బర్న్.
0: సాయంకాలము కృష్ణుడు పవళించాడు.
1: కృష్ణ స్లెప్ట్.
0: రుక్మిణి పాదసేవ చేస్తున్నప్పుడు బొబ్బలు కనిపించాయి.
1: రుక్మిణి వాస్ జస్ట్ ప్రెసింగ్ హిస్ ఫీట్.
0: యు కుడ్
1: ఫైండ్ ద బ్లిస్టర్స్ ఓవర్ దేర్.
0: ఎక్కడ ఈ యొక్క వింతైనటువంటి యొక్క స్వరూపాలు?
1: వాట్ ఈస్ దిస్?
0: ఏమి జరిగింది?
1: వాట్ హ్యాపెన్?
0: ఎవరు ఈ విధంగా నిన్ను హింసించారు?
1: హూ హావ్ హర్ట్ యూ
0: అని చెప్పేటప్పటికే
1: అండ్ షీ ఆస్క్డ్
0: ఇది నీ పనేను అన్నాడు.
1: కృష్ణ సెడ్ ఇట్స్ ఓన్లీ యువర్ యాక్ట్.
0: వచ్చిన రాధకు ఈ పాలు చల్లగున్నాయా త్రాగడానికి సరైనటువంటివా కాదా అని విచారణ లేకుండా విజ్ఞానహీనురాలైపోయి విచక్షణ జ్ఞానం లేకుండా ఉడుకుడుకు పాలు ఆ రాధకు అందించావు. ఆ రాధ నాకు అర్పితం చేసింది. దాంతో నా కాళ్ళంతా కాలిపోయినాయి.
1: యూ ఇన్వైటెడ్ రాధ. యూ డిడ్ నాట్ థింక్ వెదర్ దట్ ఫిట్ టు డ్రింక్ దెన్ ఆర్ నాట్.
0: కొంత వెరీ వెరీ హాట్ భావిస్తారు కానీ కథలు కాదు ఇది. మానవుని వ్యతలు నిమ్మును భావించే నిమిత్తము ఏర్పడినటువంటి దైవ లీలలే.
1: ఇట్ ఈస్ నాట్ కథార్ ది స్టోరీ దట్ రిలీవ్స్ యూ ద వ్యధ ఆర్ సాడ్నెస్ ఇన్ లైఫ్.
0: కనుకనే కృష్ణ లీల అన్ని కూడాను మానవ వ్యతను దూరం గావిస్తూ వచ్చేసి.
1: సో ఆల్ ద మిస్టరీస్ ఆఫ్ కృష్ణ విల్ రిలీవ్ యూ ఆఫ్ ఆల్ ద బర్డన్స్ ఇన్ లైఫ్.
0: ఈ విధంగా ప్రతి శక్తి యొక్క దీన్ని కూడాను భక్తులకే అర్పితం చేస్తూ వచ్చాడు.
1: దేర్ఫోర్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ ది డివైన్ ఇస్ ఫర్ ద డివోటీ.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భాగవత తత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నప్పుడు భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు స్పష్టంగా మనకు కనిపిస్తాయి.
1: When once we understand Bhagavata clearly, with all the sacred feeling and thought, you know the divinity.
0: Meera. Aame pati Maharana.
1: Maharana is her husband.
0: Kani, aame ki yedo, aame virodheni kunti yukka, Akbar Chakravarti vachi, Krishnudi haram ichinadini, yedo apohala cheta, aame paina dvesham kaligindi, ee Maharana ko.
1: This Maharana was full of fury and anger because she offered the garland to Akbar.
0: అప్పుడు తన సోదరుని తోపల లేక చెల్లెల తోపల పాల లోపల చాలా పాయిజన్ అనే స్ట్రాంగ్ పాయిజన్ కల్పించేసి.
1: అండ్ వాట్ హీ డిడ్ ఇస్ రాణా మేడ్ హర్ హిస్ సిస్టర్ మిక్స్ పాయిజన్ ఇన్ ద మిల్క్.
0: అది త్రాగిన తక్షణమే దేహమంతా నీలంగా మారిపోయి రక్త శ్రవణమంతా కూడా నిలిచిపోతుంది.
1: ద మూమెంట్ మీరా డ్రాంక్ ఆల్ దట్ మిల్క్ ఫుల్ ఆఫ్ పాయిజన్ ద బాడీ కలర్ ట్రాన్స్ఫార్మ్డ్ బ్లూ.
0: అర్పితం చేసింది కృష్ణార్పణమని తాగింది.
1: First she offered to Krishna and
0: drank. Vishamanta Krishnudu teeskunnadu.
1: All the poison is taken up by Krishna.
0: Madhuramainatundi paalu Meera kandinchadu.
1: And the sweet milk is given to Meera.
0: Chusara. Anduvalle prati manavudu kudunu bhujinche samayalo brahmaarpanam brahmahavit brahmaagno brahmanavrutam brahmaivateena gantavyam brahmakarma samadina. మనలో ఉండేటువంటి పాత్రశుద్ధి పాకశుద్ధి పదార్థ శుద్ధి కూడాను అన్నింటినీ కూడాను ఈ బ్రహ్మార్పణం చేత పరిశుద్ధమైపోతాయి.
1: When once we offer a food to our God, everything will be pure. That is the process of cooking, the material that is cooked, everything else.
0: కనుకనే మనం ఏమి భుజించకపోయినప్పటికీ అది దైవార్పితమైన రీతిగా చేసుకున్నప్పుడు ఇది ప్రసాదంగా మారిపోతుంది, ఇది పదార్థంగా ఉండదు.
1: Therefore, before we dine, When once you offer to God, the padartha material becomes prasada.
0: కనుక ఆనాటి గోపికలు అందరూ కూడాను
1: గోపికస్ ఇన్ దోస్ డేస్
0: తమ సర్వస్వాన్ని తాము వదిలిపెట్టి
1: దే హావ్ గివెన్ అప్ ఎవ్రీథింగ్
0: తమ కర్తవ్యాలు తాము నిర్వర్తించుకుంటూ
1: దే డిశ్చార్జ్ దేర్ డ్యూటీ
0: కృష్ణ చింతనలోనే జీవితాన్ని గడుపుతూ వచ్చారు
1: దే స్పెండ్ దేర్ లైఫ్
0: వాళ్ళకి ఎట్టి చదువులు లేదు ఏ డిగ్రీలు పొందలేదు ఏ యూనివర్సిటీకి పోలేదు
1: They did not attend any university. They have not degree holders.
0: Upanishadulu kodanu vaaru patinchaledu.
1: They have not gone through Upanishad.
0: Vaaru okke Upanishadu.
1: They have only one Upanishad.
0: Krishna, Krishna, Krishna, Krishna.
1: That's only the sacred name of God.
0: Okke Vedamu.
1: Only one Veda.
0: Are Gopala, Gopala, Gopala.
1: That's Veda of Gopala.
0: Okke Shastramu.
1: Only one sacred text.
0: Adiye. నిజమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క ఆ యొక్క కృష్ణుని యొక్క పదములు.
1: That is the divine name of the Lord Krishna.
0: ఆ విధంగా చింతన చేస్తూ వచ్చినటువంటి వాళ్ళే గోపికలు.
1: గోపికస్ ప్రేడ్ టు గాడ్ దట్ వే.
0: కనుక ఆ విధంగా వారు జన్మను సార్థకం గావించుకుని తిరిగి వారు అనేక విధమైనటువంటి ఆనందాన్ని కూడా అనుభవించారు ప్రాపంచిక రీతిగా కూడా.
1: ఇన్ ది స్పిరిచువల్ పాత్ దే రిడీమ్డ్ దేర్ లైఫ్స్. హౌఎవర్ దే ఎంజాయ్డ్ ద లైఫ్ ఇన్ జనరల్.
0: వారిలో ఐకమత్యం అనేది అంత గొప్పదిగా నిరూపిస్తూ వచ్చారు.
1: ద యూనిటీ ఇస్ దేర్.
0: భక్తులందరూ కూడా ఐకమత్యం కావాలి.
1: ఆల్ డివోటీస్
0: షుడ్ బి యూనైటెడ్. జాతి మత కుల భేదములు ఏమాత్రం లేకుండా త్యజించాలి.
1: We should not have any kind of differences based on caste community.
0: పంచభూతములకు ఏ జాతి లేదు.
1: Five elements don't have any caste.
0: కరుగనే గాలికి ఏ జాతి, గగనానికి ఏ జాతి, నీటికి ఏ జాతి, నిప్పుకి ఏ జాతి.
1: What is the caste of the air? What is the caste of the fire? What is the caste of the wind? What is the caste of the earth? What is the caste of the fire? కరుగనే
0: వారందరూ ఐకమత్యంతో వచ్చారు.
1: Therefore,
0: ఈ ఐకమత్యం ఎప్పుడు వచ్చింది?
1: Where do you get?
0: Purity ఉన్నప్పుడే ఈ యొక్క యూనిటీ చేరిపోయింది.
1: వేర్ దేర్ ఇస్ ప్యూరిటీ దేర్ బి యూనిటీ.
0: ఆ యూనిటీ ప్యూరిటీ రెండు చేరటం చేతనే డివినిటీగా మారిపోయింది.
1: ది కాంబినేషన్ ఆఫ్ యూనిటీ అండ్ ప్యూరిటీ దేర్ బి డివినిటీ.
0: ఆ వ్రేపల్లెకు కొత్త కోడలు ఒకటి వచ్చింది పాపము.
1: ఎ న్యూ డాటర్ ఇన్ లా కేమ్ టు దట్ వ్రేపల్లె.
0: ఎట్టైనా కృష్ణుని చూడాలని చాలా ఆశపడుతూ వచ్చింది.
1: హి వాంటెడ్ టు సీ కృష్ణ.
0: హృదయంలో ఉన్నటువంటి ఆవేదన చెప్పుకోలేకపోయింది.
1: షీ కెన్ నాట్ ఎక్స్ప్రెస్ హర్ యర్నింగ్.
0: అత్తామామలకు చెప్పలేకపోయింది.
1: షీ కెనాట్ షేర్ విత్ హర్ ఇన్ లా.
0: ఏమంటాడో ఏమో అని భయపడిపోయింది.
1: షీ ఇస్ అఫ్రైడ్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: కానీ అక్కడ ఉండినటువంటి ఒక ఆచార ప్రకారము శ్రీమంతులు ఇంటికి వెళ్లి దీపం అంటించుకుని రావాలి సాయంకాలం సమయంలో.
1: యాజ్ పర్ ది ట్రెడిషన్ ఆఫ్ దోస్ డేస్ దే షుడ్ క్యారీ ద ల్యాంప్ అండ్ లైట్ ఇట్ ఇన్ ఫ్రమ్ ఎ రిచ్ మ్యాన్స్ హౌస్. ఇట్స్ ఆల్ కృష్ణ.
0: నిత్యము అత్తగారు పోయి అంటించుకుని వచ్చేటువంటి వారు.
1: ఎవ్రీ డే ఇట్స్ మదర్ ఇన్ లా హూ డస్ దిస్ జాబ్.
0: కానీ అత్తగారి ఆజ్ఞ ఏమిటి? నీవు యశోద ఇంటికి నీవు పోకూడదు.
1: But mother-in-law commanded you should not see Krishna.
0: అతని భక్తుడు నీవు కాకూడదు.
1: You should never be his devotee.
0: ఈ శాసనం చేస్తూ వచ్చింది ఆ అత్త.
1: That is the command of the mother-in-law.
0: కానీ యద్భావం తద్భవతి. ఎవరి కష్టము ఎవరి బాధలు ఎవరి వాంఛలు వారికే ముప్పు తెప్పిస్తుంటాయి.
1: Each one's desire, each one's ambition, each one's action.
0: దైవాన్ని చూడకూడదని ఎవరికి అధికారం లేదు. దైవాన్ని చూడకూడదని చెప్పడానికి ఎవరికి అధికారం?
1: నో వన్ గాట్ ఎనీ అథారిటీ టు సే దట్ వన్ షుడ్ నాట్ సీ గాడ్. ఈ పుష్పము
0: కుడి చేతిలో పట్టుకునే దీనికి వాసనే ఉంది, ఎడమ చేతిలో పట్టుకునే వాసనే ఉంటుంది.
1: యు మే హోల్డ్ ద ఫ్లవర్ ఆన్ ద రైట్ హ్యాండ్ ఆర్ ద లెఫ్ట్ హ్యాండ్, ఇట్ హస్ గాట్ ది అరోమా.
0: వాసన ఒక్కటే, కుడి ఎడమ డిఫరెన్స్ గా ఉంటున్నాయి.
1: ద స్వీట్ స్మెల్ ఇస్ సేమ్.
0: కాబట్టి మతములు వేరువేరుగా ఉండొచ్చును,
1: రిలీజియన్
0: ఒక్కడే.
1: రిలీజియన్ డిఫరెంట్, గాడ్ ఇస్ వన్.
0: కనుకనే ఆనాడు ఏమైపోయింది, ఆ అత్తగారికి హై టెంపరేచర్ వచ్చింది.
1: That day what happened? The mother-in-law suffered from high temperature.
0: కదలడానికి కూడా వీల్లేకపోయింది.
1: She could not move.
0: ఇంకా తప్పినది కాదు.
1: So there's no way out.
0: సుగుణ వెళ్లి దీపం అంటించుకుని రా అనింది.
1: And she asked her daughter-in-law, Suguna, you go there and
0: then. అదృష్టం పండింది.
1: She was lucky.
0: నా హృదయం నిండింది.
1: I'm happy.
0: నా మనసు అనేక విధములైనటువంటి ఆనందాన్ని పొందింది.
1: I'm extremely happy.
0: అనుకుంది తాను పోయేటంలోనే మైమర్చి ఆ యొక్క యశోద ఇంటికి పోయింది.
1: And Suguna daughter-in-law went to the residence of Yashoda.
0: ఆ యశోద ఇంటి వరండాలో పెట్టినటువంటి దీపానికి ఈమె దీపాన్ని వెలిగింపజేస్తుంది.
1: షీ వాజ్ జస్ట్ లైటింగ్ హర్ ఓన్ ల్యాంప్.
0: ఆ దీపము లోపల ఏమి చూచిందో ఏమిటో, చెయ్యంతా కాలుతిపోతూ వస్తుంది.
1: అండ్ హోల్ హ్యాండ్ ఇస్ జస్ట్ బీయింగ్
0: లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
1: యశోద ర్యాన్ ఫ్రమ్
0: ఏంటో, చర్మం యొక్క స్మెల్ వస్తుందా, అది వాసన వస్తుందా అని.
1: వాట్ ఈస్ దట్ ద స్మెల్ హ్యాస్
0: ఏమిటమ్మా ఇది, నీ దేహం అంతా కాలిపోతుంటే కూడా నీకేం కనిపించటం లేదా?
1: When the body is burnt, don't you find it? Don't you see what's happening?
0: యశోద పలికే పలుకులు కూడా వినిపించలేదు.
1: Suguna could not hear what Yashoda was speaking.
0: కృష్ణుడి పై నీ మనసు నిలిపింది.
1: She had full concentration on
0: కృష్ణుడు. నవ్వుతున్నాడు, తాను నవ్వుతుందాది.
1: As Krishna was smiling, she was also smiling.
0: కానీ బాధలు కూడా ఏమి కనిపించలేదు.
1: బట్ షీ డిడ్ నోటీస్ ఎనీ సఫరింగ్.
0: కళాతూరికి గోపికలందరూ వెళ్లి ఆమెను పెరుక్కుని వచ్చారు.
1: ఆల్ గోపికాస్ వెన్ దేర్ అండ్
0: అప్పుడు అడిగినప్పుడు ఎందుకు నీ విధంగా చేశావంటే, అప్పుడు ఆమె చెప్పింది, ఆ జ్యోతి లోపల నాకు కృష్ణుడు కనిపించాడు, నన్ను నవ్వించాడు, తాను నవ్వాడు.
1: ఎవ్రీవన్ ఆస్క్డ్ వాట్ ఇస్ దట్ యు ఆర్ డూయింగ్. the gopikas, she said,
0: ఆడవారి నోర్లు ఉంటాయా ఒక క్షణంలో అంత ప్రాకిపోతూ వచ్చింది న్యూస్ పేపర్ మాదిరి.
1: Women won't keep quiet. The news went on spreading.
0: పరిమంది స్త్రీలంతా చేరినారు.
1: All ladies assembled.
0: సుగుణకు కనిపించెనంట.
1: సుగుణా కుడ్ సీ.
0: సుగుణకు కనిపించెనంట.
1: సుగుణా కుడ్ సీ.
0: నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట.
1: టు సుగుణ గోపాల అపియర్డ్ దేర్ ఇన్ ద వెరీ ల్యాండ్.
0: వేలికి తగిలిన మంట.
1: ఇట్ ఇస్ ఓన్లీ వెరీ ఫ్లేమ్ దట్ కాట్ హర్ ఫింగర్
0: బర్న్. సుగుణకు కనిపించెనంట.
1: అండ్ గోపాల్ అపియర్డ్.
0: మన సుగుణకు కనిపించెనంట.
1: అవర్ సుగుణ కుడ్ సీ కృష్ణ.
0: ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట.
1: అట్ ద రెసిడెన్స్ ఆఫ్ నంద దేర్ ఇన్ ద లైట్
0: శ్రీ కృష్ణ. ఎక్కడో జ్వరంలో ఉన్నటువంటి అత్త కూడా తెలిసిపోయింది ఇది.
1: And everywhere, even mother-in-law was suffering from fever.
0: Ankena telusukondi taanemo krishnunu chuchindi.
1: Whatever may happen, she
0: ee vidhanga krishnunu yokka tattvamu krishnunu yokka leelalu krishnunu yokka maatyamulu krishnunu yokka vibhootulu ittivi attivi ani evaru cheppadaniki veeluka.
1: Like this, the mystery and the grandeur and the glory and the miracle of
0: andarlo andaru maadiri untaru. Sreelalo sreela maadiri unnadu, purushullo purushula maadiri unnadu, pillallo pillala maadiri untunnaru, peddallo peddala maadiri untunnaru. అందరిలోనూ అన్ని మాదిరి ఉంటున్నాయి. అందుకోసమని సర్వత పాణిపాదంత సర్వతో శిరోముఖం.
1: దేర్ఫోర్ కృష్ణ ఇస్ ఎ వుమన్ అమంగ్ విమెన్, ఎ మ్యాన్ అమంగ్ మెన్ అండ్ ఎ చైల్డ్ అమంగ్ చిల్డ్రన్.
0: భగవంతుడే, భగవంతుని భేదం ఏమాత్రము పెట్టుకోకూడదు.
1: సో గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఆల్టార్ ఆఫ్ హార్ట్ ఆఫ్
0: ఎవ్రీబడీ. ఏకం అద్వితీయం బ్రహ్మ.
1: ఇట్స్ ఓన్లీ వన్.
0: ఒక్కటే రెండు కాదు.
1: ఇట్స్ ఓన్లీ వన్.
0: అల్లా అని చెప్పండి, జీసస్ అని చెప్పండి, జొరాస్ట్రియం అని చెప్పండి, బుద్ధుడని చెప్పండి, రామా అని చెప్పండి, కృష్ణుడని చెప్పండి, భేదమే వద్దు.
1: You may say Allah, Jesus, or Rama, or Krishna, but no difference whatsoever.
0: మతం అంతా ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్
0: అది ఏ మానవ మతము.
1: దర్ ఇస్ ఓన్లీ వన్ రిలిజన్, ద రిలిజన్ ఆఫ్ హ్యుమానిటీ.
0: మన మతులే పాడైపోతున్నాయి కానీ మతం పాడ కాదు.
1: ఓన్లీ అవర్ మైండ్స్ ఆర్ పర్వర్టెడ్, నథింగ్ రాంగ్ విత్ ద రిలిజన్.
0: కనుకనే మన మతులను చక్క చేసుకోండి.
1: దేర్ ఫోర్ యూ హ్యావ్ టు కరెక్ట్ అవర్ మైండ్.
0: మత ద్వేషానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ హేట్రెడ్ బేస్డ్ ఆన్ రిలిజియన్.
0: ఈ విధమైన భక్తి ప్రపత్తుల చేత తిరిగి పవిత్రమైనటువంటి ప్రాచీన భారతీయ సంస్కృతిని ఉద్ధరింపజేయడానికి విద్యార్థులే తగిన సమర్థులని మీరు నిర్ణయించుకోండి.
1: దేర్ ఫోర్ టు డెవలప్ ద స్టెడ్ఫాస్ట్నెస్ డివోషన్, స్టూడెంట్స్ ఆర్ ది క్వాలిఫైడ్ డిజర్వింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈ యొక్క ఏకత్వం అనేటువంటి భావం ప్రపంచానికి చాటుతూ పోవాలి.
1: పబ్లిసైజ్, ప్రొపగేట్ దిస్.
0: భిన్నత్వానికి అవకాశమే ఇవ్వకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ
0: డైవర్సిటీ. ఇది మీ నిజమైనటువంటి చదువు.
1: దిస్ ఇస్ ద ట్రూ ఎడ్యుకేషన్.
0: ఈ చదువును మీరు చదవాలి.
1: యు హావ్ టు లెర్న్ దిస్.
0: అయితే
1: హౌఎవర్,
0: ఈనాడు ఒక విషయాన్ని మీకు తెలపవలసి వచ్చింది.
1: భగవాన్ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ అస్ వన్ ఇంపార్టెంట్.
0: దినదినములకు భక్త సమూహం పెరిగిపోతూ వస్తుండాలి.
1: డివోటీస్ ఆర్ మోర్ అండ్ మోర్ డే బై డే.
0: వారిని చూడటమే నాకు ఆనందము, నన్ను చూడటమే వారికి ఆనందము.
1: డివోటీస్ విల్ బి వెరీ హ్యాపీ టు సీ భగవాన్ అండ్ భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ టు సీ.
0: కనుక నాకు ఎవరి కూడా ఎక్కువగా చిక్కటం లేదు. ఎవరి కూడా ఎక్కువ.
1: అండ్ స్వామి ఇస్ నాట్ హావింగ్ ఎనఫ్ ఆఫ్ టైం.
0: కనుక
1: సో
0: ఎవరైనా
1: ఎనీవన్
0: వివాహాలు చేసుకోవాలని ఇష్టపడినటువంటి వారు,
1: దోస్ హూ వాంట్ టు గెట్ మ్యారీడ్,
0: ఆనందంగా మీకు ఎక్కడెక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ మీరు వివాహాలు చేసుకుని ఆనందంగా ఇక్కడికి వస్తే నేను సంతోషంగా ఆశీర్వాదం చేస్తాను. ఇంక పైన ప్రశాంతి నిలయం లోపల వివాహాలు అనేటువంటి జరగడానికి వీలుండదు.
1: Therefore, anyone can get married any convenient place of your choice. You can come here, Bhagwan will bless them. Hereafter, marriages will not be performed in Prashanthi.
0: Samuhika vivahalu chestam santoshame.
1: However, there will be mass marriages.
0: Samuhika upanayanalu chestam santoshame.
1: Mass upanayanas.
0: ఎప్పుడు చూసినా మీ యొక్క దీన్ని స్వామి యొక్క ప్రేమ మీకు ఉంటుంటారు.
1: యూ కెన్ సర్టన్లీ హ్యావ్ భగవాన్స్ లవ్.
0: ఎక్కడ ఉండినప్పటికీ మీకు ఆ ప్రేమను మేము అందిస్తుంటాను.
1: యూ మే బి ఎనీవేర్, యూ కెన్ బి ద రెసిపియెంట్ ఆఫ్ భగవాన్స్ లవ్.
0: కానీ ఇక్కడికి వచ్చి స్వామి యొక్క రూమ్ లో కానీ ఇంకెక్కడైనా కానీ వివాహం జరుపుకోవాలనుకుంటే మీకు ఆ కళ్యాణ మంటపం ఉంది, అక్కడ జరుపుకోండి, ఏమీ అభ్యంతరం లేదు.
1: However, no objection to perform the marriage there in Kalyana Mandapam.
0: స్వామి ద్వారా ఈ వివాహం మాత్రము జరగడానికి వీలుండదు.
1: బట్ భగవాన్ ఈస్ నాట్ గోయింగ్ టు పర్ఫార్మ్ ద మ్యారేజ్.
0: చేసుకుని ఆనందంగా రాండి.
1: You come here after performing marriage.
0: నిండు ప్రేమతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాను.
1: భగవాన్ విల్ బ్లెస్ యూ విత్ టోటల్ లవ్.
0: కనుక మీరు గృహస్థులయ్యి దేశానికి తగినటువంటి యొక్క ఆదేశాన్ని అందిస్తూ, దేశానికి తగినటువంటి ఒక సేవను కూడా మీరు చేస్తూ, ఏకత్వం అనేటువంటి భావాన్ని ప్రచారం చేస్తూ పోవాలి.
1: Therefore, be householders. Set an ideal to the society. Serve the society and demonstrate the spirit of unity.
0: కనుక ఈనాడు గోకుల అష్టమి.
1: Today is Gokulashtami.
0: కృష్ణుడి పుట్టిన దినం.
1: It's the birthday of Krishna.
0: పుట్టడం ఏమిటింది?
1: What is the fun of his birth?
0: ఇదంతా కేవలం బాహ్యమైనటువంటి ఒక స్వరూపానికి ఒక పుట్టిన దినము.
1: It's only the external form that's born.
0: పుట్టిన దినం కాదు మీరు ఎక్కువ చూడవలసినటువంటిది.
1: It's not the birth.
0: కృష్ణుని ఆదేశాలను మీరు ఆధారంగా తీసుకోవాలి.
1: We have to follow the command.
0: కృష్ణుని ఆజ్ఞను మీరు ప్రధానంగా తీసుకోవాలి.
1: We have to follow his command.
0: కృష్ణుడు వేరు, కృష్ణుడి వాణి వేరు కాదు.
1: కృష్ణ
0: స్వామి వేరు, స్వామి వాణి వేరు కాదు.
1: భగవాన్ అండ్ హిస్ మెసేజ్ ఆర్ నాట్ సెపరేట్.
0: వాణే స్వామి, స్వామి వాణి.
1: భగవాన్
0: గీతనే కృష్ణుడు, కృష్ణుడే గీత.
1: గీత ఇస్ కృష్ణ, కృష్ణ ఇస్ గీత.
0: కనుకనే భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
1: సో నెవర్ గివెన్ స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్స్.
0: గోవింద కృష్ణ.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, devotees from Erode district, state of Tamil Nadu, have come to Prashanthi Nilayam for their two-day Pratiyatra on 20th and 21st of June. Tomorrow's morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:50, Sri Satya Sai Ashtottara Shatanamavali will be offered at Bhagwan's divine lotus feet. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 5 o'clock with Vedam chanting. At 5:20, the district president of Sri Satya Sai Seva Organizations, Erode, will be addressing the August gathering, followed by a drama presentation titled Lord Sai Doeth That He Spake, offered by the Sai youth and the Bal Vikas boys from the Erode district. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divyanugra Asasalato, Tamil Nadu Rashtamloni, Erode Jilla Nundi, Bhaktulu, June 20 Mariu 21 Tediliyandu, Rendu Rojula Pratiyatrakai, Prashanthi Nilayaniki Taralivacharu. Sai Kulwant Sabha Mandapamlo, Repati Udayam Karyakramam, 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:50 స్వామివారి పాద పద్మాల చెంత శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళి సమర్పించబడుతుంది. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కుల్వంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 5 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5:20 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఈరోడు జిల్లా అధ్యక్షులు ప్రసంగిస్తారు. తదుపరి సాయి యువత మరియు బాల వికాస్ విద్యార్థులు లార్డ్ సాయి డూయత్ దట్ హీ స్పీక్ పేరిట నాటకాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

గురులు దేహభ్రాంతియులేక మోహచింతనలేక త్యాగశీలురైన దీనవరులు గురులు నాడు నేడు గురువరియులెగునయ్యా సత్యమైన మాట సాయి మాట.

0: without body attachment, without any feelings of attachment. They are the teachers, preceptors, then and now, with the spirit of sacrifice in them. This is the word of truth of Sai.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: భగవంతుడు అణు అణువునందును కణ కణమునందు కూడాను లీనమై వ్యాపించి ప్రకాశించి ప్రబోధించి ప్రదర్శింపజేయుచున్నాడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్ అండ్ ఇన్ ఎవ్రీ సెల్. He is within immanent, yet He is spread everywhere, shining forth all over.
1: Upanishattulu kudanu Bhagavantudu sarvatra vyapinchinatunti vadani, sarvatra chalinchinatunti vadani, sarvatra kanipinchu vadani kudanu prabodhistu vachayi.
0: Upanishads also declared long back the all-pervasiveness of the divinity, and the divinity that is responsible for all the motility in this world, in this universe.

0: అట్టి మహర్షుల వాక్యములను, మహర్షుల యొక్క వాక్యములను ఈనాడు మానవుడు గుర్తించుటకు తగిన ప్రయత్నం చేయటం లేదు.
1: ద మోడర్న్ మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద టీచింగ్స్ ఆఫ్ ఉపనిషత్స్ అండ్ ఆల్సో దోస్ సేజెస్ అండ్ సీయర్స్.
0: కనుక నమ్మనందుకును సంచరించేటువంటి పరమాత్మ తత్వాన్ని ఉపనిషత్తులు ఇంత సులభంగా బోధిస్తుండగా, కాని ఈనాటి మానవుడు అట్టి కణములలోని కణమును ఎందుకు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు? ఒక పెద్ద ఆశ్చర్యంగా ఉన్నది.
1: ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ మిస్టరీ వై మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ సెల్ యాజ్ డిక్లేర్డ్ బై ఉపనిషత్స్ ఇన్ ఎ వెరీ సింపుల్ సటిల్ వే.
0: ఇట్టి దివ్యత్వాన్ని గుర్తించటకు అనేక విధములైనటువంటి యొక్క అవకాశములు కూడాను కలుగుతూ ఉన్నవి.
1: దేర్ ఇస్ వైడ్ స్కోప్ అండ్ ఛాన్స్ టు నో అండ్ విజువలైజ్ ద డివినిటీ.
0: చెరకులోని తీపు,
1: జస్ట్ యాజ్ దేర్ ఇస్ స్వీట్నెస్ ఇన్ ద షుగర్ కేన్,
0: మెరపులోని కారము,
1: జస్ట్ యు ఫైండ్ ద హాట్ స్టఫ్ విత్ఇన్ ది చిల్లీస్.
0: ఇది ఎవరి యొక్క ప్రభావము?
1: Whose effect is this sweetness and the hot stuff there?
0: కేవలము ఒక విధమైనటువంటి ఒక దైవత్వాన్ని గుర్తించడానికి ఒక్కొక్క పదార్థమునందు కూడాను ప్రాణ సమానమైనటువంటి ఒక దైవము ఒక్కొక్క గుణముతో గుర్తించున్నారు.
1: Every material, every object in this world has gotten a tribute or a quality which is the very life principle of the divinity enshrined there.
0: Vepalena chedu,
1: bitterness in the neem,
0: puvuloni vasana,
1: the fragrance of the flower.
0: Idi deni yokka prabhavamu?
1: How do you attribute this? How do you explain this?
0: Idi antaikunnu aa bhagavat tattvam anetvantidi anu maatramai undi kudanu prati anuvunandu kudanu kanavunandu kudanu ఈ గుణస్వరూపంలో ప్రకటిస్తూ ఉన్నది.
1: ఇట్ ఈస్ ది మేనిఫెస్టేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద క్రీచర్స్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇటు దైవత్వాన్ని గుర్తించడానికి ఇంకా అనేక విధములైనటువంటి ఆదర్శములు మనకు ఎన్నియో కనిపిస్తూ ఉన్నవి.
1: వి హావ్ మెనీ ఐడియల్స్ విచ్ వుడ్ హెల్ప్ అస్ టు కాంప్రిహెండ్ ద డివినిటీ.
0: పువ్వులోని వాసన మనకి ఏ విధంగా గుర్తించడానికి వీలవుతున్నది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ ది అరోమా ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫ్లవర్?
0: కానీ దీని యొక్క సహజము అని మనము దానిని సమస్తం చేసుకుంటున్నాం.
1: వి జస్ట్ కంక్లూడ్ దట్ ఇట్స్ నేచురల్ క్వాలిటీ.
0: కానీ ఈ సహజమనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: How do you explain this natural quality?
0: Kaadu kaadu. Parvatamulu chuste maha aanandam estundi.
1: You feel so delighted to watch big mountains.
0: Pravahaanni chuste pravahinchi pothundi aanandam.
1: You are very mighty happy watching the flow of the Indus and rivers.
0: Vanamulu chuste vardilli pothundi aanandam.
1: The forests shine with all greenery.
0: Ivanni kudunu ప్రకృతి యొక్క ప్రభావమా లేక దైవం యొక్క విచిత్రమా?
1: ఇస్ ఇట్ ద వండర్ అండ్ ద మిస్టరీ ఆఫ్ ద డివినిటీ ఆర్ డు యు కాల్ ఇట్ ద లా ఆఫ్ నేచర్?
0: ప్రకృతి యొక్క ప్రభావం కాదు.
1: ఇట్ హస్ గాట్ నథింగ్ టు డు విత్ ద లా ఆఫ్ నేచర్.
0: ప్రకృతి యొక్క ప్రభావమునందు కూడాను దైవత్వము అనేక రకములుగా ప్రకటిస్తూ ఉంటుంది.
1: గాడ్ మేనిఫెస్ట్ అండ్ ఎక్స్ప్రెసెస్ హింసెల్ఫ్ ఇన్ దిస్ నేచర్ ఇన్ ఎ మానిఫోల్డ్ వే.
0: గుడ్డులోని పిట్ట,
1: just as one bird in the egg,
0: ee gudduloni pittanu manam ee reethiga darshisthu vachavu?
1: How are you able to experience the bird within the egg?
0: Ilanti pavitramainatvanti yokka chihnamalu daivathvam yokka gurtulaneetvantivi nirupinchadaniki yerpadinatvantivi.
1: These are all the signs of the divinity to make us imagine and comprehend the divinity.
0: Kanuka మనము దైవత్వాన్ని గుర్తించుకోవడానికి ఎక్కడో మనం పోనక్కర్లేదు, ఏ సాధనలో చేయనక్కర్లేదు, ప్రతి అణువునందును ప్రతి కణమునందు కూడాను తన కనిపిస్తూనే ఉంటున్నది.
1: సో వీ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్, నార్ డు యూ నీడ్ టు ప్రొసీడ్ అలాంగ్ ది స్పిరిచువల్ పాత్ ఎయిదర్, బికాస్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ అటమ్ అండ్ ఇన్ ఎవ్రీ సెల్.
0: తల్లిలోని బిడ్డనే గుడ్డులోని పిట్టగా రూపొందుతూ ఉన్నది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది వెరీ యంగ్ వన్ ప్రెసెంట్ విత్ ఇన్ ది ఎగ్ విచ్ ఇస్ హ్యాచ్డ్ అవుట్ లేటర్.
0: తల్లిని ఏ విధంగా మనం గుర్తిస్తున్నాము?
1: హౌ డు యు నో ది మదర్?
0: కానీ దైవత్వాన్ని గుర్తించుకోవటము చాలా కష్టం.
1: బట్ వీ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ గాడ్.
0: తల్లి తండ్రుల నుంచి మానవుడు పుట్టున్నాడు.
1: వీ ఫైండ్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బోర్న్ టు పేరెంట్స్.
0: నీవు నేను అందరు కూడాను తల్లి గర్భం నుండి పుట్టినటువంటి వారమే.
1: యు అండ్ ఐ ఆర్ బోర్న్ టు ది వూంబ్ ఆఫ్ ది మదర్.
0: కానీ తల్లి గర్భం నుంచి ఉద్భవించినటువంటి మానవుడు తల్లి యొక్క దివ్యత్వాన్ని మనం మర్చిపోతున్నాం.
1: మ్యాన్ బీయింగ్ బోర్న్ టు ది వూంబ్ ఆఫ్ ది మదర్ హ్యాస్ ఫర్గాటన్ ది మదర్లీ నేచర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: మానవత్వంలో ఒక విధమైనటువంటి ఒక సహజ తత్వం ఏర్పడుతున్నది.
1: There lies a natural trait within the humanity.
0: దైవత్వమునకు మానవత్వమునకు ఎంతనో భిన్న భేదములు కనిపిస్తున్నవి.
1: We find gulf of differences between humanity and the divinity.
0: మానవుని యొక్క అభిష్టలు భగవంతుడు గుర్తించగలడు, కానీ భగవంతుని యొక్క అభిష్టములు మానవుడు గుర్తించలేడు.
1: God will certainly know your desires, but you cannot imagine God's will.
0: భగవంతుని యొక్క సంకల్పము ఎవ్వరు కూడాను గుర్తించలేరు.
1: No one can estimate God's will.
0: నీ సంకల్పములు భగవంతుడు గుర్తించవచ్చు.
1: But your thoughts are known to God.
0: నీ యొక్క మంచి చెడ్డలు భగవంతుడు గుర్తించవచ్చు.
1: Good and bad are known to God.
0: కానీ దీనికి తల్లిదండ్రులకు ఉన్నటువంటి భేదం ఇందియే.
1: This is the very difference between the child and the parents.
0: తల్లిదండ్రులు ఉన్నటువంటి యొక్క భావములు బిడ్డ యొక్క సంకల్పమును గుర్తిస్తాయి.
1: The parents will be able to know the feelings of the children.
0: బిడ్డకు ఏది ఇష్టము ఏది అయిష్టము అనేటువంటిది అర్థం చేసుకుంటుంది తల్లి.
1: Mother knows the likes and the dislikes of the child.
0: కానీ దైవం యొక్క ఇష్టము దైవం యొక్క అయిష్టము ఏది అనేటువంటిది భక్తులు గుర్తించలేడు.
1: But the devotee is not in a position to know what is acceptable to God and what is not acceptable to him.
0: తల్లికి ఏది ప్రీతి అనేటువంటిది బిడ్డ గుర్తిస్తాడు.
1: The child knows what mother likes.
0: కానీ దైవం యొక్క సంకల్పం ఏమిటి అనేటువంటిది భక్తుడు గుర్తించలేడు.
1: But the devotee is not able to realize the will of God.
0: మానవునకు సహజమునకు ఉన్నటువంటి ఒక వ్యత్యాసము.
1: This is the difference between the natural quality and the humanity.
0: కనుకనే సహజతత్వమైనటువంటి యొక్క మానవత్వము అసహజమైనటువంటి దైవత్వమునకు భేదములు ఎంతయో కనిపించుచున్నవి.
1: There lies the difference between the humanity and the divinity.
0: కనుకనే మనము మానవుడు మానవుడిని అర్థం చేసుకోలేకపోతున్నాడు. అలాంటి మానవుడు దైవాన్ని ఏ రీతిగా అర్థం చేసుకోగలడు?
1: Man is not able to know the fellow man. How do you expect him to know God?
0: దైవం యొక్క భావములు అతీతమైనటువంటివి.
1: The divine thoughts are transcendental.
0: మానవుని యొక్క భావములు చాలా సంకుచితమైనటువంటివి.
1: The human thoughts are so narrow.
0: సంకుచితమైనటువంటి మానవుడు అతీతమైనటువంటి దైవత్వం యొక్క గుణములను ఏ రీతిగా గుర్తించగలడు?
1: Man being narrow minded cannot understand the transcendental
0: principle. కనుక దైవాన్ని పూజించటము దైవాన్ని ప్రార్థించటము సులభం కాదు.
1: So to worship God and to pray to him is not that simple.
0: ఇది చాలా కఠినమైనటువంటి సమస్య.
1: It is really a tough problem.
0: దైవం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించినప్పుడే మనం దైవాన్ని పూజించడంలో ఉన్నటువంటి అంతరార్థం మనకు అర్థమవుతుంది.
1: When once we know the divine principle in full, it amounts to worship of God in understanding and realization.
0: కనుక దైవత్వం అనేటువంటిది నిర్గుణం నిరంజనం నినాతనం.
1: God is attributeless, he is formless, he is beyond and transcendental.
0: నిరంజనం సనాతనం.
1: And it is quite ancient and ever fresh.
0: నిత్య నూతనం.
1: And it is quite new and ever fresh.
0: అట్టి నిత్య నూతనమైనటువంటి యొక్క దైవత్వమును నిరంతరం కూడాను చింతించేటువంటి మానవుడు ఏ రీతిగా అర్థం చేసుకోగలడు?
1: మ్యాన్ How does he expect to understand God, who is immortal, nectarine, attributeless and formless, ever new and ever fresh?
0: ఇప్పుడు ముందు చెప్పాను, పువ్వులోని వాసన,
1: the smell of the flower,
0: గుడ్డులోని పిట్ట,
1: the bird, the young one within the egg,
0: దీనిని మనం చిన్నగా అర్థం చేసుకోవడానికి సాధ్యం కాకపోతుంది.
1: It's not possible to know these subtleties.
0: చెరకలోని తీపు,
1: the sweetness of the sugar cane,
0: ఈ చెరకలో తీపి ఎక్కడ నుంచి వచ్చింది?
1: How do you get it? Where from it has come?
0: ఈ తీపి దైవత్వం యొక్క స్వభావం.
1: This very sweetness is the quality of God.
0: మెరపులోని కారము,
1: this hot nature of chilies,
0: నిమ్మలోని పులుసు,
1: and that which is bitter in the knee,
0: వేపలోని చేదు,
1: and the bitterness.
0: ఇవన్నీ కూడా ఎక్కడ నుంచి ప్రారంభమైనాయి?
1: How do you expect these attributes and the qualities?
0: ఇవన్నీ దైవం యొక్క ఆకారములే.
1: These are all the expressions of God.
0: ఇట్టి దైవత్వం యొక్క చరిత్రను సహజమైనటువంటి గుణముల లోపల తెలుసుకునే నిమిత్తమై ఈ రకమైనటువంటి సృష్టిని సృష్టిస్తూ వచ్చాడు భగవంతుడు.
1: The creation of God is only to make us understand his manifestation and expression in a myriad ways.
0: పర్వతాల్లో ఏమిటి అందం ఉంది?
1: What is the meaning there in mountain?
0: ప్రవాహంలో ఏమి అందం ఉంది?
1: What kind of beauty there in a
0: సముద్ర ఉప్పొంగటంలో ఏమి అందం ఉంది?
1: The raging waves of the ocean is
0: ఇవన్నీ కూడాను దైవం యొక్క చిత్ర విచిత్రములైనటువంటి అందములే.
1: This is all the mystery and the beauty and the magnificence of the divinity.
0: దైవం యొక్క అందాన్ని వర్ణించడం సాధ్యం కాదు.
1: The splendor of God is beyond narration.
0: దైవం యొక్క శక్తి సామర్థ్యములను గుర్తించడానికి వీలు లేదు.
1: It is not possible to estimate the God's power and ability.
0: కానీ నీవు అల్పబుద్ధి చేత అణువైనటువంటి భావాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: Because of your narrow mindedness, you are not able to know.
0: అనంతమైనటువంటి స్వరూపాన్ని నీవు ఏ రీతిగా అర్థం చేసుకోగలవు?
1: How can you expect to understand the infinite nature, vastness of God?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: భగవంతుడు అవాంగ్మాత్రగోచరుడు.
1: God is beyond the speech and mental comprehension.
0: వాక్కును కాని మనస్సును కాని అందనటువంటి వాడు.
1: You cannot express him by word nor understand by thought.
0: ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసః.
1: The word and the thought fail in return to understand God.
0: కేవలము నీకు అర్థమైనంత వరకు మాత్రమే దీన్ని వర్ణించడానికి ప్రయత్నిస్తున్నావు.
1: You make an attempt to describe to the extent possible within the framework of your
0: పరిస్థితి లోపల మౌనం వహిస్తున్నావు.
1: The moment you don't understand, you remain silent.
0: అక్కడ భాష కూడా రావటం లేదు.
1: You have no language to express.
0: నీ గ్రామము నీకు తెలియటం లేదు.
1: You don't have any.
0: నీ ఇంజనీరింగ్ కూడా నీకు ఏమాత్రం అర్థం కాదు.
1: You cannot understand. You may be highly educated.
0: దైవం యొక్క ప్లానులు,
1: God's plan,
0: దైవం యొక్క ఇంజనీరింగ్ లు,
1: the engineering skill of God,
0: దైవం యొక్క సహజమైనటువంటి తత్వములు,
1: the nature of God,
0: అది దైవమునికే తప్ప అన్యులకు అర్థం కావు,
1: are best known to God himself and none else.
0: కనుకనే దైవం యొక్క గుణములను గుర్తించడానికి ప్రయత్నం చేయకండి.
1: So don't make an attempt to know the divine attributes.
0: నీ గుణములను నీవు ప్రయత్నపూర్వకంగా సాధించు.
1: First achieve your own true qualities.
0: నీ ట్రూ క్వాలిటీ అన్న నీ సత్యమైన క్వాలిటీని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
1: నో యువర్ ట్రూ నేచర్, ద ట్రూత్ ఫస్ట్.
0: నీ మనసునందు అభిప్రాయించినటువంటి ఒక చిన్న చిన్న విషయములే నీకు అర్థం కావటం లేదు.
1: టైనీ మ్యాటర్స్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ విత్ యువర్ లిటిల్ మైండ్స్.
0: ఇంకా అనంతమైనటువంటి తత్వం ఏ రీతిగా నీకు అర్థమవుతుంది?
1: హౌ కెన్ యూ అండర్స్టాండ్ దట్ విచ్ ఇస్ ఇన్ఫినిట్.
0: కనుక దైవం యొక్క దీనిని మనం తెలుసుకోవటానికి ప్రయత్నించకండి.
1: నెవర్ మేక్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ గాడ్.
0: మన తత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించు.
1: మేక్ ఎన్ అటెంప్ట్ టు నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: అందుకోసమే వేదాంతమునందు నాయన నిన్ను నీవు తెలుసుకో అని చిన్న పదంలో ఉచ్చరించాడు.
1: దేర్ఫోర్ ద వేదాంత క్లియర్లీ సెడ్ లుక్ హియర్ ఫస్ట్ నో థై సెల్ఫ్.
0: నీవెవరో నీవు గుర్తించడానికి ప్రయత్నించున్నాడు.
1: మేక్ ఎన్ అటెంప్ట్ టు నో హూ యు ఆర్ ఫస్ట్.
0: నేనెవరు అని తెలుసుకోవడానికి నేను ప్రయత్నం ఎందుకు చేయాలి?
1: వై షుడ్ ఐ ట్రై టు నో హూ
0: అని ఈనాటి మోడర్న్ బాయ్స్ అంతా కూడాను కొంత పిచ్చి ప్రశ్నలు వేసుకుంటుంటారు.
1: దీస్ ఆర్ ది సిల్లీ క్వశ్చన్స్ ఆఫ్ ది మోడర్న్ బాయ్స్ టుడే.
0: నేను పలాని వారి బిడ్డను.
1: ఐఎమ్ ద సన్ ఆఫ్ సో అండ్ సో.
0: నా పేరు పలాని పేరు.
1: దిస్ ఇస్ మై నేమ్.
0: నేను పలాని ఉద్యోగం చేస్తున్నాను.
1: ఐ డూ దిస్ జాబ్.
0: పలాని దేశం వారిని.
1: ఐ బిలాంగ్ టు దిస్ కంట్రీ.
0: నీవు అన్ని చక్కని జవాబులేవో చెప్పవచ్చు.
1: అండ్ యూ కెన్ గివ్ నంబర్ ఆఫ్ ఆన్సర్స్ ఆఫ్ దిస్ టైప్.
0: కానీ ఈ ఆన్సర్స్ అంతా కూడాను కేవలము భౌతికమైనటువంటి యొక్క ఈ దేహాభిమానంతో కూడినటువంటి ఆన్సర్సే కానీ నిజమైనటువంటి కాదు.
1: దీస్ ఆర్ ఆల్ వరల్డ్లీ ఫిజికల్ ఆన్సర్స్ రిలేటింగ్ టు యువర్ బాడీ.
0: ఈ దేహము పలాన వారి బిడ్డ.
1: దిస్ బాడీ ఈస్ ద చైల్డ్ ఆఫ్ సో.
0: ఈ దేహము పలాన ఆఫీస్ లో పనిచేస్తుండాలి.
1: దిస్ బాడీ ఈస్ వర్కింగ్ ఇన్ దట్ ఆఫీస్.
0: ఈ దేహము పలాని డిగ్రీ తీసుకుండాలి.
1: దిస్ బాడీ అక్వైర్డ్ ద డిగ్రీ.
0: నేను ఈ దేహము పలాని దేశం నుంచి వచ్చాను.
1: అండ్ దిస్ బాడీ బిలాంగ్స్ టు దట్ కంట్రీ.
0: ఇవన్నీ విచారణ చేస్తే కేవలము దేహాభిమానములే కాని ఆత్మాభిమానములు కాదే కదా.
1: Enquiry reveals you that this is all the relationship with the body.
0: నిన్ను నీవు తెలుసుకోమని చెప్పినప్పుడు నన్ను నేను తెలుసుకున్నాను. నా పేరు ఫలానిది, నా ఎత్తు ఇంత ఫలాని, నా కలర్ ఇలాంటిది అని నువ్వు చెప్పినంత మాత్రం ఇది సరైనటువంటి యొక్క జవాబు కాదు.
1: When once the question is put like this, know thyself. If you just reveal your height, weight and complexion, it is not correct answer.
0: నీవు అనగా కేవలము ఒక విధమైనటువంటి వ్యక్తిగతమైనటువంటిది కాదు.
1: You are not merely an individual.
0: సమష్టి స్వరూపాన్ని ధరించినటువంటిది ఈ నీవు.
1: In fact, your true identity is in the form of a community.
0: నీవే నీ యందు కూడా ఉంటున్నావు.
1: That which is present in the community is verily in you.
0: కనుకనే సర్వత పాడి పాదం తర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిచ్చేది. సర్వత్రా వ్యాపించినటువంటి ఒక ఆత్మ ఒక్కటే కాని అన్ని దేహంలో కూడా ఉండేటువంటి కాదు.
1: Therefore, the atmic principle which is all pervasive everywhere is only one and uniform and not multiplicity.
0: దేహములు వేరు కావచ్చు.
1: Bodies may be different.
0: ఎత్తు పిల్లలు లేరు కావచ్చు.
1: And there may be differences.
0: రూపనామములు వేరు కావచ్చు.
1: The differences in name and form.
0: విద్యాబుద్ధులు వేరు కావచ్చును.
1: There may be differences in other things. But
0: ఆత్మతత్వం ఒక్కటే.
1: బట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్.
0: అట్టి ఏకత్వంతో కూడినటువంటి ఒక దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ డిటర్మిన్ టు నో ద వన్నెస్ ఆఫ్ ద డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఈనాడు మన యొక్క విచారమంతా కూడాను అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడటం చేయటం లేదు. ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నాము.
1: వీఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎంక్వైరీ to know the unity and diversity, but it is in the reverse order. We find multiplicity, plurality in unity.
0: అనేకత్వాన్ని ఏకత్వంగా తీసుకోవటంలో ఉన్నటువంటిది రహస్యము ఈ వేదాంతము.
1: వేదాంత గివ్స్ యూ ది సీక్రెట్ టు నో ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఈ వేదాంతం అనేటువంటిది ఉపనిషత్తుల ద్వారా ఏర్పడినటువంటివి.
1: ది వేదాంత ఇస్ ది క్వింటెసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
0: ఈ ఉపనిషత్ దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ టర్మ్?
0: ఉపనిషత్
1: ఉపా
0: సమీపం,
1: నియర్
0: నీ,
1: నీ
0: క్రింద,
1: బిలో
0: షత్ కూర్చో,
1: షత్ సిట్ డౌన్.
0: నీవు కేవలము సర్వత్రా ఉండినటువంటి వాడైనప్పటికీ క్రింద కూర్చొని శ్రవణం చేయన్నాడు.
1: దో ఇన్ రియాలిటీ యూఆర్ ఎవ్రీవేర్ బట్ యట్ యూ హావ్ టు సిట్ డౌన్ అండ్ లిసన్.
0: ఎందుకు శ్రవణం చేయడానికి క్రింద కూర్చొని శ్రవణం చేయాలి?
1: Why should you sit down and listen? Why?
0: Guru bodhinchinatunti vaadu.
1: Here is the teacher who teaches you.
0: Shishyudu shravanam cheyinatunti vaadu.
1: And the student listens to him.
0: Shravanam cheyinatunti vaadu kinda kurchovali.
1: The listener should sit down.
0: Bodhinchinatunti vaadu unnata sthanamlo kurchovali.
1: The teacher should be at a higher level.
0: Kalugune ekkadaina manam classulku pote teacher ki maatrame kurchi vestaru.
1: Therefore we find a chair for the teacher everywhere.
0: పిల్లలు కిందనే కూర్చుంటారు.
1: స్టూడెంట్ సిట్ డౌన్
0: అనగా ఉన్నత స్థాయి అధమ స్థాయి అనేటువంటి ఒక వ్యత్యాసం అక్కడ నిరూపిస్తూ వచ్చింది ఉపనిషత్తు.
1: ఇట్స్ ఎ క్లియర్ డెమోన్స్ట్రేషన్ ఆఫ్ హైయర్ లెవెల్ అండ్ ద లోయర్ లెవెల్ ఇన్ ద డిసిమినేషన్ ఆఫ్ నాలెడ్జ్.
0: ఉపనిషత్తులంతా ఇప్పుడు ఈ రకమైనటువంటి ఒక బోధలే సల్పుతూ వచ్చింది.
1: దిస్ హెస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ అవర్ ఏన్షియంట్ ఉపనిషత్స్.
0: ఉపసమీపే నచ్చేతస్థిత్ ఉపనిషత్తు అన్నారు. ఉపసమీపే నచ్చేతస్థిత్ ఉపనిషత్తు అన్నారు. అనగా సత్యమైనటువంటి యొక్క తత్వమును ఉన్నతమైనటువంటి భావమును పవిత్రమైనటువంటి అర్థములతో కూడినటువంటి యొక్క దీనిని ప్రబోధించేటువంటిది ఉపనిషత్తుడు.
1: ఉపనిషత్స్ టీచ్ ద రియాలిటీ, ద ట్రూత్ విచ్ ఇస్ సో సీక్రెట్ అండ్ ఫుల్ ఆఫ్ లాఫ్టీ ప్రిన్సిపల్స్.
0: ఇట్టి సత్యము ఒక్క ఆత్మయందు మాత్రమే ఉన్నది.
1: దట్ ట్రూత్ is embodied in atma.
0: Atma anaga emiti?
1: What is atma?
0: Daniki roopam unda?
1: Has it any form?
0: Ledu.
1: No.
0: Daniki em aakaram unda? Ledu.
1: Has it any shape? No.
0: Daniki chanchalatvam unda?
1: Does it move?
0: Unnadi.
1: Yes, there is.
0: Sarvatra prayanam chestundi.
1: It moves all over.
0: Sarvatra vintundi.
1: And it listens.
0: Sarva padarthamlo kattundi.
1: It catches hold of all objects.
0: Annitini padutundi.
1: And it is after
0: all. Kani tananu matramu ye okati pattadu.
1: In fact, none can catch the self.
0: దేనికి ఈ యొక్క ఈ ఆత్మ చిక్కదు.
1: The Atma cannot be caught hold of.
0: ఆత్మకు సర్వము కూడా వశమైపోతుంది.
1: And in fact, everything submits to Atma.
0: ఇది ఆత్మ యందు ఉన్నటువంటి ఒక మాత్రమైన శక్తి.
1: And this is the mystical power of Atma.
0: ఇప్పుడు ఒక మనసు నందు మాత్రమే చిన్న విషయాన్ని విచారించండి.
1: A small point for consideration.
0: ఈ మనసులో రెండు విధములైనటువంటి ఆత్మలు మనలో వ్యాపించి ఉన్నాయి.
1: The mind helps us two views here.
0: మనము ఎవరినైనా గౌరవించటమా?
1: If you respect anybody,
0: ఆ ఎదుటి వ్యక్తి మనల్ని గౌరవిస్తాడు.
1: And the other person will respect you in turn.
0: ఇది ఒక శక్తి.
1: This is one power.
0: నీవు సర్వులను గౌరవిస్తావా?
1: If you respect everybody,
0: నిన్ను దేవుడే గౌరవిస్తాడు.
1: God himself will respect you.
0: కనుకనే దేవుని గౌరవాన్ని మనం పొందాలనుకుంటే మనం సర్వులను ప్రేమించాలి.
1: If you want to be respected by God, you should respect everyone.
0: మనం సర్వులను కూడా గౌరవించాలి.
1: You should respect all.
0: అది ఈ యొక్క మనసు యొక్క తత్వము.
1: This is truly the nature of mind.
0: నీవు ఏ వ్యక్తిని నీవు గౌరవిస్తున్నావో,
1: the person whom you,
0: ఆ వ్యక్తి మాత్రమే నిన్ను గౌరవిస్తాడు.
1: That person only respects
0: you. ఏ వ్యక్తిని నీవు ప్రేమిస్తున్నావో,
1: the one whom you love,
0: ఆ వ్యక్తి మాత్రమే నిన్ను ప్రేమిస్తాడు.
1: And he will love you in return.
0: కానీ
1: but
0: ఈ తన తత్వం రెండో తత్వం ఎలాంటిది?
1: What is the second aspect?
0: నీవు సర్వులను ప్రేమించుతివా?
1: If you love all,
0: భగవంతుడే నిన్ను ప్రేమిస్తుంటాడు.
1: God will love you.
0: కనుక భగవంతుని ప్రేమకై మన పాత్రలు కావాలి.
1: You should be the recipient of God's love.
0: కనుక నీ మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యమైన సంకల్పము ఇంత విశాలంగా ఉంటుండాలి.
1: That is the vastness of the divine thought within the framework of the human mind.
0: దీని యొక్క కొలతను ఎవరు కూడా నువ్వు వర్ణించడానికి వీలు కాదు.
1: None can estimate nor narrate.
0: కానీ భౌతికమైనటువంటి రూపాలను మనం గుర్తులుగా తీసుకోవచ్చును.
1: However, we can go by the physical frame, name and form.
0: వేదాంతము అనేటువంటిది అర్థమయ్యేటువంటిది కాదు.
1: So we cannot understand Vedanta.
0: వేదాంతం అనగా ఏమిటి? ఉపనిషత్తుల యొక్క అంత్యమే వేదాంతము.
1: The end, the quintessence of Upanishads is Vedanta.
0: ఈ ఉపనిషత్తుల యొక్క అర్థం ఏమిటి? జ్ఞానం.
1: The essence of Upanishads is wisdom.
0: అది ఏంటి? అద్వైత దర్శనం జ్ఞానం.
1: The vision experience of non-dualism is.
0: ఇలాంటి అద్వైతం అనేటువంటిది అందరికీ సాధ్యం కాదు.
1: This non-dualistic experience is not given to everybody.
0: Dual mind.
1: Everyone is drowned in dual mind.
0: కనుకనే ఈ డ్యూయల్ మైండ్ ఉండటం చేతనే అనేక చంచలత్వాలు ప్రారంభమవుతుంటాయి.
1: బికాస్ ఆఫ్ డ్యూయల్ మైండ్ వీ ఆర్ డ్యూయల్.
0: ఏ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్.
1: ఏ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్.
0: అతను అర్థం గుడ్డివాడే.
1: అండ్ హిస్ హాఫ్ బ్లైండ్.
0: ఇలాంటి అర్థం గుడ్డివాడైనటువంటి వానికి ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దృశ్యం ఏ రీతిగా గుర్తించడానికి?
1: ద వన్ హూ ఇస్ హాఫ్ బ్లైండ్ కెన్ నెవర్ నో ద సీక్రెట్ థింగ్స్.
0: కనుక వేదాంతం అనేటువంటిది అందరికీ సాధ్యం కాదు అర్థం చేసుకోవటానికి.
1: ఇట్స్ నాట్ గివెన్ టు ఎవ్రీబడీ టు నో వేదాంత.
0: కానీ వేదాంతంలో ఉండేటువంటి యొక్క పవిత్రత దేని ఎందుకు లేదు?
1: ద క్వాలిటీ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద శాంక్టిటీ ఆఫ్ వేదాంత.
0: ఒక్కొక్క శ్లోకం చక్కగా వర్ణించి చూస్తే, విచారణ చేసి చూస్తే దాంట్లో ఘనమైనటువంటి ఆనందం ఉంటుండాలి.
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ ఎంక్వైరీ ఈచ్ శ్లోక, you find the boundless.
0: దాని గురించి మనం వర్ణించాలనుకుంటే సముద్రం యొక్క నీరంతా కూడాను ఇంకుగా మార్చినా కూడాను చాలదు.
1: Even if you transform the entire oceanic water into ink, you cannot interpret single shloka.
0: గొప్పతనం ఉంటుండాలి ఒక్కొక్క శ్లోకంలో.
1: That is the greatness of each shloka.
0: అలాంటి శ్లోకాల లోపల వీడు సరైనటువంటి దాన్ని అర్థం చేసుకుని లేక దురదృష్టవంతులై శోకంలో మునుగుతున్నాడు.
1: That's in the meaning of shloka is not understood and therefore he drowns in shoka or misery.
0: కనుకనే శోకానికి మునిగినటువంటి వానికి శ్లోకం యొక్క విజయం అర్థం కాదు.
1: ద వన్ హూ ఇస్ మిజరబుల్ ఇన్ శోక కెనాట్ అండర్స్టాండ్ శ్లోక ద కాంటో ఆఫ్ ఉపనిషద్.
0: కనుకనే వాల్మీకి చెప్తూ వచ్చాడు.
1: వాల్మీకి వెంట్ ఆన్ డిక్లేరింగ్,
0: అయ్యా
1: సార్,
0: నా యొక్క విజయమంతా కూడాను వాల్మీకి రామాయణంలో నిరూపించాను.
1: All these things are clearly demonstrated in my composition.
0: వాల్మీకి రామాయణంలో ఉండేటువంటి ఒక అంతరార్థము ఇట్టిది అట్టిదని గుర్తించడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ రామాయణ.
0: ఒకానొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: ఈ వాల్మీకి రామాయణం చదువుతున్నప్పుడు,
1: వెన్ వన్ వాస్ గోయింగ్ త్రూ వాల్మీకి రామాయణ,
0: ఒక గొప్ప అస్ట్రాలజర్,
1: ఎ బిగ్ అస్ట్రాలజర్,
0: ఈ రామాయణం చదువుతూ వచ్చాడు.
1: హి వాస్ గోయింగ్ త్రూ ద రామాయణ.
0: ఈ రామాయణం చదువుతూ ఉంటుంటే క్రమక్రమేణ చదివే కొద్దీ కొత్త అర్థాలంతా వస్తూ వచ్చాయి.
1: యాజ్ హి వెంట్ ఆన్ రీడింగ్ మోర్ అండ్ మోర్ హి కుడ్ ఫైండ్ న్యూ ఇంటర్ప్రిటేషన్.
0: రామాయణం లోపల సీతామవారి జన్మం వచ్చింది.
1: And it is the time of Sita.
0: ఆ సీతామవారి జన్మను ఏ రీతిగా రాయగలడు వాల్మీకి?
1: హౌ కెన్ వాల్మీకి కంపోజ్ రైట్ ది సీ అబౌట్ సీత?
0: కేవలము ఒక యజ్ఞమునకై దున్నుతూ ఉండగా జనక మహారాజు చేతిలో చిక్కినటువంటిది ఈ బిడ్డ.
1: The birth of Sita is so strange, born out of Mother Earth.
0: కనుక అలాంటి సమయం లోపల సీతమ్మ వారిని గురించి ఏ రీతికి రాస్తాడు, దాన్ని కనిపెట్టాలని చూచారు.
1: సో హౌ ఈజ్ హీ ఏబుల్ టు డిస్క్రైబ్ దిస్ ఇన్సిడెంట్ ఆఫ్ బర్త్ ఆఫ్ సీత అండ్ దిస్ హస్ టు బి నోటిస్డ్.
0: అప్పుడు
1: దెన్
0: అది రెండు కిందనే తిరిగి రెండవ శ్లోకాన్ని కూడా చూచారు.
1: అండ్ దేర్ ఆర్ టూ మోర్ శ్లోకాస్ దట్ ఫాలోడ్.
0: సీత కేవలము సారిగాటలో చిక్కినటువంటిదని చెప్పగొస్తున్నారు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు సే దట్ సీత కుడ్ బి టేకెన్ అవుట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లవింగ్ ద ల్యాండ్.
0: కానీ ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది ఎవరు చెప్పలేకపోయారు.
1: నోబడీ కుడ్ సే వేర్ ఫ్రమ్ షీ హస్ కమ్.
0: ఆమెనే భూజాత.
1: షీఈస్ ది డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్. భూజాత
0: అనుకునే జనకుడు అంతా కూడాను ఆమెకు భూజాత అన్నాడు. భూమిలో పుట్టినటువంటిది బిడ్డ అని.
1: యాజ్ షీ వాస్ బోర్న్ ఆఫ్ ది మదర్ ఎర్త్ హర్ నేమ్ ఇస్ భూజాత.
0: భూమాత కాదు, భూజాత.
1: షీఈస్ నాట్ ఎర్త్ అండ్ షీఈస్ ది డాటర్ ఆఫ్ ది మదర్ ఎర్త్.
0: ఇలాంటి చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఉపనిషత్తులు ఆ యొక్క తత్వాన్ని చక్కగా వర్ణిస్తూ వచ్చారు.
1: అట్ దిస్ మోమెంట్ ద ఉపనిషత్ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ ది మిస్టరీ.
0: ఈ సీతమ్మవారి జన్మ తత్వాన్ని ఏ విధంగా గుర్తించాలో అని అర్థం కాకుండా పోయింది.
1: ఫైనలీ కుడ్ నాట్ బి అండర్స్టూడ్ హౌ సీత వాస్ బోర్న్.
0: ఈమె యొక్క శక్తిని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాడు.
1: అండ్ హీ మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు నో ది పవర్ ఆఫ్ సీత.
0: సీత ఇంటిలో తిరుగుతూ ఉండగా ఒక్కొక్క అడుగడుగున తాను గమనిస్తూ వచ్చాడు జనకుడు.
1: జనక ద ఫాదర్ స్టార్టెడ్ వాచింగ్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ స్టెప్.
0: అతని ఇంట్లో ప్రాచీన ఋషులంతా కూడా దీనిని పట్టుకుని సాధించినటువంటి యొక్క అస్త్రం ఒకటి ఉంటుంది.
1: దేర్ లైస్ దిస్ అస్త్ర ది శివధనుస్ ఎట్ హిస్ రెసిడెన్స్.
0: శివధనుస్సు దగ్గరికి పోయింది.
1: అండ్ శివధనుస్ షీ వెంట్ క్లోజ్.
0: పిల్లలతో తాను ఏదో ఆడుకుంటూ వచ్చినది సీత.
1: సీత వెంట్ ఆన్ ప్లేయింగ్ విత్
0: ఫర్ ఫ్రెండ్. ఆడటం కూడాను తండ్రికి దీని సహజతత్వాన్ని బోధించే నిమిత్తమై.
1: అండ్ దిస్ ప్లే ఈజ్ ఓన్లీ టు మేక్ ద ఫాదర్ టు నో హర్ డివినిటీ.
0: ఆ బాలు సడన్ గా ఆ యొక్క దీని కింద పడిపోయింది.
1: డ్యూరింగ్ ద ప్లే ద బాల్ స్లిప్డ్ అండర్ నీత్ దట్ శివధనుస్.
0: ఆడే ఆడపిల్లలు అందరూ చేరారు దాన్ని ఎంతెంతో ప్రయత్నం చేశారు తీవడానికి.
1: All friends girls gathered there to lift up and to collect the ball.
0: Friends girls atta pettu enta mando vacharu.
1: So many came.
0: Palace lo unnatundi magavaru andaru vacharu.
1: All men of the palace came there.
0: Balajyulu andaru vacharu.
1: All strong men.
0: Alanti kingdom lanta kuda vacharu.
1: Everybody came.
0: ఈ అందరూ వచ్చేసి దాన్ని కదించలేకపోయారు.
1: అండ్ దే కుడ్ నాట్ షేక్ దిస్ శివధను.
0: చూస్తూ ఉన్నాడు పై నుంచి కూర్చొని జనకుడు.
1: అండ్ ఫాదర్ జనక వాస్ నోటీసింగ్ ఫ్రమ్ ద టాప్.
0: దీన్ని ఎట్ట తీస్తుంది ఈ సీత.
1: హౌ సీత collects the ball.
0: Kani atanu chuchetundi seetha kanipettaledu.
1: And Sita could not notice what father was doing.
0: Kontha sepu navukuntu poyi veerandaru vellandi.
1: And she just smilingly said, you all go.
0: Edam chetto dani itla nagindi.
1: She just dragged it with her left hand.
0: Shivadhanus sulabhanga kadindi.
1: Shivadhanus easily moved.
0: Deenu chuchadu janakudu.
1: Janaka father noticed.
0: Sita samanyamainti kaadu.
1: Sita is not ordinary.
0: Inte kaadu.
1: Not only this.
0: Gunajali. ఇలాంటి గుణవంతురాలైనటువంటి సీతను నేను ఏ పుణ్యం చేతను కనిపెట్టాను.
1: Really, I am lucky enough to know this virtuous Sita.
0: జన్మ జన్మాల యొక్క పుణ్యపరం చేతని ఆమె నాకు చిక్కింది.
1: I could have her as my daughter because of the merit of the several of the past lives. And he was delighting within himself. అప్పుడు
0: సంకల్పించుకున్నాడు.
1: Then he decided.
0: ఈ శివధనస్సును ఎత్తినటువంటి సీత.
1: Sita who could lift this Shivadhanas.
0: Shivadhanasunu kadinchetuvanti vaaniki ichi pendi cheyali.
1: Should be given in marriage to that person who would be able to lift this Shivadhanas.
0: Shivadhanasunu ettadaniki prayatnam chesinatuvanti vaane ee yokka pillani pellaadali ani sankalpinchukunnadu.
1: He has decided that person who would be able to lift this Shivadhanas should marry his daughter.
0: దాని నిమిత్తమై ఒక పెద్ద యజ్ఞం జరిపాడు.
1: అండ్ దెన్ ఏ బిగ్ రిచువల్ వాజ్ అండర్టేకెన్.
0: ఈ శివధనస్సును ఎత్తేటువంటి విషయం లోపల అందరూ రాజులంతా కూడా వచ్చారు.
1: ఆల్ కింగ్స్ వర్ ఇన్వైటెడ్.
0: కానీ సీతని పెండాడాలని ఈ యువకులు అనేటువంటి రాజులు కూడా అందరూ వచ్చారు.
1: మెనీ యంగ్ కింగ్స్ అసెంబ్లెడ్.
0: ఎలాంటి యువకులు?
1: వాట్ సార్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ దే?
0: చిన్న చిన్న పిల్లలతో పాటు పెద్ద పెద్ద రావణాసుని వరకు వచ్చినటువంటి వారు.
1: నాట్ ఓన్లీ యంగ్స్టర్స్ ఈవెన్ రావణ ఆల్సో వాస్ దేర్.
0: అతను మహా గొప్పవాడు.
1: ఇస్ మైటీ మ్యాన్.
0: అతని వయసు ఇట్టిది అని ఎవరు నిర్ణయించలేరు.
1: అండ్ నోబడీ కెన్ డిసైడ్ హిస్ ఏజ్.
0: అతని బలం ఇట్టిది అని ఎవరు కనుక్కోలేరు.
1: నోబడీ కెన్ ఎస్టిమేట్ హిస్.
0: ఆయన వచ్చాడు.
1: హీ కేమ్.
0: వచ్చేసేసి ఆ శివధనుసును అక్కడ తెచ్చిపెట్టినప్పుడు ఆ శివధనుసును ఏ రీతిగా తెచ్చిపెట్టారు?
1: హౌ వాస్ ఇట్ కెప్ట్ దేర్ శివధనుస్?
0: కొన్ని వందల ఏనుగులంతా కూడా తీసుకుని వచ్చి
1: హండ్రెడ్స్ ఆఫ్ ఎలిఫెంట్స్
0: ఆ ఏనుగు చేతనే దీన్ని లాక్కుని వచ్చారు.
1: హావ్ డ్రాగ్డ్ దట్ శివధనుస్.
0: అలాంటి దాన్ని ఏ రీతిగా ఎవరు ఎత్తగలరు?
1: హూ కెన్ లిఫ్ట్ ఇట్ అప్?
0: ఇదంతా కేవలం హాస్యాస్పదంగా ఉంటుండదని నిర్ణయించుకున్నారు.
1: అండ్ ఎవరీబడి ఫెల్ట్ ఇట్స్ రిడిక్యులస్ నాట్ పాసిబుల్.
0: కానీ గొప్ప గొప్ప వీరులందరూ కూడా ముందు సీట్లో కూర్చున్నారు.
1: ఆల్ గ్రేట్ వారియర్స్ సాట్ ఇన్ ద ఫ్రంట్.
0: మీకు తెలుసును కదా, ఎక్కడైనా పోతే విఐపీస్ అని వాళ్ళకి ప్రత్యేకంగా సీట్లంతా ఇస్తారు.
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ విఐపీ కార్నర్ విత్ ఆల్ బిగ్ పీపుల్,
0: అక్కడ కూడా విఐపీస్ అంతా కూడా ఒక సీట్లో కూర్చున్నారు.
1: దేర్ విఐపీస్ దేర్ సీటెడ్ ఇన్ ద ఫ్రంట్ రో.
0: ఒక్కొక్క రాజా చూస్తుంటుంటే వారి తేజస్సు చాలా ఉట్టి పడుతుండాలి.
1: ఈచ్ కింగ్ లుక్డ్ వెరీ బ్రిలియంట్.
0: వారి దగ్గర ఉన్నటువంటి యొక్క సర్వెంట్స్ చూస్తే చాలా భయంకరంగా ఉంటున్నారు.
1: ద సర్వెంట్స్ ఆల్సో సో స్ట్రాంగ్ విత్ మజిల్ పవర్.
0: మొట్టమొదట సీతను పెండాడాలని వచ్చాడు అర్జునుడు ఇతను.
1: అండ్ వన్ ద వారియర్ స్టార్టెడ్ ప్రొసీడింగ్ వన్ ఆఫ్టర్ వన్.
0: అప్పుడు ఈ రావణుడు వచ్చాడు.
1: అండ్ దెన్ కేమ్ రావణ.
0: రావణ వచ్చినప్పుడు అందరూ చాలా భయపడిపోతారు.
1: ఆల్ ఆర్ అఫ్రైడ్ యాజ్ హి వాస్ మచ్.
0: ఈ సుకుమారి అయినటువంటి సుందరమైనటువంటి యొక్క సీతను ఈ దుర్మార్గుడైనటువంటి ఈ వికారమైనటువంటి యొక్క ఈ ఇతనికి ఆ పెండి చేసుకోవటం.
1: దిస్ టెండర్ డెలికేట్ సెన్సిటివ్ సీత, షుడ్ షీ బి గివెన్ ఇన్ మ్యారేజ్ టు రావణ హూ ఇస్ సో గ్లీన్.
0: కానీ ఆ సీత తల్లి ఉంటుండది నయన అని.
1: అండ్ ది మదర్ ఆఫ్ సీత నయన,
0: ఆమె చాలా బాధపడుతూ ఉంటుండదు.
1: షీ వాస్ ఫీలింగ్ సో సాడ్.
0: అయ్యో నా సుకుమార బిడ్డను ఇలాంటి మూర్ఖుడికి ఇవ్వాలి.
1: Am I to give in marriage my daughter to this person?
0: Ame daivanni prarthinchindi.
1: She prayed to God.
0: Shivadanasana ettetuvanti varu shivunne prarthinchindi.
1: So she prayed to Shiva.
0: Prarthinchindi kannulu muskundi.
1: And she closed her eyes.
0: Kani vachinaadu ravanudu.
1: Ravana came.
0: Ettinaadu kinda padipoyadu.
1: And he lifted and fell down.
0: Atani payane ee yokka shivadanasu kuda padindi.
1: And the shivadanasu fell over him.
0: Dani ettetuvanti vaadu kuda leru.
1: And nobody could ever.
0: Ni tappinchetuvanti vaadu kuda leru.
1: Nobody can escape out.
0: Ilanti kashtamulaku guri ayipoyadu ravanudu.
1: And this was the plight of Ravana.
0: Idantha gamaninchin tarvata,
1: after watching all this,
0: నెమ్మదిగా సీత వచ్చింది.
1: అండ్ సీతా కేమ్
0: సఫ్ట్. ఆమె అక్కడ నిల్చుకుంది.
1: షీ స్టూడ్ దేర్.
0: ఆమె సర్వగుణ సంపన్నురాలు.
1: అండ్ షీ ఇస్ ఆల్ వర్చ్.
0: సర్వలోక హితేరత. సర్వజ్ఞాన సంపన్న.
1: షీ హస్ గాట్ ఆల్ నాలెడ్జ్.
0: సర్వగుణ హితేరత.
1: అండ్ షీ విషెస్ గుడ్ ఆఫ్ ఎవ్రీబడి.
0: సర్వజీవ హితవరత. సర్వజీవులను కూడా ప్రేమించేటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ లవ్స్ ఆల్ క్రీచర్స్.
0: ఆమె వచ్చి నిల్చుకుంది.
1: షీ స్టూడ్ దేర్.
0: నిల్చుకునేటప్పటికే విశ్వామిత్రుడు మెత్తగా రామును పొమ్మన్నాడు.
1: విశ్వామిత్ర ఇన్ ది మీన్ టైమ్ ఆస్క్డ్ రామా టు ప్రొసీడ్.
0: నీవు పోయి దాన్ని ఎత్తుమన్నాడు.
1: యు గో అండ్ లిఫ్ట్ ఇట్ అప్ హి సెడ్.
0: అన్ని చూస్తూ ఉన్నాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ హస్ బీన్ వాచింగ్.
0: ఈ రావణుడు జరిగినటువంటి మర్యాద కూడా తెలుస్తుండాలి.
1: హి ఆల్సో అండర్స్టూడ్ వాట్ హ్యాపెన్ టు రావణ.
0: కానీ నా అన్న కూడా అలాంటి మర్యాద జరగదు.
1: He is sure that such a thing would not happen.
0: అలాంటి అగౌరవం కాదు.
1: He will never be disrespected.
0: అని లక్ష్మణుడు కూడా చాలా ధైర్యంగా ఉంటున్నాడు.
1: లక్ష్మణ was quite courageous enough, convinced.
0: అంత జనం లోపల
1: in the midst of the congregation.
0: చాలా చిన్న పిల్లవాడు.
1: రామా
0: కాలేజ్ స్టూడెంట్ వంటి వాడు.
1: సో యంగ్.
0: చాలా సుకుమారుడు.
1: సో
0: సుందరుడు. సుచరితుడు. సుమంతుడు. ఇలాంటి అనేటువంటి రావణుడు రాముడు ఎంత నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.
1: రామా సో నోబుల్ సో వర్చువస్ సో టెండర్ డెలికేట్ హ్యాండ్సమ్ స్టార్టెడ్ ప్రొసీడింగ్.
0: నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చాడు.
1: వాకింగ్ మెజెస్టికల్లీ.
0: ఆ నడకను చూస్తే చాలా మంది ఆనందించారు.
1: పీపుల్ వర్ సో హ్యాపీ యాజ్ రామా.
0: ఆ ముఖమును చూసి మరింత శాంతి సంచరించి వచ్చారు.
1: అండ్ పీపుల్ వర్ మోర్ హ్యాపీ.
0: నయనం లేపారు. అమ్మా ఎందుకు మీరు చింతిస్తున్నారు. అదిగో సుందరాంగుడు వచ్చేసాడు. అతను ఆ బిడ్డని దీన్ని ఎత్తుకోవచ్చును.
1: అండ్ దే టోల్డ్ ద మదర్ సీత వై డు యు క్రై.
0: ఆ కుమారుడు నీ బిడ్డకు భర్త అవుతాడు.
1: అండ్ దట్ పర్సన్ హూ ఇస్ కమింగ్ ఓవర్ హియర్ నౌ విల్ బి హర్ హస్బెండ్.
0: ఈమె చూచింది ఇంత చిన్న పిల్లవాడా ఈ శివధనుసును ఎత్తగలడా అని విచారం చేస్తూ వచ్చింది.
1: సచ్ ఎ యంగ్ మ్యాన్ వుడ్ హి బి ఏబుల్ టు లిఫ్ట్ ది శివధనుస్ ఇస్ దట్ పాసిబుల్.
0: వచ్చాడు ఎడమ చేత్తో శివధనుసును ఇచ్చాడు.
1: హి కేమ్ అండ్ లిఫ్టెడ్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
0: మొట్టమొదటి సీత ఆ ఎడమ చేత్తోనే పట్టింది.
1: ఇట్ ఫస్ట్ ఇన్ దెన్ ఇట్స్ లాంగ్ బ్యాక్ సీత
0: దాని దారం కట్టే నిమిత్తమై దానిని ఇట్టు ఉంచాడు.
1: అండ్ దెన్ ఇట్ ది హోల్ శివధనుసు
0: ఉంచేటప్పుడే విరిగిపోయింది.
1: అండ్ యాజ్ హి హాడ్ బెంట్ ఇట్ బ్రోక్ దేర్.
0: అక్కడ ఉన్న ధనులంతా కూడా అన్ని విధమైనటువంటి సప్త ధనులంతా వినిపించాయి.
1: దే కుడ్ హియర్ ఆల్ సౌండ్స్ ఆల్ ఓవర్.
0: అప్పుడే మేడం అంతా వాయించారు.
1: అండ్ దెన్ యు ఫైండ్ ది ఇన్స్ట్రుమెంట్ స్టార్టెడ్ ప్లేయింగ్.
0: ఇతను సీతకు తగినటువంటి వాడు.
1: ఈజ్ ద రైట్ మ్యాన్.
0: అనగా ఎవరికి ఎవరు తగినటువంటి వారు.
1: హూ ఇస్ ది రైట్ పర్సన్ ఫర్ ద అదర్ వన్.
0: కేవలము నిజమైనటువంటి శక్తి కలిగినటువంటి దైవత్వాన్ని ఎవరు కనుక్కోగలరు.
1: హూ కెన్ అండర్స్టాండ్ ద ట్రూ డివినిటీ.
0: శక్తి కలిగినటువంటి భక్తులే కనుక్కోగలడు.
1: ఓన్లీ ఎ పవర్ఫుల్ డివోటీ కెన్ నో.
0: అనంత శక్తి కలిగినటువంటి దైవత్వాన్ని
1: the divinity that is in
0: అల్పత్వంతో కూడినటువంటి మానవుడు ఏ రీతిగా గుర్తించడానికి వీలు.
1: లో మైండెడ్ మీన్ మైండెడ్ మ్యాన్ కెనాట్ కాంప్రహెండ్ నార్ ఎస్టిమేట్.
0: కనుక ఇది సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్
0: అని విశ్వామిత్రుడు చెప్పాడు.
1: సో విశ్వామిత్రుడు
0: సరే ఈయన తీశాడు. తక్షణమే జనకుడు తన బిడ్డను వెంట పెట్టుకుని మాల తీసుకుని వచ్చాడు.
1: అండ్ ఇమీడియట్లీ జనక కేమ్ ఓవర్ దేర్ అండ్ సీత వాస్ దేర్ విత్ ద గార్లాండ్.
0: నాయన,
1: లుక్ హియర్,
0: నా యొక్క వాగ్దానం ఇది,
1: దిస్ ఇస్ మై ప్రామిస్,
0: ఈ యొక్క శివధనస్సు ఎవరు వంచుతాడో, ఎవరు ఎత్తగలడో అతనికి నా యొక్క కుమార్తెని ఇచ్చి వివాహం చేయాలని సంకల్పం అన్నాడు.
1: జనక సెడ్ దిస్ ఇస్ మై డిసిషన్, హూ విల్ బి ఏబుల్ టు లిఫ్ట్ దిస్ శివధనుస్ అండ్ బ్రేక్ ఇట్ వుడ్ బి గివెన్ ఇన్ మ్యారేజ్ టు మై
0: సర్వోహితే రథ. అది ఉండాలి ఒక నారదుని లోపల, ఒక రాముని లోపల.
1: అండ్ వన్ షుడ్ హ్యావ్ దిస్ క్వాలిటీ దట్ యూ షుడ్ విష్ ఫర్ ద వెల్ బీయింగ్
0: ఆఫ్ సర్వో గుణ సంపన్న, సర్వో గుణ సంపన్న,
1: హీ షుడ్ హ్యావ్ ఆల్ వర్చ్యూస్ గుణాస్.
0: అలాంటి పవిత్రమైన గుణములు కలిగినటువంటి వాడు ఇక్కడ వచ్చాడు.
1: ద పర్సన్ విత్ సెక్రెట్ వర్చ్యూస్ ఇస్ రైట్ హియర్.
0: ఆ పవిత్ర గుణములకు ఏది లక్షణములు?
1: హౌ డు యు నో దెమ్?
0: జనకుడు వచ్చి ప్రార్థిస్తుండగా
1: వెన్ జనక వాస్ ప్రేయింగ్
0: ఇతను చెప్పాడు,
1: హీ సెడ్,
0: జనక మహారాజా,
1: ఓ ఎంపరర్ జనక,
0: నేను వివాహమునికి ఇప్పుడు నేను సిద్ధం లేదు.
1: ఐ ఆమ్ నాట్ ప్రిపేర్ టు మ్యారీ నౌ.
0: నా తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ నాకు కావాలి.
1: ఐ నీడ్ ద కమాండ్ ఆఫ్ మై పేరెంట్స్.
0: ఆ తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ లేనంత వరకు నేను ఆమె ముఖం కూడా చూడను.
1: వితౌట్ పర్మిషన్ ఆఫ్ మై పేరెంట్స్ ఐ డోంట్ లుక్ ఎట్ ద ఫేస్ ఆఫ్ సీత.
0: చాలా కృంగిపోయాడు జనకుడు.
1: జనక ఫెల్ట్ సో
0: సాడ్. ఏంటి పిల్లవాడు ఇట్లా మాట్లాడుతున్నాడే,
1: యంగ్స్టర్
0: ఈ కాలంలో పెళ్లి చేసుకుంటామంటే అన్ని మర్చిపోతారు, తల్లిదండ్రుల ఆజ్ఞ ఎక్కడ ఉంటాయి?
1: అండ్ వేర్ హస్ దీస్ డేస్ దే డోంట్ నీడ్ ఎనీ పేరెంట్స్ పర్మిషన్.
0: కనుక విశ్వామిత్రుడు వచ్చాడు.
1: విశ్వామిత్రుడికి,
0: నాయన, ఈ మహారాజు యొక్క వాగ్దానం ఇది,
1: దిస్ ఈస్ ద ప్రామిస్,
0: అంగీకరించు అన్నాడు.
1: హీ సెడ్ యూ యాక్సెప్ట్?
0: దేన్ని నేను అంగీకరించను.
1: ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు యాక్సెప్ట్.
0: సర్వో హితే రథ, నా ఇష్టమైనటువంటి దాన్ని నేను అంగీకరిస్తున్నాను.
1: ఐ యాక్సెప్ట్ దట్ వాట్ ఐ,
0: నా ఇష్టమేంటి? నా ఆత్మతత్వమే నా ఇష్టము.
1: బట్ ది నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ ద వన్ దట్ ఐ లైక్.
0: సర్వోగుణ సంపన్న, అన్ని గుణములు కలిగినటువంటి వారే నాకు అవసరము.
1: In fact, I want those people with all these virtues.
0: కాబట్టి నా తండ్రి వచ్చేంత వరకు నేను ఏమాత్రము దీనికి అంగీకరించను.
1: సో అంటిల్ మై ఫాదర్ కమ్స్ హియర్ అండ్ గివ్స్ పర్మిషన్,
0: జనకుడు ఇతమును పంపించాడు, జనక పిలిపించాడు దశరథుణ్ణి.
1: ఇన్ ద మీన్ టైమ్ జనక సెంట్ ఆల్ ద మెసేజెస్ అండ్ మెసెంజర్స్ ఆస్కింగ్ దశరథ టు మూవ్ హియర్.
0: రాముని చెప్పారు విశ్వామిత్రుడు.
1: అండ్ విశ్వామిత్రుడు టోల్డ్ రామ్,
0: కేవలము తల్లిదండ్రులు వచ్చేంత వరకు కూడా నువ్వు కాచుకోవచ్చు, కానీ ఒక్కతూరైనా ఆమెను చూడమని చెప్పాడు.
1: యూ కెన్ వెయిట్ అంటిల్ యువర్ పేరెంట్స్ కమ్ హియర్, అట్లీస్ట్ యూ కెన్ లుక్ ఎట్
0: ధర్మ హితవ్రత, ధర్మాన్ని గురించి అక్కడ కూడా బోధిస్తూ వచ్చాడు.
1: రామ వెంట్ ఆన్ టీచింగ్ ధర్మ హియర్.
0: పరస్త్రీని వివాహం అయ్యేంత వరకు కూడా నువ్వు కన్నెత్తి కూడా నేను చూడను.
1: అంటిల్ ఐఎమ్ మ్యారీడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లుక్ ఎట్ ఎనీ అదర్ ఉమెన్స్ ఫేస్, సెడ్ రామ.
0: ఆమె నాకు మాతృ సమానమైన.
1: అండ్ అదర్ వన్ టిల్ నౌ ఇస్ మై మదర్.
0: కాబట్టి వివాహం అయ్యేంత వరకు సర్వులు నాకు మాతృస్వరూపులే.
1: సో అంటిల్ ఐఎమ్ మ్యారీడ్ ఆల్ ఆర్ ఈక్వల్ టు మై మదర్
0: అన్నాడు. రూమ్ కు వెళ్లిపోయాడు.
1: సో సేయింగ్ హీ రిటర్న్డ్.
0: తర్వాత వశిష్ఠుల వారు వచ్చారు.
1: దెన్ వశిష్ఠ కేమ్.
0: తర్వాత దశరథుడు వచ్చాడు.
1: దశరథ ఆల్సో
0: కేమ్. అందరూ వచ్చి ఎంతనో చెప్పారు.
1: ఆల్ కేమ్ అండ్ ట్రై టు కన్విన్స్ హిమ్.
0: వాడందరికీ వినయంతో చెప్తూ వచ్చాడు.
1: బట్ హీ టోల్డ్ దెమ్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ,
0: ధర్మం ఈ రకంగా బలికింది.
1: అండ్ దిస్ ద వే హౌ ధర్మ,
0: మన ధర్మం ఈ రకంగా చెప్పింది.
1: అండ్ దిస్ హస్ బీన్ ద డిక్లరేషన్,
0: ఈ ధర్మాన్ని నేను పాలిస్తాను, కానీ వ్యక్తుల యొక్క ఆజ్ఞ నేను ఏమాత్రము పాలించను.
1: ఐ విల్ ఫాలో ది ప్రిస్క్రైబ్డ్ కోడ్ ధర్మ,
0: కానీ వ్యక్తులందరినీ గౌరవిస్తాను.
1: బట్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడీ
0: అని చెప్పాడు.
1: అండ్ దట్స్ వాస్.
0: సరే, ఈ సమయంలో రామును తొందర పెట్టకూడదు అన్నాడు. విశ్వామిత్రుడు కూడా నోరు మూసుకున్నాడు.
1: అండ్ విశ్వామిత్ర కెప్ట్ క్వైట్ యాజ్ హి కుడ్ నాట్ కన్విన్స్ రామ.
0: 3 దినములు అయిన తర్వాత వచ్చినారు. అయోధ్యుడు వచ్చాడు. అయోధ్య నుంచి వచ్చాడు.
1: దే కేమ్ ఫ్రమ్ అయోధ్య.
0: అయోధ్య నుంచి అందరు కూడా వచ్చి వశిష్ఠుల వారు కూడా కచ్చారు.
1: వశిష్ఠ ఆల్సో వాస్ దేర్.
0: కలిసి రాముల దగ్గరికి వెళ్లారు.
1: అండ్ దే వెంట్ క్లోజ్ టు రామ్.
0: రామ, రేపటి దినము తెల్లవారి 8 గంటలకు కార్యం జరుపుకుంటున్నాము.
1: దిస్ హోల్ థింగ్ హ్యాస్ టు బి డన్ ఎట్ 8 o'clock టుమారో మార్నింగ్.
0: దీనికైనా నీవు అంగీకరించావా అన్నాడు.
1: హావ్ యు యాక్సెప్టెడ్ దిస్ అట్ లీస్ట్?
0: నా తండ్రిని పిలిచిమన్నాడు. తండ్రిని.
1: అండ్ హి సెడ్ ఐ వాంట్ టు సీ మై ఫాదర్.
0: నాయన, నీ వివాహ నిమిత్తమై మేమందరం వచ్చేసాము, మాకందరికి సంతోషమేని ఉన్నారు.
1: ద ఫాదర్ సెడ్ ఇట్స్ అక్సెప్టబుల్ టు అస్, వి హావ్ కమ్ హియర్ ఫర్ ద వెడ్డింగ్.
0: అయితే నీ ఆజ్ఞ అయింది కాబట్టి నేను తప్పక అంగీకరిస్తాను.
1: బికాస్ యూ హావ్ పర్మిటెడ్ మీ ఐ విల్ నౌ ఫాలో.
0: అయితే ఒకదానికి మాత్రం పూర్వం అంగీకరించలేదు.
1: బట్ వన్ ఐ హావ్ నాట్ అక్సెప్టెడ్.
0: పట్టాభిషేకమునకు తండ్రి చెప్పినా సరే నేను చేసుకోను అన్నాడు.
1: కారోనేషన్ దో యూ వాంటెడ్ మీ టు బి కారోనేటెడ్ ఐ హావ్ నాట్
0: అక్సెప్టెడ్. వశిష్ఠ వారు వచ్చి చెప్పినా కూడా నేను వినను అన్నాడు.
1: ద ప్రిసెప్టర్ వశిష్ఠ సెడ్ బట్ ఐ డోంట్ పే హీడ్ హిస్ వర్డ్.
0: పితృవాక్య పరిపాలన నా యొక్క దీక్ష.
1: And I should certainly follow the vow that I would uphold
0: this.
1: I should follow the command of the Father. If I follow the command of others, it would be disrespect to my Father. Well, I don't want to put my Father in disrespect. I don't want this kingdom. I don't want the throne. I'll go to the forest. That's what he said.
0: తండ్రి ఆజ్ఞను శిరసావహించాడు.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మ్యారేజ్ హీ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
0: అన్ని జరిగినాయి.
1: ఎవ్రీథింగ్ హ్యాపెన్డ్.
0: వివాహం జరుగుతుండాలి.
1: ద మ్యారేజ్ ఇస్ గోయింగ్ ఆన్.
0: తెర కట్టారు.
1: అండ్ దెన్ దేర్
0: తెర కట్టిన తర్వాత ఇక్కడ ఎవరిని చూడకూడదు.
1: అంటిల్ దెన్ నో వన్ షుడ్ సీ ఈచ్ అదర్.
0: తెరను తీసేటప్పటికి అమ్మాయిని అబ్బాయి, అబ్బాయిని అమ్మాయి చూడాలి.
1: అండ్ ఆఫ్టర్ ద కర్టెన్ ఇస్ రిమూవ్డ్ ద బ్రైడ్ గ్రూమ్ కెన్ లుక్ ఎట్ ద బ్రైడ్, సో ఆల్సో ద బ్రైడ్ కెన్.
0: రాముడు మాత్రమే గొప్పవాడు కాదు, సీత కూడా గొప్ప గుణవంతురాలే.
1: సీత ఇస్ ఆల్సో వర్చ్యూస్ అండ్ నోబుల్ లేడీ.
0: ఆ తెరను తీసినప్పుడు ఆమె కూడా రాముని చూడలేదు.
1: అండ్ షీ టు డిడ్ నాట్ సీ రామ.
0: రాముడు సీతను చూడలేదు.
1: రామ డిడ్ లుక్ ఎట్ హర్.
0: ఏమి చూస్తున్నారు ఇంక వాడు?
1: వాట్ ఇస్ దట్ దే లుకింగ్ ఎట్?
0: కేవలం భూమిని చూస్తున్నారు.
1: దే ఆర్ వాచింగ్ ఓన్లీ ద గ్రౌండ్.
0: అప్పుడే విశ్వామిత్రుడు వచ్చాడు.
1: దెన్ కేమ్ విశ్వామిత్రుడు.
0: నాయన ఈమె భూజాతనే.
1: లుక్ హియర్ షీ ఇస్ ద డాటర్ ఆఫ్ మదర్.
0: భూమిని చూస్తున్నావు, భూమిలో పుట్టినటువంటి ఆమెను చూడటం లేదు.
1: యు ఆర్ వాచింగ్ ద ఎర్త్ ద మదర్ బట్ నాట్ యు ఆర్ నాట్ వాచింగ్ ది డాటర్.
0: చూడలేదు అప్పటికి కూడా. కారణం ఏమిటి? వివాహం కాలేదు.
1: వాట్ ఇస్ ద రీజన్?
0: వివాహం కాక పూర్వము పరస్త్రీని చూడటం మహాపాపం అని రాముడి యొక్క దీక్ష.
1: ఇట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ రామ టు లుక్ ఎట్ ద ఫేస్ ఆఫ్ ఎనీ అదర్ ఉమెన్ బిఫోర్ మ్యారేజ్ ఈస్ వర్స్ట్ టు ది సిన్స్.
0: అప్పుడు ఇంకా అన్ని జరిగిపోయింది. అందరూ తల్లి తండ్రులు అందరూ వచ్చి ప్రోద్బలం చేయటం చేత చూచాడు.
1: బికాస్ ఆఫ్ ది ఫోర్స్ ఆఫ్ ద పేరెంట్స్ after obtaining the permission he
0: ee vidhanga mahaneeli yokka teechalu anta pavitramainatundi teechalu ga untuntayi.
1: That was the determination, the strong determination.
0: Deeniki teginatundi arhata daniki undali.
1: Each one has got its own eligibility.
0: Bharta chaala goppa gunavantulu ainappatikini bhari kaakunda pote prayojanam ledu.
1: The husband may be virtuous and great, if the wife is not it is useless.
0: Bhari gunavanturaliga undini bharta gunavanturu kaakapothe adi kuda sariyanetundi.
1: If the wife is virtuous and if husband is not it is also useless.
0: Gunavantule kavali.
1: So the both of them should be virtuous.
0: Ee sabodaliki sabodalige kavali.
1: Each one should be good to each other.
0: Aneetundi chuchukoni tanu kremamu oka deechiga untunnadu.
1: That was the determination.
0: ఉండిన తర్వాత
1: ఆఫ్టర్
0: ఒక విధమైనటువంటి ఒక దీక్షను తాను పూనాడు.
1: అండ్ హి హస్ డిటర్మిన్డ్
0: ఎందుకంటే ఇంకా పూర్తి మంగళసూత్రం కట్టలేదు.
1: అండ్ ది సీక్రెట్ నాట్ ఇస్ నాట్ ఎ టాయ్.
0: మంగళసూత్రం కట్టక మునుపు ఆమె నా భార్య కాదు.
1: ప్రయర్ టు దట్ షీ ఇస్ నాట్ మై వైఫ్.
0: ఆమె అంతవరకు నా తల్లితో సమానమే.
1: టిల్ నౌ టిల్ దెన్ షీ ఇస్ మై మదర్.
0: సరే అందరూ పూలమాలలు తీసుకుని వచ్చారు.
1: ఆల్ కేమ్ దేర్ విత్ గార్లెండ్స్.
0: అందరూ వారికి వేస్తూ వచ్చారు.
1: అండ్ దే వర్ ఆల్ గార్లెండెడ్.
0: సీత మాత్రం రామునికి వేయలేదు.
1: బట్ సీత డిడ్ నాట్ గార్లెండ్ రామ్.
0: రాముని సీతకు వేయలేదు.
1: రామ డిడ్ గార్లెండ్ సీత.
0: కారణం ఏమిటి?
1: వై
0: మొదలు వధువు చేసి వేసినప్పుడే మరి తిరిగి వరుడు చేయాలి.
1: ఇస్ ఫస్ట్ ద బ్రైట్ షుడ్ garland the bride groom, then the bride groom would garland the bride.
0: Ana garland teesukoni vachindi.
1: And she brought the garland.
0: Pattukundi paapam chaala sepu.
1: And she was holding the garland for long.
0: Kaani atanu tala unchaledu.
1: Rama didn't bend his head.
0: Tanu cheppadu.
1: Then he is
0: Vishwamitra poyadu, neevu tala unchu annadu.
1: Vishwamitra went and said, bend down your head.
0: Guruji.
1: Guruji.
0: Nenu inta sabalopala
1: in this
0: ఒక స్త్రీకి నేను తల వంచినానంటే నా గౌరవం ఏమిటి? నా తండ్రి గౌరవం ఏమిటి?
1: In this public court, if I am to bend my head, how about the respect of the family and my lineage?
0: I am
1: not prepared to bend down my head. Therefore, until then, I
0: don't garland.
1: This dialogue has been going on.
0: మెత్తగా ఇంకా లక్ష్మణుడికి చెప్పారు.
1: అండ్ సాఫ్ట్లీ లక్ష్మణ వాజ్ ఇన్ఫార్మ్డ్.
0: ఈ లక్ష్మణుడే అన్నిటికీ సరైన సూత్రధారులని లక్ష్మణ చేయన్నాడు.
1: లక్ష్మణ ఇస్ ద ప్రాపర్ మ్యాన్ టు బి కాంటాక్టెడ్ నౌ.
0: అనగా ఏమిటి? భూమిని కొంచెం వరకు ఎత్తు చేయమని చెప్పాడు.
1: దట్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ కెన్ బి లిఫ్టెడ్ అప్ నౌ.
0: లక్ష్మణుడు చాలా సూక్ష్మ బుద్ధి గలవాడు.
1: లక్ష్మణ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: కపివారధి దాటున
1: విల్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ది ఓషన్?
0: కలికిరోటగట్టున
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు టచ్ త్రూ ద
0: వాటర్?
1: అండ్ విల్ లక్ష్మి ది కాన్స్టెంట్ లవ్
0: లక్ష్మణుడు కొలచున?
1: విల్ లక్ష్మణ సర్
0: సూక్ష్మ బుద్ధి తిగల లక్ష్మణుడు చూచి చూచి ప్రొక్కున అపరామ భక్తి ఎంతో గొప్ప.
1: దట్ హైలీ ఇంటెలిజెంట్ భర్త వుడ్ సర్వ్ ఇట్ ద డివోషన్ టు రామ ఇస్ సో గ్రేట్.
0: రాముని పైన ఉన్నటువంటి భక్తి లక్ష్మణుడికి ఎవరికి లేదు.
1: లక్ష్మణ హస్ గాట్ ఇంటెన్స్ లవ్ అండ్ డివోషన్ టు రామ.
0: అంత హృదయాన్ని అర్పితం గావించుకున్నటువంటి వాడు లక్ష్మణుడు.
1: హి హస్ సరెండర్డ్ హిస్ హార్ట్ టు హిమ్.
0: కాలు అని చెప్పాడు.
1: అండ్ దెన్ హి సెడ్ నో ఇట్స్ నాట్ పాసిబుల్.
0: అయితే మరి దీనికి ఏమి యుక్తి అన్నాడు.
1: దెన్ వాట్ ఈస్ ద సొల్యూషన్ టు దిస్.
0: నేను చేస్తాను అనుకుంటా అన్నాడు.
1: లక్ష్మణ సెడ్ ఐ విల్ బి ఏబుల్ టు టాకిల్ నౌ.
0: ఉన్నట్టుండి లక్ష్మణుడు అక్కడ నుంచి పరిగెత్తి వచ్చి రాముని పాదాల పైన పడ్డాడు.
1: ఆల్ ఆఫ్ ఎ సడన్ లక్ష్మణ ran and fell at the feet of Rama.
0: పడినటువంటి లక్ష్మణుడు లేయలేదు.
1: అండ్ హి డిడ్ గెట్ అప్.
0: అప్పుడు ఎందుకు లక్ష్మణుడు ఇష్టపడ్డాడని అతని వంగి లేపడానికని వంగాడు రాముడు.
1: Rama has to bend to lift Lakshmana.
0: తక్షణమే సీత గార్లెండ్ వేసి
1: ఇమ్మీడియట్లీ సీత గార్లెండ్.
0: రాముడు సామాన్యంగా ముంచేటువంటి వాడు కాదు మనసు.
1: రామా విల్ నాట్ బెండ్ హిస్ హెడ్ ఇన్ ద ఆర్డినరీ వే.
0: ఆయన లక్ష్మణ్ ఎత్తే కోసమని తల ఉంచేటప్పటికి
1: టు పిక్ హిమ్ అప్ హి హస్ టు బెండ్.
0: ఇంతకంటే గొప్ప సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి సీత.
1: సీత ఇస్ మచ్ మోర్ ఇంటెలిజెంట్.
0: ఆయన వంచిన సమయం చూసుకున్నది తక్షణమే గార్లాండ్ వేసి.
1: హి వెయిటెడ్ ఫర్ ద మూమెంట్ ఇమ్మీడియట్లీ గార్లాండ్ రామా.
0: ఇటువంటి సతిపతులకు ఉండేటువంటి ఒక బుద్ధి అట్లా ఉండదు.
1: దాట్స్ హౌ దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్.
0: కనుకనే
1: సో
0: ఎవరికి ఎవరి శక్తి ఏ విధంగా చేరాలో అట్టి వారికే దీన్ని దక్కుతుంది.
1: దర్ఫోర్ ఈచ్ వన్ నో ఈచ్ అదర్.
0: కనుక ప్రతి శక్తి కూడాను ఒక దైవత్వాన్ని మనం పొందాలనుకుంటే ఆ దైవత్వానికి తగినటువంటి శక్తి మనలో సంపాదించుకోవాలి.
1: దర్ఫోర్ వి షుడ్ హావ్ దట్ ఎలిజిబిలిటీ అండ్ ద పవర్ టు నో ద డివినిటీ.
0: కనుక ఆ దివ్యత్వానికి తగినటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలి.
1: వి షుడ్ హావ్ దట్ ఎలిజిబిలిటీ ద పవర్ టు నో
0: ద నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికము.
1: దట్ ఇస్ ట్రూ స్పిరిచువల్.
0: ఉపనిషత్తుల యొక్క గీత అంతా కూడా ఇంత మాత్రమే.
1: దిస్ హాస్ బీన్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్ ఇన్ గీత.
0: దైవానుగ్రహాన్ని సాధిస్తవే.
1: If you are a recipient of God's grace,
0: ఉపనిషత్ సారాన్ని గలుకున్నావా?
1: If you know the essence of
0: సర్వము నీకు వశమైపోతుందన్న.
1: Everything will submit to you.
0: కనుక ఆ ఉపనిషత్తు యొక్క తత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులకే ఉపనిషత్ స్వరూపుడు చిక్కుతుంటాడు.
1: Therefore the one who knows the essence of Upanishads will be able to know the very form of Upanishads.
0: ఉపనిషత్ స్వరూపుడు ఎలాంటి వాడనేటువంటిది?
1: The form of Upanishads.
0: రాములా కృష్ణుడా గోవిందుడా నారాయణుడా శ్రీరా ఇది కాదు.
1: Nothing to do with Rama Krishna.
0: ఈ శక్తికి ఒక రూపమే లేదు.
1: This power, శక్తి, has no form.
0: ఇదే ఈనాడు శక్తి స్వరూపమైనటువంటి ఒక నవరాత్రి.
1: This is the very form, the symbolization of energy.
0: సాక్షాత్ జ్ఞాన స్వరూపమైనటువంటి ఒక శివశక్తి.
1: And it is శివశక్తి, the very symbol of జ్ఞాన విశ్వ.
0: పరిపూర్ణ జ్ఞానం తప్ప అన్యం లేదు ఇందులో.
1: It is total awareness, nothing otherwise.
0: ఏ మాత్రము కించిత్తు లోపము లేదు.
1: దేర్ ఇస్ నో డెర్త్ ఆర్ షార్టేజ్ హియర్.
0: కనుక అలాంటి పవిత్రమైనటువంటి శక్తిని మనం దర్శించాలంటే పవిత్రమైన శక్తిని మనం సంపాదించుకోవాలి.
1: వీ షుడ్ హావ్ దట్ సీక్రెట్ పవర్ టు అండర్స్టాండ్ ది సీక్రెట్ నేచర్.
0: తాత్కాలికమైనటువంటి అనుగ్రహాన్ని మాత్రం సంపాదించుకుంటే అది చిక్కేది కాదు దక్కేది కాదు.
1: అండ్ ఇఫ్ యు వాంట్ టు హావ్ ఎ టెంపరరీ బ్లిస్ వెల్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు హావ్ ఇన్ టోటల్ ది
0: టెంపరరీ అనేటువంటిది ఇక్కడ ఉండకూడదు.
1: సో దేర్ కెనాట్ బి ఎనీథింగ్ లైక్ ఎ షార్ట్ టర్మ్ ప్లాన్.
0: చాలా శాశ్వతమైనటువంటి భక్తి కావాలి.
1: యూ నీడ్ పర్మనెంట్ డివోషన్.
0: స్థిరమైనటువంటి ఒక నిశ్చితత్వం కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఆల్ ద స్టెబిలిటీ అండ్
0: ఆ నిర్మలత్వం మనలో ప్రవేశించాలి.
1: యూ షుడ్ హ్యావ్ ద ప్యూరిటీ.
0: ఆ నిర్గుణత్వం సాధించాలి.
1: అండ్ యూ షుడ్ హ్యావ్ ఆల్ గుడ్ క్వాలిటీస్.
0: నిస్వార్థం త్యజించాలి.
1: అండ్ యూ షుడ్ బి సెల్ఫ్లెస్.
0: అప్పుడే ఈ దివ్యశక్తి మనకు గోచరమవుతుంది.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు సీ దిస్ డివినిటీ.
0: కనుక రేపటి దినము
1: టుమారో
0: ఈ దివ్యశక్తి యొక్క ప్రభావాన్ని మనం చక్కగా అర్థం చేసుకునేటట్టుగా
1: in order to understand the effects of the divine power
0: ee naadu prarambhamayindi upanishad saram
1: the essence of upanishad started today
0: nijamga upanishad saram anetundi ittidi attidi evaru gurtinchadaniki veelu kaadu
1: it's not possible for anybody to know the essence of upanishad
0: upanishad saranni vinatam kudanu goppa adrushtame
1: it's your fortune to listen to the essence of
0: prema swarupulara
1: embodiments of love
0: meeku teliyadu
1: you don't know
0: aa yagnam lopala aa brahmananta uchcharistundeetundi mantramulu chusti aa mantramulu yokka prabhavu ittidi attidi evaru gurtinchukolaru
1: nobody can estimate know the greatness and the mystery of mantras chanted by priests there
0: మన ప్రశాంతి నిలయంలో ఉచ్చరించేటువంటి భక్తులు అనగా బ్రాహ్మణులు చాలా పవిత్రమైనటువంటి హృదయులు.
1: The sacred priests have assembled here.
0: ఒక చిన్న ఉదాహరణగా మీకు చెప్తున్నాను.
1: A small example.
0: అందరూ భోజనానికి 12 గంటలకు వచ్చారు.
1: All priests assembled here for 12 o'clock for lunch.
0: కానీ సప్తలింగార్చన జరుగుతుంది.
1: సప్తలింగార్చన.
0: లింగార్చన.
1: లింగార్చన was going on.
0: అది అయ్యేంత వరకు తాను లేయలేదు.
1: And a person didn't get up.
0: Mahabhagavatam chadutunnadu.
1: He was going through Mahabhagavatam.
0: Ayana kuda andaru vachina gaani than raledu.
1: All have assembled but this man has not come.
0: Vedaparayana chesetunte varu unnaru akkada.
1: There are people who do Vedaparayana.
0: Varu naluguru akkade kurchunnaru.
1: And these people said.
0: Meer pondi mem tarvata poorthi ayin tarvata vastam annaru.
1: They said you go. We'll come after.
0: Prati okkati kuda sankalpichunnatundi పూర్తి అయ్యేంత వరకు కూడా కదిలేటువంటి వారు కాదు.
1: Until the task is fulfilled, they would not get up.
0: ఈ సహస్ర లింగార్చన చేసేటువంటి ఆయన 2 గంటల వరకు అక్కడే కూర్చొని ఉంటాడు.
1: The one who in charge of this సహస్ర లింగార్చన sits there till 2 o'clock.
0: అలాంటి చిత్తశుద్ధి కలిగినటువంటి బ్రాహ్మణులు ఇక్కడ చేరటం చేతనే ఒక్కొక్క మంత్రమునకు ఎంతో పవిత్రమైన ఆత్మలంతా ఉంటుంటాయి.
1: Because we got the priests with the purity of their in their hearts, we could know all these mantras.
0: కనుక ఈ మంత్రములో ఉన్నటువంటి అంతరాత్మని గుర్తించుకోవటం చాలా అదృష్టమే.
1: ఇట్ ఇస్ యువర్ గుడ్ లక్ టు నో.
0: నిజంగా కేవలం గుర్తించుకోలేకపోయినప్పటికీ ఆ మంత్రముల యొక్క దీనిని మీరు శ్రవణం చేయటం కూడా గొప్ప అదృష్టమే.
1: యూ మే నాట్ బి నోయింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది మీనింగ్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్. ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు లిసన్
0: టు ఇట్. నేను చెప్పాను 8 విధములైనటువంటి యొక్క దీంట్లో మంత్రం శ్రవణం అన్నారు.
1: సో వన్ హ్యాస్ టు లిసన్ టు మంత్ర.
0: శ్రవణం నుంచి అదే దాటిపోతుంది వ్యక్తి లీనం వరకు.
1: అండ్ దిస్ లిసనింగ్ విల్ టేక్ యూ టు ద ఫైనల్ స్టెప్ ఆఫ్ మర్జ్. లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్వీస్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదన,
1: సెల్ఫ్ సరెండర్.
0: ఆ స్నేహం చేసినప్పటికీ ఆత్మనివేదనం వస్తుంది.
1: దెన్ వన్స్ దట్
0: స్నేహితుడు కానంత వరకు కూడా ఆత్మ నివేదన చేయడానికి వీలు కాదు.
1: ద సరెండర్ ఇస్ నాట్ పాసిబుల్ అండ్ యూ డెవలప్ క్లోజ్నెస్ ఫ్రెండ్షిప్.
0: కనుక నీ స్నేహత్వం వరకు మనం సాధన చేయాలి.
1: So with this friendship closeness, one has to proceed in
0: shravanamlo prarambhinchali.
1: We have to begin with listening.
0: Aa divyamainatundi shravanam chetane bhavu uchchestundi.
1: By listening to that, you'll have divine thoughts.
0: Kanuka
1: so
0: manam ikkada chesetundi anta kudanu prati vratam gandu kudanu pavitramainatundi yokka bhavamunu kalige untunnayi.
1: In all these sacred rituals, there are sacred thoughts behind.
0: ఏదో 10 మంది యజ్ఞాలు చేస్తున్నారు మనము చేస్తామనేటువంటి ఉద్దేశంతో జరిగేటువంటిది కాదు.
1: ది యజ్ఞాస్ ఆర్ నాట్ డన్ హియర్ ఇన్ ఎ రొటీన్ వే.
0: యజ్ఞము అనేటువంటి పరిపూర్ణ త్యాగంతో చేసేటువంటిది.
1: దిస్ యజ్ఞ ఇస్ డన్ విత్ ది టోటల్ సాక్రిఫైస్.
0: మాకు ఎట్టి వాంఛలు లేవు.
1: వీ హావ్ నో డిజైర్.
0: ఎట్టి ఫలితములు లేవు.
1: నో ఎక్స్పెక్టేషన్.
0: ఎట్టి అభిష్టములు లేవు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: కేవలం లోక కళ్యాణం కోసమే.
1: ఇట్ ఈస్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హ్యూమానిటీ.
0: సర్వుల యొక్క ఆనంద క్షేమం కోసమని.
1: ఎవ్రీబడి షుడ్ బి
0: సర్వుల పరిపూర్ణ హృదయం కావాలని.
1: ఎవ్రీబడి షుడ్ బి టోటల్.
0: అలాంటి పరిపూర్ణ హృదయం అయ్యే నిమిత్తమై ఈ యజ్ఞం ప్రారంభిస్తున్నాం.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ ఎవ్రీబడి హ్యాపీ అండ్ బ్లెస్డ్.
0: దేశంలో చావు అంతా వచ్చింది. దేశంలో కరువు అంతా వచ్చింది. ఈ కరువు నివారణకు ఈ కరువులు వెరువులకు నేను చూడను.
1: వీ డోంట్ గో బై ద ఫ్యామిన్ or the drought elsewhere.
0: కరువులు
1: అన్ని
0: వస్తుంటాయి పోతుంటాయి.
1: దే కమ్ అండ్ గో.
0: ఇలాంటి అల్పమైనటువంటి భావాలకు నేనే మాత్రమే ప్రయత్నించను.
1: భగవాన్ డజంట్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ స్కోప్ ఫర్ సచ్ నారో.
0: ఏది చేసినా శాశ్వతమైనటువంటిదిగా చేయాలి.
1: Anything that is done by Bhagavan has got everlasting effect. It should be permanent
0: effect.
1: It should be sacred.
0: ప్రాప్తిని కలిగించేటువంటిదిగా ఉండాలి.
1: And it should make you deserve.
0: ప్రేమ ముదిత మనసే కహో.

فبتوا وإني

0: We now bring you a special recording from a divine discourse delivered by Bhagavan Sri Satya Sai Baba. In this, Swami elucidates the method and benefits of Jyoti meditation.
1: Jyoti meditation.
2: పవిత్రాత్మ స్వరూపుడైన
3: పవిత్రాత్మ స్వరూప
1: అనగా మనస్సులకు తీరిక లేని పని మనం అందించినప్పుడు ఈ మనస్సు యొక్క బాధ మనకు ఏమాత్రం ఉండకుండా పోతుంది.
3: వెన్ వీ గివ్ ఏ వర్క్ విచ్ కీప్స్ ది మైండ్ ఎవర్ బిజీ దెన్ ది మైండ్ డజంట్ ట్రబుల్ అస్.
1: కొంతమంది మీరు చూచి ఉంటారు, కోతులు పట్టేటువంటి వాడు ఆ కోతకి ఎప్పుడు కూడా నువ్వు ఎక్కటం దిగటం ఈ చంచలత్వం దానికి స్వభావం.
3: Sometimes people catch hold of monkeys and it is the tendency of the monkey to go up and down the tree, to go down and up the tree.
1: ఊరికి ఒక దగ్గర కూర్చోబెట్టుకుంటే ఏదో ఒక విధమైనటువంటి దాన్ని కోతి చేష్టలంతా చూడండి, ఆ చేష్టలంతా చేస్తూ కూర్చుంటుంది.
3: If we keep the monkey at one place, it goes on performing monkey tricks.
1: అందువల్ల ఒక్కొక్క ఇంటికి తీసుకుని పోయేది, ఒక కర్రను పెట్టేది, ఎక్కరా తిమ్మన్నా దిగరా తిమ్మన్నా అని దానికి ఆట పెట్టిస్తుంటాడు. దీంతో వాడికి ఒక బిచ్చం చేస్తుంటది.
3: Therefore, this beggar takes the monkey to every house and keeps a stick in front of the monkey and says, "Oh, Timanna, oh, monkey, go up the stick and go down the stick."
1: అదే విధంగానే ఈ యొక్క మైండ్ ఒక మ్యాడ్ మంకీ.
3: In the same manner, the mind is a mad monkey.
1: ఈ మంకీని కొంతవరకు కొంత పని, తీవ్రమైన పని దానికి అందించాలి.
3: Therefore, this monkey must be entrusted with an absorbing work.
1: మొట్టమొదటి మనం ధ్యానం కూర్చుంటే ఈ మంకీ మన యొక్క స్వాధీనం కాదు.
3: ఇఫ్ వీ సిట్ ఇన్ ధ్యాన యాజ్ ది ఫస్ట్